రెండోది, దానితో పాటుగా ఆయన తిన్న పదార్థముల యొక్క వాసనలు పైకొస్తున్నాయి. అవన్నీ తిని తాగి పడుకున్నాడు శుభ్రంగా. ముక్తామణి విచిత్రేణ కంచనేన విరాజితం ముకుటేన అపవృత్తేన కుండలో జ్వలితాననం. నిద్రపోతున్నప్పుడు ఒక్క తలకాయ ఉంటుంది ఆయనకి. అందుకని కామరూపి శివుడి యొక్క వరం కావాలనుకుంటే 10 తలకాయలు వచ్చేస్తాయి. నిద్రపోతున్నాడు కాబట్టి ఒక తలకాయ రెండు చేతులు. ఇప్పుడు ఆయన పడుకుంటే తల కొంచెం ఇలా ఒరిగింది. ఒరిగితే ఆ పైనున్న కిరీటం కొద్దిగా ఒరిగిపోయింది. ఒరిగిపోయి ఆ కుండలములు, ఆ ఒరిగినటువంటి కిరీటం ముక్తామణి విచిత్రేణ కంచనైన విరాజితాన్, ముత్యములతో మెరిసిపోతున్న ఒరిగిన కాంతితో కూడిన కిరీటము ఆయన కుండలముల తేజస్సు కనబడుతున్నాయి. మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గంగే మహతితో యాంతే ప్రసుప్తమివ కుంజరం. ఆయన మాషరాశ ప్రతీకాశం, రాశిపోసినటువంటి మినువులు ఎలా ఉంటాయో అలా ఉన్నట్ట. నిశ్వసంతం భుజంగవత్, అది ఒక బుసలు కొడుతున్నటువంటి మహాసర్పం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. ఆ పడుకుని ఊపిరి తీసి వదులుతుంటే గంగే మహతితో యాంతే ప్రసుప్తమివ కుంజరం. గంగానదిలో స్నానం చేసినటువంటి ఏనుగు అక్కడ పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు.

పూజ ఈయన చేస్తోంది కాబట్టి నీకు ఆ 2 గంటలు ప్రశాంతం ఉందన్నారు. కాబట్టి వారి పరిస్థితి అది, ప్రసప్తం ఇవ పుంజరం, పడుకున్నాడు కాబట్టి అలా ఉంటాడు, లేచాడో అల్లరి మొదలు. కాబట్టి ఇప్పుడు పాదమూలగతాశ్చాపి దదర్శ సుమహాత్మన పత్ని స ప్రియ భార్యస్య తస్య హర్షపతే గృహేహే. ఆయన పాదాల చెంత పడి ఉన్నటువంటి ముద్దుల భార్యలందరినీ చూశారు. వాళ్ళందరూ మంచి నృత్యం చెయ్యగలరు, వాద్య పరికరములను మ్రోగించగలరు, గొప్ప కళ కలిగినటువంటి వారు, అనేకమైనటువంటి విభూతులు కలిగిన వారు. వాళ్ళందరూ కోరి కోరి వలచి వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళందరూ అన్యాకమల పత్రాక్షి పూర్ణేంద్ర సదృశానన అన్యామాలింగ శుశ్రోణీం ప్రసుప్త మదవిహ్వల అంటారు మహర్షి. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకుని రావణుణ్ణే కౌగిలించుకున్నాం అనుకుంటున్నారు. తాసామేకాంత విన్యస్తే చయనాం చయనే శుభే దదస్య రూప సంపన్నాం అకర అపరాహ సకపి ప్రియం. అక్కడే హంసతూలికా తల్పం మీద పరమ పవిత్రంగా ఒక తల్లి పట్టుబట్ట కట్టుకుని పరమ మర్యాదతో వీళ్ళందరూ పడుకున్నట్టు కాకుండా పడుకునుంది ఒక ఆవిడ. గౌరీం కనకవర్ణాభాం ఇష్టామంతఃపురేశ్వరీం కపిర్మందోదరీం తత్ర శయనాం చరురూపిణీం. కనకవర్ణం అంటే బంగారు రంగులో ఉండి స్వచ్ఛమైన కాంతులతో మనోహరమైన రూపంతో మిరిసిపోతూ ఎంతో ఒబ్బిడిగా హంసతూలికా తల్పం మీద నిద్రపోతున్నటువంటి మండోదరిని హనుమ చూశారు. చూసి ఆయన అనుకున్నారు, ఆ వీళ్ళల్లా ఇలా పడుకుని ఉండకుండా ఇలా పడుకుందంటే ఈ తల్లే సీతమ్మ అంతే. ఇహ సంతోషం వచ్చేసింది. అస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహాన్ని పపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. మహర్షి అన్నారు కోతి బుద్ధి బయటెట్టుకున్నాడు అన్నారు. వెంటనే అస్ఫోటయామాస ఆ భుజాలు రెండు ఇలా ఇలా కొట్టేసుకున్నారు. చుచుంబ పుచ్చం ఆ తోక తీసి ముద్దు పెట్టేసుకున్నారు. ననంద చిక్రీడ జగౌ జగామ కాసేపు గంతులేసి నాట్యం చేసేశారు. స్తంభానరోహాత్ స్తంభాలు ఎక్కేశారు. నిపపాత భూమౌ కిందకి దూకేశారు. సీతమ్మ దర్శనం అయిపోయింది అనుకున్నారు. నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడు అన్నారు. నిజంగా భగవద్ దర్శనమైనప్పుడు ఆత్మదర్శనమైనప్పుడు యోగి కన్నుల వెంట నీరు కారుతూ ఉండిపోతాడు. అది మహోత్కృష్టమైన స్థితి. కాబట్టి ఇప్పుడు ఈ స్థితిలో నిజంగా సీతాదర్శనం అయింది అనుకుని మురిసిపోతూ ఆయన ఇటువంటి పనులన్నీ చేశారు. కానీ నాకు ఇది చెప్పినప్పుడు నేను మాట చెప్పకుండా ఉండలేను. వాల్మీకి మహర్షి కవిత యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? చుచుంబ అంటే ముద్దు పెట్టుకోవడం. ఆయన అస్ఫోటయామాస చుచుంబ పుచ్చం, పుచ్చం అంటే తోక యొక్క చివరి భాగం, ఆ తోకని ఇలా తీసి ఆ కుచ్చు ముద్దెట్టుకున్నారు, అదో సంతోషం. చుచుంబ అన్నప్పుడు ముద్దు పెట్టుకున్నప్పుడు పెదవులు ఎలా ముందుకు రావాలో ఆ మాట అన్నా కూడా అలాగే పెదవులు ముందుకు రావాలి, రాకపోతే ఆ మాట పలకదు, ఆ పదం పలకదు. చుచుంబ అంటే ముద్దు పెట్టుకుంటే ఎలా వస్తుందో అలా వస్తుంది. ఇప్పుడు మీరు అనే ప్రయత్నం చేయకండి, సభంతా అసహ్యంగా ఉంటుంది. కాబట్టి చుచుంబ పుచ్చం, ఇంటికి వెళ్ళి శ్లోకం చదువుకుని అద్దం పెట్టుకు చూసుకోండి. అస్ఫోటయామాస చుచుంబ పుచ్చం నంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహాన్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడు. తాసాం మధ్యే మహాబాహు శిశుభే రాక్షసీశ్వర గోష్ఠే మహతి ముఖ్యానాం గవాం మధ్యే యథావృష. నా తల్లి సీతమ్మ ఇలా రావణాంతఃపురంలో హంసతూలికా తల్పం మీద పట్టుపుట్టం కట్టుకుని నగలు పెట్టుకుని పడుకోదు. నా తల్లి రామచంద్రమూర్తి కనపడలేదని ఎక్కడో ఏడుస్తూ ఉంటుంది మహాసాధ్వి పరమపతివ్రత. నా తల్లి ఇలా ఉంటుందా? ఈశ్వరోపాసన యందు భక్తి కలిగిన వాడి వైక్లభ్యాన్ని ఈశ్వరుడే దిద్దుతాడు అని ఆయన అనుకుని ఆ రావణుడి యొక్క అంతఃపురం చూసి అనుకుంటున్నారు. ఎలా ఉన్నాడంటే అట రావణుడు అనేకమైన గోవులతో క్రీడించి పడుకున్న ఆబోతి ఎలా ఉంటుందో అలా ఉన్నట్టంటే పశువులా ఉన్నాడు. లేకపోతే భార్య అక్కడ అంతఃపుర స్త్రీ మహాతల్లి పట్టమహిషి ఆవిడ అలా పడుకునుంటే వీడిక్కడ 1000 మంది కాంతలతో రమించి వీడు పడుకుంటే ఆవిడ ఎంత ఏడ్చి పడుకుని ఉంటుంది. అది వాడి శీలం అని చెప్పడం. కాబట్టి మృగాణం మహిషాణంచ వరాహాణంచ భాగశః తత్రన్యస్తాని మాంసాని పానభూమౌ దదర్శ సహా. పానభూమిని చూశారు. ఆ పానభూమిలో లేళ్ళు దున్నలు అడవి పందులు వీటి మాంసాలన్నీ చాలా చక్కగా ఉండి బంగారు పాత్రలతో కొంత తిని కొంత ఉంచితే మహర్షి అన్నారు, వాటి వాసనలు ఎలా ఉన్నాయంటేట కన్నతల్లి రానాన అన్నం తినోని పిలిచినట్టున్నాయట. ఇప్పుడు వరకు మహర్షి ఇక్కడ వరకు హనుమ ఎక్కడైనా గుక్కెడు మంచినీళ్ళు తాగినట్టుందండి? లేదు. ఇవన్నీ చూసినా సీతమ్మ కాదని వెళ్ళిపోతారంతే తప్ప ఆగరాయన. అది ఆయన అన్వేషణ. కాబట్టి ఇప్పుడు పెద్ద పెద్ద బంగారు పాత్రలలో పెరుగు

తోటి రుచికము అనబడేటటువంటి లవణముతోటి కలిపి వండిన అడవి పందులు, ఖడ్గ మృగాలు, ముళ్ల పందులు, లేళ్లు, నెమళ్ళు, కొక్కెర పక్షులు, చకోరములు, మహిషములు, మత్స్యములు, మేకలు, అక్కడ లేని మాంసం లేదని మీరు అనుకోండి, అన్ని మాంసాలు వండి ఉన్నాయి. దానితో పాటు దివ్యాహ ప్రసన్న వివిధాహ సురా కృత సురా అపి శక్కరాసవ మాధ్వీక పుష్పాసవ పలాసవాహ వాసచూర్ణైశ్చ వివిధై దృష్టాస్తైస్తై పృథక్ పృథక్. దివ్యమైనటువంటి సహజముగా ఉండేటటువంటి కళ్ళు, కొన్ని కొన్ని ఇప్ప పళ్ళు పువ్వులు మొదలైనవి పులియ పెట్టి తీసేటటువంటి కళ్ళు, రకరకాల కళ్ళు పదార్థాలు, వాటి సువాసనలు, వాటితో కూడినటువంటి బంగారు పాత్రలు అక్కడ పెట్టున్నాయి. ఇవన్నీ చూసి ఇక్కడ మా తల్లి లేదని వెతికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఇంత వెతికాను సీతమ్మ కనపడలేదు. ఆయన అనుకుంటారు, మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభాస్వస్థాసు తచ్చమే సువ్యవస్థితం. ఓహో, నేను రాత్రి నిద్రపోతుండగా ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా లేని కాంతలను ఎందరినో చూశాను, ఆ ధర్మలోపం నన్ను ఇబ్బంది పెట్టింది అనుకున్నారు. అనుకుని వెంటనే అనుకున్నారు, నాణ్యత్ర హిమయా శక్య వైదేహీ పరిమార్గితం స్త్రియోహి స్త్రీషు దృశ్యంతే సదా సంపరిమార్గణే. ఆడదాన్ని తప్పిపోతే ఆడవాళ్ళల్లో వెతక్క, దూడలశాలలో వెతుకుతానా? ఆడవాళ్ళల్లో వెతుకుతాను. నేను చూడడం ధర్మం కాబట్టి సీతమ్మ కోసం వెతకడం నా కన్ను చూసింది. నా మనసు ఏమైనా కదిలిందా? నా మనసు కదలలేదు, కాబట్టి నా ఎందు ధర్మలోపం లేదన్నారు. ఆ అంతఃపురం అంతా వెతికారు. వెతికి వెతికి వెతికి వెతికి ఆఖరికి అనుకున్నారు, ఈ తల్లిని రావణాసురుడు తీసుకొచ్చేటప్పుడు భయపడి నదీ నీళ్లలో పడి ఆ సముద్రంలో పడిపోయిందో, భయవిహ్వలమై కనపడకుండా దాక్కుందో, లేకపోతే ఒకవేళ ఈ తల్లిని వీడే తినేశాడు, అయ్యో ఏమైందో అని బెంగ పెట్టుకున్నారు. నీరసం వచ్చేసింది, బాధపడ్డారు. ఇంకా ఒంట్లో ఉన్నటువంటి ఉత్సాహం అంతా నశించిపోయింది. నశించిపోయి ఒక మూల కూర్చున్నారు. కూర్చుని మళ్ళీ అనుకున్నారు, అనిర్వేద స్త్రియో మూలం అనిర్వేద పరం సుఖం భూయస్తత్ర విచేష్యామి నయత్ర విచేయకృత అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జంతోః కర్మయత్తత్ కరోతి సః తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేస్తేహముత్తమం అదృష్టాంశ్చ విచేష్యామి దేశాన్ రవణపాలితాన్. ఎవడు నిర్వేదాన్ని అంటే ఉత్సాహంగా ఉండకుండా నిరుత్సాహంగా ఉండేటటువంటి స్థితిని ప్రయత్నపూర్వకంగా విడిచిపెట్టడో వాడు ఏమీ సాధించలేడు. ఉత్సాహమే దేనికైనా కారణం. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. ఏది సాధించాలన్నా అనిర్వేదం ఉత్సాహం ఉండాలి. కాబట్టి తస్మాద్ నిర్వేద కృతం యత్నం చేస్తేహముత్తమం, నేనిప్పుడు అనిర్వేదంతో ఉత్సాహంతో మళ్లీ వెతుకుతానన్నారు. మళ్లీ లంకాపట్టణం అంతా తిరిగి వచ్చేసారు, ఎక్కడా కనపడలేదు. చతురంగుల మాత్రోపి నావకాశస్య విద్యతే రావణం తప్పురే తస్మిన్ యంకపిర్న జగాయ సహా. నాలుగు అంగుళాలు కూడా విడిచిపెట్టకుండా లంకాపట్టణం అంతా వెతికేశాను, అయినా నా తల్లి సీతమ్మ నాకెక్కడా కనపడలేదు. ఒకవేళ ఈ సీతమ్మ తల్లిని తీసుకుని వచ్చేటప్పుడు దుష్ట ప్రవృత్తి కలిగినటువంటి ఈ రావణాసురుడికి సీతమ్మ తల్లి వశమైపోయిందా? అసంభవం. నా తల్లి ఒక్కనాటికి అలా వశం కాదు. ఒకవేళ తీసుకొచ్చేటప్పుడు నా తల్లి సముద్రంలో పడిపోయిందేమో, ఒకవేళ ఈ రాక్షసుడి కొలుబుకూటంలో ఇంకెన్నాళ్ళు నేను ఇలా బ్రతుకుతాను పాతివ్రత్యం నిలబెట్టుకుంటానని బెంగబెట్టుకుని ప్రాణములు విడిచిపెట్టిందేమో, పెనుగులాడుతున్నప్పుడు సముద్రంలో పడిపోయిందేమో, ఈ రావణుడి తినేశాడేమో, ఆవిడ లొంగట్లేదని రాక్షసకాంతలు ఒకరోజు ఉదయం ఆవిడ్ని సంహరించారేమో, లేక పతివిరహమును భరించలేక ఆవిడ ప్రాణాలను విడిచిపెట్టేసిందేమో, ఇప్పుడు నాకు సీతమ్మ కనపడలేదన్న వార్త నూరు యోజనములు సముద్రాన్ని గడచి ఆవల ఒడ్డుకు వెళ్ళి రామచంద్రమూర్తికి చెప్తే రామచంద్రమూర్తి తాను ఇంకా జీవించలేక ప్రాణములు విడిచిపెడతారు. రాముడు ప్రాణములు విడిచిపెడితే లక్ష్మణుడు, లక్ష్మణుడు భరతుడు, శత్రుఘ్నుడు, కౌశల్య, సుమిత్ర, కైకేయి, సుగ్రీవుడు, అంగదుడు, తార, రుమ, వానరులు, నర వానరుల యొక్క రెండు మహోత్కృష్టమైన వంశములు నశించిపోయేటటువంటి ఈ వార్త నేను ప్రయత్నపూర్వకంగా వెనక్కి వెళ్ళి చెప్పవలసినటువంటి అవసరమే ఉంది, కాబట్టి నేను వెళ్ళనే వెళ్ళను, నేను చెప్పనే చెప్పను, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే చచ్చిపోతానన్నారు. చావు అందరూ చచ్చేవాళ్ళని బతికించగలిగినటువంటి మహానుభావుడు తాను చచ్చిపోతానంటున్నారు. అంటే పరీక్షలలో విషమ పరీక్ష ఉపాసన ఎందు భగవద్ దర్శనం పొందాలనుకున్న భక్తుడి యొక్క స్థితి చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుందో చూడండి. పరీక్షలలో చాలా గొప్ప పరీక్షకు వచ్చేసారు ఇప్పుడు హనుమ. హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో భవిష్యామి హృష్వా జనకాత్మజాం. ఏదో నేను వెళ్ళి ఓ వనంలో చెట్టు కింద కూర్చుని వానప్రస్థగా ఉంటాను, చేతిలో ఏదైనా పడిందా తింటాను, లేదా అలా ఉంటాను, వానప్రస్థగా బతుకుతాను. పక్షులు మృగాలు వచ్చి నన్ను తినేస్తే తినేస్తాయి. ఇంతకుముందు నేను చాలా మాటలు విన్నాను. పెద్దలైనటువంటి వారు ఒక మాట చెప్తూ ఉంటారు,
இதம் மகர்ஷிபிர் திருஷ்டம்.

ज्ञानमिति मे मतिः सम्यगापः प्रवेक्षामि नचेत् पश्यामि जानकीं सीतम्म तल्लि दर्शनं काकपोते नेनु समुद्रंलो ప్రవేశించి శరీరం వదిలిపెట్టేస్తాను. అంతటి నైరాశ్యం కలిగినప్పుడు నీటిలో ప్రవేశించవచ్చు అని పెద్దలు చెప్పారు. నాకు సీతమ్మ తల్లి దర్శనం కాకపోతే నీటిలో ప్రవేశిస్తాను అని మళ్ళీ అనుకుంటారు. వినే వినాశే భవో దోష జీవన్ భద్రాణి పశ్యతి తస్మాత్ ప్రాణాం ధరిష్యామి ధ్రువో జీవిత సంగమ. ఎవ్వడూ కూడా కోరి కోరి ప్రాణములు తీసుకోకూడదు. బతికున్నటువంటి వాడు ఎప్పటికైనా శుభవార్త వింటాడు, మళ్ళీ తనవారితో కలుస్తాడు. కాబట్టి నేను బతికుంటాను, ఉండి నేను సీతమ్మ తల్లిని చూస్తాను. రావణం వా వధిష్యామి దశగ్రీవం మహాబలం కామమస్తు హృతాపీత ప్రత్యాచీర్ణం భవిష్యతి. నేను ఏది ఏమైనా కానీ అవసరమైతే రావణుణ్ణే వధించేస్తాను. వధించి సీతమ్మ జాడ చెప్పాడా చెప్పాడు, లేకపోతే రావణాసురుణ్ణి వధించి రామచంద్రమూర్తికి ప్రీతి కల్పిస్తాను. అది కూడా కాకపోతే అధవైనం సముచ్చిప్య ఉపర్యుపరి సాగరం రామయోప హరిష్యామి పశుం పశుపతేరివా. ఒక పశువుని యజ్ఞశాలకు ఎలా తీసుకెళ్తారో అలా 10 తలలు ఉన్న రావణాసురుణ్ణి సముద్రం మీద తీసుకెళ్లి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి పాదారవిందముల యందు పారేసి ఆయన ఏం చేస్తారో ఎలా చెప్పిస్తారో చూస్తాను, తప్ప వీడిని విడిచిపెట్టననుకున్నారు. అనుకుని మళ్ళీ ఉత్సాహం తెచ్చుకున్నారు. ఎదురుగుండా అశోకవనం కనపడింది. ఈసారి అమ్మా నువ్వు నాకు కనపడి తీరాలి. తల్లి నేను ఈ అశోకవనం ఒక్కటే వెతకలేదు, ఈ అశోకవనంలోకి ప్రవేశిస్తున్నాను అనుకున్నారు. అనుకుని ఇది నేనన్నది ఉపాసనయందు భక్తితో కూడిన ఉపాసనలో దోషం ఉంటే భగవంతుడే దిద్దుతాడు దాన్ని. వెళ్ళేటప్పుడు సీతమ్మకి నమస్కారం చేసి బయలుదేరలేదు. ఇప్పుడు అంటున్నారు, అమ్మా నేనా వెతికేవాణ్ణి, నేను వెతికితే నువ్వు దొరుకుతావా? హనుమ సీతమ్మని చూశారన్న కీర్తి నువ్వు నాకు ఇవ్వాలి. జనక మహారాజు గారు నువ్వు దొరుకుతావని భూమిని దున్నారా అమ్మా? భూమిని దున్నుతుంటే జనకుడికి కనపడ్డావు, కనపడి ఆయనకి కూతురవై జానకి అని పేరు పెట్టుకుని జనకుడికి కీర్తి తెచ్చావు. జనకుడికి కనపడి జనకుడికి కూతురువై జానకి అని పేరు పెట్టుకుని జనకుడిని ఉద్ధరించినట్టు హనుమకి సీతమ్మ తల్లి దర్శనం అయింది అన్న కీర్తిని నాకు కట్టబెట్టమ్మా, అమ్మా నాకు కనపడమ్మా అన్నారు. ప్రార్థన చేశారు. ఈ ఒక్క శ్లోకాన్ని భక్తితో చదివితే సుందరకాండంతా పారాయణ చేసిన ఫలితం వేస్తారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాస్సత్సిగణాస్తిహ బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ వరుణః పాశహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ అశ్వినౌ చ మహాత్మానౌ వరుత సర్వజేవ చ సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవయః ప్రభు దాస్యంతి మమయే చాన్యే హెద్దృష్టాః పరిగోచరాః. ఒక్కసారి నమస్కారం చేశారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ లక్ష్మణుడితో కూడిన రామచంద్రమూర్తికి నమస్కారం. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై అమ్మ దివ్ ప్రకాశించేటటువంటి తల్లివి, నువ్వు అనుగ్రహిస్తే కనపడతావు, అనుగ్రహించకపోతే కనపడవు. అమ్మ నన్ను అనుగ్రహించమ్మా, నీ కొడుకులాంటి వాణ్ణమ్మా అన్నారు. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో రుద్రుడికి యముడికి వాయువుకి ఆ తర్వాత బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ వరుణః పాశహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ. ఈ దిక్పాలకులకందరికీ నమస్కారం చేస్తున్నాను. సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవయ ప్రభు సమస్త భూతకోటికి నమస్కారం చేస్తున్నాను. నాకు సీతాన్వేషణలో సాయపడి నాకు సీతమ్మ తల్లి దర్శనమగుగాక. ఒక్కసారి ఉత్సాహం పుంజుకున్నారు. లేచి విడిచిపెట్టిన బాణం ఎలా పెడుతుందో అలా ఎగిరి ఒక్కసారి అశోకవనంలోకి దూకారు. అశోకవనం అంతా పువ్వులతో పళ్ళతో నిండిపోయి ఉంది. నిర్ధూత కేళీ యువతి యథా మృదితవర్ణిక నిష్పీత శుభదంతోష్టి నకదంతైశ్చ విక్షత అంటారు. పురుషుడి చేత భోగింపబడినటువంటి స్త్రీ అలంకారములు చెదిరి ఎలా ఉంటుందో అలా అశోకవనంలో ఉన్నటువంటి చెట్లన్నీ స్వామి హనుమ చెట్టు మించి చెట్టు మీదకి దూకితే ఆ పువ్వులు కాయలు అన్నీ రాలిపోయి చెట్లు అలా అయిపోయాట. వెతికారు అశోకవనంలో. అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితిని చూశారు. పునరావృత్తితో మహాకపి ప్రసన్నామివ కాంతస్యా కాంతాం పునరుపస్థితాం. ఎంత అద్భుతమైన విషయాలు చూశారో మహానుభావుడు. ఒక పర్వత శిఖరం మించి ఒక జలప్రవాహం ఇలా కింద పడి వచ్చేస్తుంది. వచ్చేస్తుంటే అక్కడ ఉన్న చెట్లన్నీ కొమ్మలు ఆ నీళ్లలోకి ఇలా కిందకి దిగాయి. మా కోనసీమలో కనబడుతుంటాయి ఇలాంటివి. ఇలా కిందకి కొమ్మలు నీళ్లలోకి దిగాయి.
ఆ కొమ్మలు అడ్డు రావడం వల్ల ఆ కిందకి దిగుస్తున్న ప్రవాహం మళ్ళీ ఇలా వెనక్కి తిరిగిందిట. ఇది చూస్తే ఎలా ఉంది.

అంటేట, ఒక పురుషుడి తొడ మీద కూర్చున్నటువంటి ప్రియకాంత ఏదో హాస్యంలో పురుషుడు ఏదో అన్నారని కోపం వచ్చి తొడమించి దూకి కోపంతో వెళ్ళిపోతుంటే చెలికెత్తెలు చేతులు అడ్డుపెట్టి, తప్పమ్మా అలా వెళ్ళిపోకూడదు, ఏదో హాస్యం ఆడాడు వెనక్కి వెళ్ళని మళ్ళీ ఆ ప్రియురాల్ని ప్రియుడి దగ్గరికి పంపుతున్నట్టుగా ఉందిట ఆ నీరు వెనక్కి తిరిగితే. అశోకవనంలో అంత రమ్యమైన దృశ్యాలు కనబడ్డాయి. లతా ప్రధానైర్ బహుభి పర్ణైశ్చ బహుభిర్వృతాం కాంచనీం శింశుపామేకాం దదర్శ హరియూధప వృతాం హేమయీభిస్తు వేదికాభిస్ సమంతత. అక్కడ ఒక పెద్ద శింశుపావృక్షం, ఆ శింశుపావృక్షం చుట్టూ బంగారు వేదిక, అక్కడ ఉన్న అనేకమైన చెట్లు, చెట్ల చుట్టూ వేదికలు. అశోకవనికాచేయం దృఢం రమ్యా దురత్మన చంపకైశ్చందనైశ్చాపి వకుళైశ్చ విభూషిత. అక్కడ అనేకమైనటువంటి చెట్లు చాలా గొప్పగా పెంచబడి ఉన్నాయి. ఎందుకంటే అది రావణాసురుని యొక్క అత్యంత ఇష్టమైనటువంటి సరోవరం. అక్కడ ఆ వనం ఆయనకి అంత ప్రీతిపాత్రమైనటువంటి వనం కాబట్టి అంత బాగా పెంచాడు అశోకవనాన్ని. ఇయంచ నళినీ రమ్య ద్విజసంఘ నిషేవిత ఇమాంసా రామమహిషి నూనమేష్యతి జానకి సారామా రామమహిషి రాఘవస్య ప్రియాసతి వన సంచార కుశల నూనమేష్యతి జానకి. ఇక్కడ ఒక పెద్ద సరోవరం ఉంది, ఇందులో పద్మాలున్నాయి. తెల్లవారబోతోంది, బ్రాహ్మీ ముహూర్త సమయం కాబట్టి స్నానం చేసి సంధ్యావందనం చేయాలి. సారామా రామమహిషి రాఘవస్య ప్రియాసతి రామచంద్రమూర్తి యొక్క ప్రియకాంత అయిన ఈ సీతమ్మ తల్లి బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవడానికి ఇక్కడికి వస్తుంది కాబట్టి తప్పకుండా ఇక్కడికి వస్తుంది అని నాకు అనిపిస్తోంది. నాకు ఇక్కడ సీతమ్మ తల్లి దర్శనం అవుతుంది అనుకున్నారు. అంటే ఆ యుగంలో ఉపనయన సంస్కారం ఇప్పుడు మగవాడికి చేసి వివాహ సంస్కారం మగవాడికి జంజం ఎటువంటిదో ఆడవాడి ఆడదానికి మంగళసూత్రం అటువంటిది. ఇద్దరికీ అంతే, ఈయనకి జంజం ఎంత గొప్పదో ఆవిడికి మంగళసూత్రం అంత గొప్పది. ఇద్దరూ దీని చేత రెండో పుటక పుడతారు. కుమారిగా ఉన్నది శ్రీమతి అవుతుంది, ఇల్లాలవుతుంది. ద్విజుడు ఒకడిగా మా పుట్టినటువంటి వాడు సంస్కారము చేత ద్విజుడు అవుతాడు, రెండో మాట పుట్టినవాడు అవుతాడు ఉపనయనం చేసుకుని. అందుకని రెండో పుట్టుక అవుతుంది ప్రతి ఆడదానికి కూడా వివాహ సంస్కారం. కానీ త్రేతాయుగంలో ఆడవాళ్ళకి యజ్ఞోపవీతం ఉండి వాళ్ళు సంధ్యావందనం చేశారు అని మనకి దీనివల్ల అవగతం అవుతుంది. కాబట్టి సంధ్యాకాల మనాశ్యామ ధ్రువమీష్యతి జానకి నదీ చేమాం శివజలాం సంధ్యార్ధే వరవర్ణిని. ఆవిడ సంధ్యావందనం చేయడానికి తప్పకుండా ఇక్కడికి వస్తుంది అనుకున్నారు. సదదర్శావిదూరస్థం చైత్య ప్రసాదముచ్చ్రితం మధ్యే స్తంభ సహస్రేణ స్థితం కైలాస పాండురం ప్రమాళకృత సోపానం తప్త కంచన వేదికం. అక్కడ దూరంగా చూసేటప్పటికీ ఆయనకు ఒక పెద్ద 1000 స్తంభాల మేడ ఒకటి కనపడింది. ఆ 1000 స్తంభాల మేడ మధ్యే స్తంభ సహస్రేణ స్థితం కైలాస పాండురం. కైలాసం ఎలా ఉంటుందో అంత తెల్లటి చైత్య ప్రసాదం కనపడింది. అక్కడే ఒక పెద్ద శింశుపావృక్షం, శింశుపావృక్షం చుట్టూ స్వర్ణమయ వేదిక, దానికి అనేకమైనటువంటి పగడములతో పగడముల వంటి మణులు పొదగబడి ఉన్నాయి. ఎగిరి ఆ శిశుపావృక్షం మీదకి వెళ్ళారు. వెళ్ళి ఒక్కసారి అశోకవనం అంతా చుట్టూ చూశారు. ఎక్కడైనా నా తల్లి కనపడుతుందా అని, ఎక్కడా కనపడలేదు. ఈ అశోకవనంలో కూడా లేదా తల్లి అనుకున్నారు. అనుకుని ఆ చెట్టు కొమ్మల మించి చిన్న పిల్లి పిల్లంత వారై ఉన్నారు. ఇక్కడ ఒక్క చోటే వెతకలేదు, నా తల్లి ఇక్కడే కనపడాలి అనుకున్నారు. కనపడుతుంది అని నాకు అనిపిస్తోంది అనుకున్నారు. అనుకుని ఒక్కసారి తల ఉంచి చెట్టు కింద చూశారు వేదిక మీద. తతో మలిన సంవీతాం రాక్షసీభిస్ సమావృతాం ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునః పునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం అని ఆ తల్లి అటువంటి గొప్ప సీతమ్మ. ఏవం సీతాం తదా దృష్ట్వా హృష్ట పవన సంభవ జగామ మనసారామం ప్రశిశంసచ తం ప్రభుం. ఒక్కసారి ఆ శింశుపావృక్షపు కొమ్మల మించి ఇలా తల వంచి కిందకి చూసేసరికి తతో మలిన సంవీతాం రక్షసీభిస్ సమావృతాం ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునః పునః. మట్టి పట్టినటువంటి పట్టుపుట్టం కట్టుకుని భారంగా నిట్టూర్పులు విడుస్తూ ఏడుస్తూ బంగారు కాంతితో సీతమ్మ ఎలా ఉంటుందని తాను విన్నారో అటువంటి సీతమ్మ తల్లి యొక్క దర్శనాన్ని హనుమ పొంది కన్నుల వెంట ధారగా నీరు కారిపోతుండగా ఆ తల్లి వైభవాన్ని చూసి
పరమానందంతో రెండు చేతులెత్తి నమస్కారం చేస్తూ ఆనందంతో ఆ తల్లి

దేవివంక చూసి ఆత్మదర్శనమై సీతాదర్శనం పొందిన యోగి పొంగవుడై భాష్పధారలతో అలా నిలబడిపోయారు. ఈ సీతమ్మ దర్శనాన్ని హనుమ పొందినటువంటి ఘట్టాన్ని సిద్ధి సర్గ అంటారు. ఈ దర్శనాన్ని విన్నంత మాత్రం చేత 33 కోట్ల మంది దేవతలు తృప్తి పొందుతారని. అంత గొప్ప సర్గ, అంత గొప్ప కాండ. కాబట్టి ఇప్పుడు చక్కగా కొబ్బరికాయ కొట్టి నీరాజనం ఇస్తారు. ఇంకా ఇవాల్టితో ప్రవచనం ఇక్కడికి పూర్తయిపోయినట్టు. కాబట్టి మీ అందరూ సీతాదర్శనాన్ని విన్నారు. రేపు మహోత్కృష్టమైన ఘట్టం నడుస్తుంది. చక్కగా నీరాజనాన్ని కళ్ళకద్దుకోండి.

0: చక్కగా ఇవాళ సిద్ధి సరిగ్గా విన్నటువంటి శుభ సందర్భం. ఇవాళ నేను, మీరు నమ్మండి, నేను యథార్థం చెప్తున్నా. మీకు 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం, సీతారామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం, హనుమ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించింది. సిద్ధి సర్గ నడవాలి అంటే, సుందరకాండ నడవాలి అంటే, ఒక్క సీతారామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం, హనుమ అనుగ్రహం లేకపోతే మీరు ఒక శ్లోకం కాదు, ఒక్క అక్షరం పలకలేరు. నేను మీకు పరమ సత్యం చెప్తున్నాను. ఒకవేళ మీరు పలికే ప్రయత్నం చేసినా ఆగిపోతుంది, ఏదో కారణం వచ్చి సిద్ధి సర్గా నడవదు. సీతామాత దర్శనం మీరు చెప్పలేరు, ఎక్కడొక్కడ ఆగిపోతుంది, ఏదో కారణానికి ఆగిపోతుంది. అంటే అనుగ్రహం లేదని గుర్తు. అనుగ్రహం ఉంటేనే సిద్ధి సర్గ శక్తివంతంగా నడుస్తుంది. దీన్ని బట్టి సీతారామచంద్రమూర్తి హనుమ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనందరికీ ఉంది, తిరుగులేదని గుర్తు. కాబట్టి ఇవాళ పరమ సంతోషంగా ఇంకొక సిద్ధి సర్గ వస్తుంది. మళ్ళీ ఆ రోజున ఆనందం, సీతమ్మ హనుమని చూస్తుంది, అది రెండో సిద్ధి సర్గ. అది కూడా మీరు ఇందురు కానీ చక్కగాను. కాబట్టి ఇప్పుడు మనందరం ఇవాళ పరమోత్సాహంగా 11 మాటలు ఆ రామనామం చెప్పుకుందాం. మీ అందరి ముఖాలు చూస్తే ఏదో జీవితంలో ఒక గొప్ప విజయాన్ని పొందేసిన వాళ్ళ ఆనందం, మీరే హనుమయ్య సీతాదర్శనం పొందేసినటువంటి సంతోషం ఎవరి ముఖం వంక చూసినా కనపడుతోంది. ఇప్పటి వరకు పడుకున్న పిల్లలు కూడా లేచి కూర్చున్నారు. కాబట్టి కోరి కొలిచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము,
1: రామనామము రామనామము రమ్యమైనది రామనామము,
0: బ్రహ్మ సత్యము.

0: తెలివలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము
1: రామనామము రామనామము రమ్యమైనది రామనామం
0: మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు రామనామము
1: రామనామము రామనామము రమ్యమైనది రామనామము
2: మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే.

వరి విత్తన సంరక్షణ. విత్తనము ఒక జైవిక పదార్థము. వరి విత్తనము ఒక జైవిక పదార్థము. అటువంటి వరిని రాబోయే పంటకాలం వరకు యోగ్యమైన స్థితిలో కాపాడుకోవడానికి చేసే ప్రక్రియలనే వరి సంరక్షణ అంటాము. రైతులు 95% పండించిన వరిని రాబోయే విత్తనాలకు దాచుకుంటారు. ఇక్కడ విత్తన సంరక్షణ మహిళల బాధ్యత. అందుకే మహిళలే విత్తన నిల్వ చేసే ప్రక్రియలో నాణ్యత ఎందుకు తగ్గుతుందో మరియు దీన్ని ఎలా నివారించాలో తప్పక తెలుసుకోవాలి. విత్తన నిల్వ చేసే కాలంలో వాటి నాణ్యత వాటిలోని తేమపైనే ఆధారపడుతుంది. విత్తనాలను నిల్వ చేసే ముందు వాటిని బాగా ఎండపెట్టకుంటే అవి వేడెక్కి తేమ వల్ల మెత్తబడిపోతాయి. దీనివల్ల విత్తనాలకు క్రిములు చేరి చీడపీడల బారిని పడతాయి. దీనివల్ల విత్తనాల నాణ్యత తగ్గిపోతుంది. తక్కువ నాణ్యత గల విత్తనాలను వాడటంతో వచ్చే పంట కాలంలో ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. మరియా

0: మహిళా రైతులు వారి చేదు జీవితానుభవంతో విత్తన సంరక్షణకై బాగా పనికొచ్చే మెళకువలను కనుగొన్నారు. ఈ క్రియాశీల మహిళల నుండి మనము కొన్ని మెళకువలను తెలుసుకుందాము. నాణ్యమైన కంకులను ఎంపిక చేసి వాటిని విడిగా కోస్తాం. తరువాత వాటిని నూర్చి వాటిని ఒక బల్లపై ఎండబెడతాం. తరువాత బల్లపై ఒక డబ్బాలో ఈ విత్తనాలను నిల్వ చేస్తాం. ఎండిన విత్తనాలను పళ్లతో కొరికి వాటి పొడిదనాన్ని పరీక్షిస్తాము. ముందుగా విత్తనాల డబ్బాలో క్రిములు మరియు వాటి గుడ్లు కాని లేకుండా ఉండాలి. అందుకని దానిని కడిగి శుభ్రపరచి ఆరబెట్టుకుంటాము. మా గ్రామ మహిళలు ప్లాస్టిక్ బిందెలు, రేకు డబ్బాలు లేక డ్రమ్ములను విత్తనాల నిల్వకు వాడతారు. కొందరు పెయింట్ చేసిన మట్టి పాత్రలను కూడా విత్తనాల నిల్వకు విరివిగా వాడతారు. రాబోయే పంటకాలంలో తక్కువ విత్తనాలతో మంచి దిగుబడిని పొందడానికి వాటిని మెరుగైన స్థితిలో నిల్వ ఉంచాలి. మరియా గ్రామంలోని కొందరు మహిళలు వారి మట్టి కుండలకు గాలి సోకకుండా లోపల వెలుపల వార్నిష్ లేక తారును పులుముతారు. ఇంకొంతమంది మహిళలు వారి కుండలకు వంట నూనెను పులుముతారు. మూతవైపు నుండే కాకుండా మట్టిలోని చిన్న రంధ్రాలతో కూడా అన్ని వైపుల నుండి గాలి ఆడి విత్తనాల యొక్క నాణ్యతను నాశనం చేస్తుందని వారికి తెలుసు.
1: విత్తనాల డబ్బాలో ఇంకా చోటు మిగులుంటే ఈ మహిళలు ఇంకో అద్భుతమైన పాత పద్ధతిని అనుసరిస్తారు. మండుతున్న కొవ్వొత్తిని ఒక డబ్బాలో ఉంచి దానికి మూత పెడతారు. అంటే ఈ ప్రక్రియ ద్వారా లోపల ఆక్సిజన్ ఉన్నంత వరకు కొవ్వొత్తి మండుతూనే ఉంటుంది. దానివల్ల లోపలున్న క్రిములన్నీ కూడా నశిస్తాయి.
0: విత్తనాలు బాగా ఎండాక డబ్బాలో పూర్తిగా పై వరకు విత్తనాలను నింపుతారు. డబ్బా నిండా విత్తనాలు లేకపోతే అటుకులు గాని పొడారిన ఇసుక గాని గాలి ఆడకుండా నింపుతారు. సాధారణంగా మా పల్లెలో డబ్బాలో విత్తనాలు పోసే ముందు అడుగున మరియు విత్తనాల పై భాగంలో ఎండిన బిష్కతలి ఆకులను పరుస్తాము. బిష్కతలి ఆకులే కాకుండా ఎండిన వేపాకు, పొగాకు లేదా నాప్థలిన్ బిళ్లలను డబ్బాలో వేసి గట్టిగా మూత పెడతాము. దీనివల్ల క్రిములను అదుపు చేయవచ్చు. డబ్బాను నేలపైన ఉంచితే విత్తనాలు అతి వేగంగా నేల నుండి తేమను పీల్చేసి విత్తనాల రంగు వెలసి బూజు పడతాయి. అందుకే వీటిని నేల నుండి ఎత్తులో పెడితే బూజు పట్టకుండా విత్తనాలు మంచి రంగుతో శుభ్రంగా కనబడతాయి. ఇంతకు మరియా గ్రామ మహిళల నుండి మనమేమి నేర్చుకున్నామంటే, మనము ఆరోగ్యమైన కంకులను ఎంచుకుని శుభ్రమైన మరియు ఏరిన విత్తనాలను మాత్రమే నిల్వ ఉంచాలి. విత్తనాలను నిల్వ చేసే ముందు డబ్బాను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. విత్తనాలను డబ్బా నిండుగా నింపాలి. విత్తనాలు నిండుగా లేకుంటే అందులో అటుకులు గాని పొడారిన ఇసుక గాని గాలి ఆడకుండా నింపేయాలి. డబ్బా మూతను పూర్తిగా గాలి ఆడనంత బిగుతుగా మూయాలి. బిష్కతలి, పొగాకు, వేప లేక నాప్థలిన్ వంటివి నిల్వ చేసి క్రిములను నివారించడంలో తోడ్పడతాయి. విత్తనాలను మట్టి కుండలో భద్రపరిస్తే దానికి గాలి ఆడకుండా లోపల బయట తారు, పెయింటు లేక వంట నూనె పూయాలి. నిల్వ డబ్బాలనెప్పుడు నేలను తాకకుండా ఉంచాలి. సరైన పద్ధతిలో నిల్వ చేసే విత్తనాలే మేలైన విత్తనాలు. మంచి విత్తనాలంటే మంచి పంట అని మనమెల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే కీర్తి. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ రోజు ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో రక్త క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. రక్త క్యాన్సర్ నిర్ధారణ పరంగా మన దేశం ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ప్రతి ఏటా 100,000 రక్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు కనుగొన్న రక్త క్యాన్సర్లతో పాటు ఇప్పటి వరకు కనిపెట్టని పలు రకాల రక్త క్యాన్సర్లు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కనిపెట్టిన వాటిలో లుకేమియా, లింఫోమా, మైలోమా అనే 3 రకాల రక్త క్యాన్సర్లు ప్రధానమైనవి. వీటిలో ప్రతి ఒక్క క్యాన్సర్ కు భిన్నమైన ఉపరకాలు, లక్షణాలు, కారణాలు, చికిత్సలు ఉంటాయి. మన దేశంలో సర్వసాధారణంగా కనిపించే రక్త క్యాన్సర్ లుకేమియా. అలాగే లింఫోమా, మైలోమాలు కూడా కొన్నేళ్ల కాలంలో ప్రబలంగా మారాయి. అయితే రక్త క్యాన్సర్ ఏ రకానికి చెందినదైనా లక్షణాల ఆధారంగా వ్యాధిని గుర్తించడం

రోజువారి పనులు చేసుకోలేనంత నీరసం, చిన్న పనికే ఆయాసం, ఈ స్థితి రోజుల తరబడి కొనసాగడం, తరచూ జ్వరం రావడం, 3-4 వారాలకు మించి కొనసాగడం, క్రమేపీ బరువు తగ్గిపోతూ ఉండడం, అలాగే రాత్రివేళల్లో దుస్తులు తడిచిపోయేంతగా చెమటలు పట్టడం, చర్మం అడుగున సులభంగా కమిలిపోతూ ఉండడం, నెలసరి స్రావం విపరీతంగా ఉండడం, పురుషుల్లో అయితే ముక్కు దంతాల నుంచి రక్తం రావడం, ఇతర రుగ్మతల్లో కూడా ఇవే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి సాధారణంగా ఇతర వ్యాధులకు అపాదించుకుంటూ మందులు వాడుకుంటూ తత్సారం చేయడం వల్ల రక్త క్యాన్సర్ వ్యాధిని మనం సమూలం చేయలేము. ఇలా జరగకుండా ఉండాలంటే పైన చెప్పిన లక్షణాల్లో 3 లక్షణాలు ఉమ్మడిగా కనిపించినా, 2-3 వారాల పాటు కొనసాగినా రక్త క్యాన్సర్ అనే అనుమానం రావాలి. వీలైనంత త్వరగా వైద్యులను కలవాలి. ఈ రక్త క్యాన్సర్ వయసును బట్టి కూడా వస్తుంటుంది. పిల్లల్లో అయితే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా 10-15% పిల్లల్లో ఇదే లుకోమియా వస్తూ ఉంటుంది. 20-40 ఏళ్ల వారికి క్రానిక్ మైలాయిడ్ లుకోమియా అలాగే లింఫోమాలు వస్తుంటాయి. వృద్ధులకైతే క్రానిక్ లింఫోసైటిక్ లుకేమియా ఇతర లింఫోమాలు వస్తుంటాయి. ఓకే లిజనర్స్, ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేయండి.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, strilalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద ప్రతి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: ఓకే లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి ఇప్పటి వరకు రక్త క్యాన్సర్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఆ రక్త క్యాన్సర్ రావడానికి కారణాలేంటో తెలుసుకుందాం. తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి, పని వాతావరణంలోని, వీటిలోని రసాయనాలే రక్త క్యాన్సర్ ప్రధాన కారణాలు. పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్ కోవకు చెందిన బెంజిన్ రసాయనం రక్త క్యాన్సర్కు ముఖ్య కారణమని తేలింది. సేంద్రియ పదార్థాలైన బొగ్గు, చమురు, సహజ వాయువులను మండించడం వల్ల, పొలాలకు చల్లే పురుగు మందుల వల్ల, అవి భూమిలోకి చేరుకుని భూగర్భ జలాలు కలుషితం కావడం వల్ల ఈ రసాయనం మన శరీరంలో చేరుకుని రక్త క్యాన్సర్ ముప్పును పెంచుతోంది. వాహన కాలుష్యం, పురుగు మందులు, ఎరువుల వాడకం, వాటితో పండే పంటలను తినడం, కలుషితమైన నీటిని తాగడం, పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్ కలిసిన గాలిని పీల్చడం వల్ల రక్త క్యాన్సర్ విపరీతంగా వస్తుంటుంది. నిజానికి వీటిలో ఏ ఒక్క కారణాన్ని సమూలంగా అడ్డుకునే అవకాశాలు లేనే లేవు. ఎయిర్ ప్యూరిఫైయర్లు గాలిలో కలిసిన ధూళి రేణువులను వడగట్టగలుగుతాయి, కానీ వాయువులను వడగట్టలేవు. వాటర్ ఫిల్టర్లు వ్యాధికారిక సూక్ష్మజీవులను వడగట్టగలుగుతాయి, కానీ రసాయనాలను వడగట్టలేవు. కూరగాయలు, పండ్లలోకి చేరుకున్న రసాయనాలను తొలగించుకోవడం చాలా కష్టం. అయినప్పటికీ సాధ్యమైనంత మేరకు ఈ హానికారక రసాయనాలను దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అదెలా అంటే, బయటకు వెళ్లేటప్పుడు ముఖానికి మాస్కు పెట్టుకోవాలి, ట్రాఫిక్కు దూరంగా ఉండాలి, నీటిని వడగట్టడం కోసం రివర్స్ ఆస్మోసిస్ ఫిల్టర్ ఉపయోగించాలి, కూరగాయలు పండ్లను శుభ్రంగా కడిగి తొక్క తీసి వాడుకోవాలి, సోడియం బైకార్బోనేట్ కలిసిన నీళ్లలో కూరగాయలు పండ్లను కడగడం ద్వారా రసాయనాలను కొంతవరకు తొలగించవచ్చు, కార్బైడ్తో పండించిన పండ్లను తినకూడదు, సేంద్రియ పండ్లు కూరగాయలను ఎంచుకోవాలి, అలాగే వీలైతే ఇంట్లోనే కూరగాయలను పండించుకోవాలి, పరిశ్రమలకు ట్రాఫిక్కు దూరంగా నివసించాలి, హానికారక రసాయనాలను ఎక్కువగా పీల్చకూడదు. ఈ రక్త క్యాన్సర్కు సమర్థ చికిత్సలు కూడా ఉన్నాయండి, అవేంటో తెలుసుకుందాం. మల్టిపుల్ మైలోమా, సిఎల్ఎల్ రక్త క్యాన్సర్లకు శాశ్వత చికిత్సలు లేకపోయినప్పటికీ మధుమేహంలా దీన్ని కూడా అదుపులో ఉంచే చికిత్స తీసుకోవచ్చు. ప్రధాన లుకేమియాలన్నింటికీ కీమోథెరపీ కీలక చికిత్సా విధానం. అయితే అత్యాధునిక కీమోథెరపీలలో తక్కువ దుష్ప్రభావాలు, ఎక్కువ ఫలితాన్ని పొందే వీలు కలుగుతుంది. టార్గెటెడ్ థెరపీల సహాయంతో క్యాన్సర్ జెనెటిక్ ప్రొఫైల్ ఆధారంగా జెనెటిక్ ప్రోటీన్ లక్ష్యాల ఆధారిత చికిత్సను అందించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా సగటున 6-7 టార్గెటెడ్ థెరపీలను, 2-3 మందులను ఆవిష్కరిస్తున్నారు. అలాగే కొత్త రకం ఇమ్యూనోథెరపీ మందుల సహాయంతో శరీరం వ్యాధనిరోధక కణాలను క్యాన్సర్ కణాలతో పోరాడేలా ప్రోత్సహించి చికిత్స చేస్తున్నారు. చివరి ప్రయత్నంగా కొందరికి ఎముక మజ్జ మార్పిడి అవసరం పడచ్చు. మునుపటితో పోలిస్తే ప్రస్తుత మజ్జ మార్పిడి చికిత్సలు దుష్ప్రభావాలు, ఖర్చు తగ్గిపోతున్నాయి, కోలుకునే వేగం పెరుగుతోంది. కొన్ని రకాల ఎముక మజ్జ మార్పిడి చికిత్సలను అవుట్ పేషెంట్ పద్ధతిలో అందించవలసి ఉంటుంది, అలాగే వ్యాధి సంక్లిష్టంగా తగ్గించవచ్చు.
3: ఓకే లిజనర్స్, విన్నారు కదండీ,

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
2: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
1: మరి కరెంటు బిల్లుకు
2: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
2: సరే.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్.

ఓకే లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి ఇప్పటి వరకు రక్త క్యాన్సర్ గురించి తెలుసుకున్నాం కదా, మరి ఇప్పుడు కిడ్నీకి సంబంధించిన ADPKD అనే వ్యాధి గురించి తెలుసుకుందాం. కొన్ని జన్యుపరమైన వ్యాధులు వేర్వేరు అవయవాలను కబలిస్తాయి. అలాంటిదే ఆటోసోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్. ప్రధానంగా మూత్రపిండాలు, కాలేయం, పేగులు, గుండె, మెదడు, రక్తనాళాలను ప్రభావితం చేసే ఈ ప్రాణాంతక వ్యాధి గురించి, నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. ప్రతి 1000 మందిలో ఒకరికి ఈ వ్యాధి ఉంటుంది. ఒక తరం నుంచి మరొక తరానికి జన్యుపరంగా సంక్రమిస్తుంది. తల్లిదండ్రుల్లో ఒకరికి ఈ వ్యాధి ఉన్నప్పుడు పిల్లలకు సంక్రమించే అవకాశాలు 50% మేరకు ఉంటాయి. తరాలు మారే కొద్దీ వ్యాధి తీవ్రత, ఉధృతి మరింత పెరుగుతుంది. కాబట్టి సకాలంలో వ్యాధిని గుర్తించి నివారణ చర్యలు పాటించాలి. ఈ రుగ్మతను సమూలంగా అరికట్టే వీలు లేకపోయినప్పటికీ ఉధృతిని అడ్డుకొని మూత్రపిండాలను కాపాడుకోవచ్చు. జన్యు చికిత్సలు, RNA ఆధారిత చికిత్సలతో మెరుగైన ఫలితాలు ఉంటాయి. ద్రవంతో నిండిన చిన్నపాటి తిత్తులు క్రమేపీ కిడ్నీల్లోని కణజాలాను ఆక్రమిస్తాయి. దాంతో ఫిల్టర్ల స్థానంలో బెలూన్లను పోలిన తిత్తులు ఏర్పడతాయి. ఏళ్లు గడిచే కొద్దీ కిడ్నీలు పూర్తిగా వాచిపోయి వాటి పనితీరు వెనుకబడుతుంది. సగానికి పైగా రోగులు కిడ్నీ మార్పిడి, డయాలసిస్ దశకు చేరుకుంటారు. కొందరికి కాలేయ సమస్యలు, మరికొందరికి మెదడు సమస్యలు తలెత్తుతాయి. ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ప్రాణాంతక పరిస్థితి తలెత్తవచ్చు. గుండె కవాట లోపాలు, మూత్రపిండాల్లో రాళ్ళు, హెర్నియా కూడా వేధించవచ్చు. ఆటోసోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ వ్యాధిని సకాలంలో గుర్తించాలంటే బయల్పడే లక్షణాలు జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ఎక్కువ మందికి 30 లేదా 40 ఏళ్ల వయసులో లక్షణాలు బయల్పడడం మొదలు పెడతాయి. అవేంటంటే వెన్ను లేదా డొక్కలో నొప్పి, కడుపు నిండిన భావన, మూత్రంలో రక్తం, అలాగే తలనొప్పి. ADPKD నియంత్రణ ఎలా చేయాలంటే రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి. వ్యాధి తొలిదశలో రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగాలి. కాఫీ తగ్గించాలి. కాఫీ వ్యాధి తీవ్రతను పెంచుతుంది. ఈస్ట్రోజన్ కలిగిన గర్భనిరోధక మాత్రలు మానివేయాలి. కిడ్నీ పనితీరు మెరుగ్గానే ఉన్నప్పటికీ తరచూ వైద్యులను కలిసి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. కిడ్నీలు 50% దెబ్బతినే వరకు ఆగకుండా ప్రారంభంలోనే చికిత్స మొదలు పెడితే కిడ్నీలు పూర్తిగా విఫలమయ్యే ప్రమాదం తగ్గుతుంది. కుటుంబ చరిత్రలో ADPKD ఉంటే అల్ట్రాసౌండ్, MRI పరీక్షలు చేయించుకోవాలి. ఫలితాల్లో సిస్టులు ఉన్నట్టు తేలితే వెంటనే చికిత్స మొదలు పెట్టాలి. టోల్డాప్టాన్ అనే ఔషధంతో వైద్యులు మూత్రపిండాల వైఫల్యాన్ని అరికట్టగలుగుతున్నారు. ధర ఎక్కువే అయినప్పటికీ ఈ ఔషధంతో డయాలసిస్ ని కొన్నాళ్ల పాటు వాయిదా వేయవచ్చు. ఈ వ్యాధి ఉన్న జంటలు గర్భానికి ముందే IEF ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ ద్వారా అండాలను పరీక్షించుకుని వ్యాధికి ఆస్కారం లేని అండాలతోనే గర్భం దాల్చాలి. ఓకే లిజనర్స్, విన్నారు కదండి. మరి రేపు ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ RJ కీర్తి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్, భీమవరం.
1: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, JP రోడ్, భీమవరం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. మీ పిల్లలు ఇంటర్నెట్ లో ఏం చేస్తున్నారో గమనించండి. వారికి సైబర్ భద్రత గురించి నేర్పించండి. రేపటి పౌరులను రక్షించుకుందాం.
1: డిజిటల్ ఇండియా అంటే కేవలం వాడటం కాదు, సురక్షితంగా వాడటం. సురక్షితమైన డిజిటల్ ప్రయాణాన్ని సాగిద్దాం. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థాలు ఇప్పుడు తెలుసుకుందాం.

దొంగలను, స్వేచ్ఛాచారులకు ఇతర పాపులను దండించుట రాజులకు విధి. దండనము లేనిదే అట్టి పాపబుద్ధులు, దుష్టకర్మలు నిగ్రహించబడరు. నిష్ఫలం క్లేశ బహుళం.

ఫలము లేనట్టిది, కష్ట పరంపరతో కూడినట్టిది, సందిగ్ధమైన ఫలము కలిగినది, శత్రువులతో సంబంధించినది అయినట్టి కార్యాన్ని తెలివిగల మనుజుడు ఎన్నడూను తలపెట్టరాదు.

ఏ కార్యము చక్కగా పర్యాలోచించి ప్రారంభించియు సఫలము కాదు, అక్కడ పురుషాకారము కంటే దైవము బలవత్తరముగానున్నదని భావించవలను. అట్టి సందర్భాలలో కర్త ఎంత మాత్రమో నిందుడు కాడు.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్.

0: Dr. G. Phanindra Girinath, MD Pediatrics.
1: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team.
2: Dr. P. Praveen, MS Orthopedics. Dr. Machavarupu Mahesh, MBBS DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon. Dr. N. Madhuri, MBBS MS, MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multispeciality Hospital, JP Road, Bhimavaram.
3: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
4: ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క భావాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సామదాన భేదోపాయముల చేతను ఇతరములైన సమస్తోపాయముల చేతను శత్రువులను జయించవలను. కాని యుద్ధాలలో జయించే యత్నము చేయవలదు, దాని ఫలము అనిశ్చితము.

0: న్యాయములు సాధనోపాయములు దేశకాల విభాగ చాతుర్యము జరిగిన దానికి ప్రతీకారము చేయట మంత్రము ఈ ఐదును రాజనీతికి పంచ అంగములని చెప్పబడినవి.
1: సులభ పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోత చ దుర్లభః.
0: ఎల్లప్పుడూ ఇచ్చకములను పలుకుతూ ఉండేవాళ్ళు సర్వత్రా కానవస్తూనే ఉంటారు. కాని ఓ రాజా, నీకు ఇష్టము కాకున్నను హితమైన దానిని చెప్పువాడు లభించుట దుర్లభము. అప్రియమైనను పద్యమైన మాట చెప్పువారు వినువారు కూడా అరుదే కదా. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడ్ దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంటు బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రో స్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665-58773.

0: వస్తుంది నేను.
1: నిన్నెవరు పడమన్నారు?
2: అబ్బాబాబాబరే చందు, షీల ఇద్దరు ఇలా రెండర్రా.
1: నాన్నా చూసావుగా, ఇది వరస. వీళ్ల పోట్లాటకు అంతముండదు. సెలవు వచ్చిందంటే చాలు, ఇల్లు రణరంగమేననుకో.
2: అబ్బా నువ్వు మరీ చెప్తావమ్మాయి, పిల్లలు కాకపోతే మనం చేస్తావా అలరి? వాళ్ళమేమన్నా అంటే నేను ఒప్పుకోను.
1: అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. నువ్వు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నావు కదా నాన్న, ఎప్పుడు దెబ్బలాడుకోవడమేగా.
3: తాతయ్య, అమ్మ మా మీద నీకు ఫిర్యాదు చేస్తుంది కదూ, నిజంగానే మేమంత అల్లరి చేస్తున్నామా?
2: లేదమ్మా, దీనిని అల్లరి అనరు. ఏదో మీ అన్నా చెల్లెళ్ళు ఇద్దరికి అర్థం చేసుకోవడంలో కాస్త పొరపాటు, రవంత ఆవేశం అంతే.
0: అమ్మయ్యా, అమ్మలా నువ్వు కూడా నన్ను రౌడీలలో జమ కట్టేయలేదు.
1: నేననడమే కనిపిస్తుంది కానీ వీళ్ల పోట్లాట నువ్వు కూడా కల్లారా చూసావు కదా నాన్న.
2: చూసాలే అమ్మా, ఇద్దరూ బుద్ధిమంతులే. కాకపోతే
3: కాస్త కోపతాపాలు ఎక్కువ, అంతేనా తాతయ్య?
2: నీ చెప్పలేదు, మా షీల బంగారు తల్లి.
0: తాతయ్య, అయితే నేనే చెడ్డవాడినంటావా?
2: అలా నే అనలేదు కదా చందు. సరే, ఇంతకీ మీ పోట్లాట కారణం ఏమిటో నువ్వు చెప్పు.
1: అమ్మయ్యా, తాత మనవలు కుదురుగా కూర్చున్నారు కనుక నేను కాస్త వంట పని చూసుకుంటాన్నా.
2: అలాగే వెళ్ళమ్మా. ఇంతకీ చందు అసలు సంగతి చెప్పావు కాదు.
3: తాతయ్య, నేను ముందు చెప్పనా?
2: ఎవరైతేనే చెప్పు తల్లి.
3: ఇవాళ సెలవే కదా అని నేను నాకిష్టమైన కామిక్ పుస్తకం చదువుకుంటుంటే గబగబా వచ్చిన చేతిలో పుస్తకం చింపేశాడు.
0: అబద్ధం తాతయ్య, లాక్కుంటుంటే చినిగిపోయింది. మరి చెల్లెం చేసిందో అడగవేం, నా సైకిల్ చక్రంలో గాలి తీసేసింది.
2: జరిగిందేదో కనిపిస్తూనే ఉంది, కానీ ఎందుకు అనేది చెప్పండి మరి.
0: షీలాకి సోషల్లో మార్కులు తక్కువ వస్తున్నాయని, ఈసారి పరీక్షలకి బాగా చదివించమని వాళ్ళ క్లాస్ టీచర్ నన్ను హెచ్చరించారు తాతయ్య. ఇదేమో చెబితే వింటేనా? పరీక్షలు దగ్గరికి వస్తుంటే సరదా పుస్తకాలు చదువుతుంటే నాకు కోపం రాదా? అందుకే పుస్తకం లాక్కుంటుంటే అది చిరిగిపోయింది, నేను కావాలని చింపేశానని షీల అంటుంది.
2: షీల నీ సైకిల్ చక్రంలో గాలి తీసేసింది, నువ్వు క్రికెట్ గ్రౌండ్ కి వెళ్ళటానికి సైకిల్ లేదు అంతేగా.
3: తాతయ్య, నేను నాకిష్టమైన పుస్తకం చదువుకోవడం నా హక్కు కదా, దానికి భంగం కలిగిస్తే నేను తన వస్తువు పాడు చేశాను.
2: హక్కుల గురించి మాట్లాడుతున్నావు? నీకు మన రాజ్యాంగం మనకిచ్చిన ప్రాథమిక హక్కుల గురించి తెలుసా ఏమిట్రా?
3: ఓ తెలుసు తాతయ్య, వాక్ స్వాతంత్ర్యం, భావ స్వాతంత్ర్యం, సమావేశమయ్యే స్వాతంత్ర్యం, మన దేశమంతటా సంచరించే స్వాతంత్ర్యం, దేశంలో ఎక్కడైనా నివసించే స్వాతంత్ర్యం, ఇష్టమొచ్చిన వృత్తి చేసుకునే స్వాతంత్ర్యం.
2: చాలా చక్కగా చెప్పావమ్మా. అయితే ఈ హక్కులు ఉన్నాయి కదా అని ఇతరుల హక్కులకు భంగం కలిగిస్తూ ఉండటం తప్పు కాదా?
0: ముమ్మాటికి తప్పే తాతయ్య, మా మాస్టారు పాఠంలో అదే చెప్పారు, కొన్ని పరిమితులకు లోబడి ఈ హక్కులన్నీ అనుభవించవచ్చు అని.
4: అంటే వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని ఇతరులను తిట్టకూడదు, సమావేశం అవ్వచ్చు కదా అని నడి రోడ్డు మీద అవ్వకూడదు అన్నట్టు దానికి కొన్ని పరిమితులున్నాయి.
3: అవును తాతయ్య.
2: రే చందు, నీకు ఈ పాఠం అయింది కదూ?
0: అయింది తాతయ్య. రేపు మన రాజ్యాంగంలోని ప్రాథమిక విధుల గురించి మాస్టారు పాఠం చెబుతాను, ముందు కాస్త చదువుకుని రండి అన్నారు. ఇంతలోనే చెల్లి నా మూడ్ పాడ్ చేసింది. తాతయ్య, నువ్వు కూడా సోషల్ టీచర్ గా చేసి రిటైర్ అయ్యావు కదా, నాకు ఆ ప్రాథమిక విధులు పాఠం కొంచెం చెప్పకూడదు?
3: చెప్పు తాతయ్య, నాకు పనికొస్తుంది.
2: అలాగేనర్రా, ముందు రాజ్యాంగం అంటే ఏమిటో నాకు చెప్పండి.
3: ఏ ప్రజాస్వామ్య దేశానికైనా రాజ్యాంగం అనేది చాలా అవసరం కదా. దేశంలో ప్రభుత్వ నిర్మాణం, పరిపాలనా జ్ఞానం అంటే ప్రభుత్వం అనుసరించవలసిన విధి విధానాలను నిర్ణయించేది రాజ్యాంగం అన్నమాట. మనకు రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది.
2: అబ్బో చాలా బాగా చెప్పావమ్మాయ్. మన రాజ్యాంగం మనకి కొన్ని ప్రాథమిక హక్కులను ఇచ్చినట్టే కొన్ని ప్రాథమిక విధులను కూడా నిర్ణయించింది.
0: హక్కులున్న చోట బాధ్యతలు కూడా ఉంటాయి కదా తాతయ్య.
2: బాగా చెప్పావురా చందు. భారత రాజ్యాంగ మౌలిక లక్షణాలలో ప్రాథమిక విధులు కూడా ఒకటి.
0: మొదటి నుంచి ఇవి మన రాజ్యాంగంలో ఉన్నాయా తాతయ్య?
2: అక్కడికే వస్తున్నాను రా. 1976లో అమల్లోకి వచ్చిన 42వ సవరణ చట్ట ప్రకారం 51A అధికరణం ద్వారా 10 ప్రాథమిక విధుల గురించి ప్రస్తావించడం జరిగింది.
3: అంటే మనకి 10 ప్రాథమిక విధులున్నాయన్నమాట.
2: కాదమ్మా, 11. అది ఎలాగంటే 1975-77లో మన దేశంలో అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు ప్రాథమిక విధులతో సహా అనేక అంశాలు పరిశీలించి తగిన సూచనలు ఇచ్చేందుకు ఒక సంఘాన్ని నియమించడం జరిగింది. ఆ సంఘం 10 ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో పొందుపరచాలని సూచన చేసింది. అది పార్లమెంటులో ఆమోదించబడి 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976గా చలామణిలోకి వచ్చిందన్నమాట.
3: ఓహో అలాగా, మరి 11వది?
2: 2002లో మరో అంశం.

0: ప్రాథమిక విధుల జాబితాలో చేర్చడం జరిగింది. కనుక ప్రస్తుతం భారత పౌరులు నిర్వర్తించవలసిన ప్రాథమిక విధుల సంఖ్య 11 పెరిగింది.
1: అవేమిటి తాతయ్య, వివరంగా చెప్పవు?
0: చెప్తాన్రా. మొదటిది, మన భారత రాజ్యాంగం పట్ల, అది సూచించిన ఆదర్శాలు సంస్థల పట్ల, జాతీయ పతాకం జాతీయ గీతం పట్ల విధేయతను చూపించటం. ఇక రెండవది, స్వాతంత్రం సంపాదించడం కోసం జాతీయ ఉద్యమాలు జరిగాయి కదా.
1: అవును తాతయ్య, వాటి ఫలితంగానేగా మన దేశం బానిసత్వం నుంచి విముక్తి పొంది స్వాతంత్ర్యం సంపాదించుకుంది.
0: అవును కదా. ఇక మూడవది, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమైక్యతను, సమగ్రతలను సమర్థించడంతో పాటు సంరక్షించుకోవటం.
2: అంటే ఏంటి?
0: మన దేశంలో ఎన్నో జాతులు, మతాలు, కులాలు, వర్ణాలు, ప్రాంతాలు ఉన్నాయి. అయినా మనమంతా భారతీయులం గనక సమైక్యతగా జీవిస్తూ దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అంటే పోట్లాడుకోకూడదన్నమాట. అంతా ఒక మాట మీద నిలబడి ఒకే తాటి మీద నడవాలి. నాలుగవది, దేశాన్ని రక్షించుకోవటం, అవసరమైనప్పుడు జాతీయ సేవలో పాల్గొనటం.
1: అంటే ఏంటో నేను చెప్తాను తాతయ్య. మన దేశాన్ని శత్రువుల నుండి కాపాడుకుంటూ అవసరమైనప్పుడు, అంటే యుద్ధాల సమయంలో, మనమంతా నడుం బిగించి కలిసికట్టుగా శత్రువుని ఎదిరించడం కోసం అవసరమైతే సైనికులుగా చేరి దేశాన్ని కాపాడుకోవడం.
0: శభాష్, ఏమో అనుకున్నానురా, చాలా బాగా చెప్పావురా సందు.
1: తాతయ్య, నీకో విషయం చెప్పనా?
0: ఏమిటి?
1: నేను బాగా చదువుకుని మన భారతీయ సైన్యంలోని వైమానిక దళంలో పైలట్గా చేరాలనుంది తాతయ్య.
0: నాకు చాలా సంతోషంగా ఉందిరా, చాలా మంచి ఆశయం నాన్న.
2: తాతయ్య, మిగిలిన ప్రాథమిక విధులు కూడా చెప్పు మరి.
0: ఇక ఐదవది, ఇందాక మనం చెప్పుకున్నట్టు భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించి, అంటే మత, భాష, ప్రాంతీయ, వర్గ సంబంధమైన తేడాలను దాటి మన భారత ప్రజలందరిలో మనమంతా ఒకటే అనే సమైక్యతను, ఉమ్మడి సౌభ్రాతృత్వ భావాలను పెంపొందించుకోవటం, మహిళల గౌరవానికి విరుద్ధమైన పద్ధతులను విడిచిపెట్టడం.
2: వింటున్నావా అన్నయ్య, నాలాంటి మహిళల గౌరవానికి భంగం కలిగించకూడదు మరి.
0: భలేదానివమ్మ, తన చెల్లెలు బాగా చదువుకుని క్లాస్ టీచర్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని నిన్ను క్లాసు పుస్తకాల మీద దృష్టి పెట్టమన్నాడు గాని.
2: నాకు తెలుసులే తాతయ్య, ఊరికే సరదాగా అన్నాను. అన్నయ్య ఎప్పుడూ నా మంచే కోరతాడు, కాకపోతే ముక్కు మీద కాస్త కోపం ఎక్కువ.
1: నీకు మాత్రం తక్కువేంటి?
0: అదిగో అదిగో, మళ్ళీ పోట్లాడు మొదలు పెట్టారు.
2: లేదు తాతయ్య, నువ్వు చెప్పు. స్త్రీలను గౌరవించడం తర్వాత
0: మన దేశానికి ఎంతో సుసంపన్నమైన వారసత్వం ఉంది, వివిధ రకాల సంస్కృతి ఉంది, వాటిని గౌరవించి సంరక్షించుకోవటం. ఇక ఏడవది, అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో కూడిన సహజ వాతావరణాన్ని సంరక్షించుకుని అభివృద్ధి చేసుకోవటం, ప్రాణికోటి పట్ల కారుణ్యం చూపటం. ఇంకో ప్రాథమిక విధి ఏమిటంటే, శాస్త్రీయ వైఖరి, మానవతావాదం, విచారణ, సంస్కరణ దృక్పథాన్ని కలిగి ఉండటం.
1: ఇది బాగా అర్థమైంది తాతయ్య. మా టీచర్ చెబుతుంటారు, ప్రతి విషయాన్ని మూఢనమ్మకంతో కాకుండా సైన్స్ దృష్టితో చూసి అవగాహన చేసుకోవాలని.
0: అంతే కదా మరి. మరో ప్రాథమిక విధి ఏమిటంటే, ప్రభుత్వ ఆస్తులను సంరక్షించుకోవటం, హింసను విడనాడటం.
2: అంటే అనవసరంగా కోపావేశాలతో అల్లర్లకు, హింసకు పాల్పడి బస్సులు, రైళ్లు వంటి వాటిని ధ్వంసం చేయకూడదు.
1: అలా చేస్తే నష్టం మనకే కదా. ఒక రైలు, బస్సు తయారు చేయడానికి ఎంతో కాలం పడుతుంది, ఆవేశంలో వాటిని ధ్వంసం చేస్తే మనకే కదా ఇబ్బంది.
0: మీరిద్దరూ చాలా విచక్షణతో మాట్లాడటం నాకు బాగా నచ్చుతోందర్రా. ఇక పదవ ప్రాథమిక విధి, జాతి ఉన్నత స్థాయిలోకి ఎదిగేందుకు ప్రయత్నం చేయాలి. వ్యక్తి పరంగానూ సామూహికంగానూ కార్యకలాపాల్లో పాల్గొనాలి.
1: అంటే వ్యక్తిగత సామాజిక వికాసానికి కృషి చేయాలన్నమాట.
0: అవునరా సందు.
2: మరి 2002లో చేర్చిన 11వ ప్రాథమిక విధి ఏంటి తాతయ్య?
0: అది మీ వంటి బాలబాలికలకు సంబంధించిందేనమ్మా. అంటే 6 నుంచి 14 ఏళ్ల వయసు గల బాలబాలికలకు వారి తల్లిదండ్రులు, సంరక్షకులు తగిన విద్యా సదుపాయాలు కల్పించడం అన్నమాట.
2: నిజంగా ఇది చాలా అభినందించాల్సిన విషయమే తాతయ్య. ఎందుకంటే మా పిల్లలు మా ఇష్టం అంటూ మేం పేదరికంలో బ్రతుకుతున్నాం కనుక వాళ్లను పనుల్లోనే పెట్టుకుంటాం, చదువు చెప్పించం అంటూ పాపం చాలా మంది తల్లిదండ్రులు వాళ్ల పిల్లలను చదువులకు దూరం చేస్తున్నారు.
1: నిజమే తాతయ్య. మన వీధిలో రవి అని చెత్త ఏరుకునే అబ్బాయి ఒకడున్నాడు. చాలా తెలివైన వాడు. వాడికి చదువుకోవాలని ఎంత కోరికో, కానీ వాళ్ళ నాన్న ఒప్పుకోవడం లేదని ఓసారి నాకు చెబితే నేను నాన్నగారికి చెప్పాను. నాన్నగారు వాళ్ళ నాన్నను పిలిచి మందలించి చదువుకుంటే కలిగే లాభాలు వివరించారు.

0: గురించి చెప్పి వాడి స్కూల్ ఫీజు తను కడతానని అతనిని ఒప్పించి స్కూల్లో చేర్పించారు. మొన్న సంవత్సరం మా స్కూల్లో 10th రవి క్లాస్ అంతటికి ఫస్ట్ వచ్చారు తాతయ్య.
1: చూశారా మరి, రే అవకాశం కల్పిస్తే మీ బాలబాలికలు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారు, నాకు తెలుసురా.
0: తాతయ్య, ఇప్పుడు నువ్వు చెప్పిన 11 ప్రాథమిక విధులు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయో ఇంకోసారి చెప్పవు.
1: అలాగేరా, మొదటి 10 కూడా 1977 జనవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇకపోతే ఆ 11th 2002 డిసెంబర్ 12 నుంచి అమల్లోకి వచ్చింది. అమ్మా శీల, ఇదిగో ఈ ప్రాథమిక విధులు అంటే ఏమిటో క్లుప్తంగా చెప్పు.
2: రాజ్యాంగం ప్రజల నుంచి ఆశించే సామాజిక చైతన్యం, ప్రవర్తనా నియమావళే తాతయ్య.
1: ప్రాథమిక విధుల ప్రాముఖ్యం గురించి నువ్వు చెప్పరా చందు.
0: తాతయ్య, వీటి ప్రాముఖ్యం ఇంకా సులభంగా అర్థం కావాలంటే మొత్తం మీద మన ప్రాథమిక విధులను 3 విభజించుకోవచ్చు. మొదటి రకం రాజ్యాంగ ఆశయాలు, రాజ్యాంగ చట్టం, ప్రభుత్వ వ్యవస్థలను గౌరవించడం.
1: చక్కగా చెప్పావురా సందు. రెండో రకం ప్రజల మధ్య భిన్నత్వంలో ఏకత్వ సాధన, హింసను విడనాడటం, ప్రభుత్వ ఆస్తులను కాపాడటం వంటివి అన్నమాట.
0: ఇక మూడో రకం మూఢ విశ్వాసాలు లేకుండా శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండడం, అడవులు, వన్యప్రాణులు, ప్రకృతి వనరుల పరిరక్షణ వంటివి.
1: మరొక్కసారి ప్రాథమిక విధులను టూకీగా గుర్తు చేసుకుందామా?
0: అలాగే తాతయ్య, ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలి. మన జాతీయోద్యమాన్ని ఉత్తేజపరిచిన ఉదాత్త ఉత్తమ ఆశయాలను కాపాడాలి. మన దేశ సమైక్యతను, సార్వభౌమత్వాన్ని పరిరక్షించాలి.
2: దేశ రక్షణకు కంకణం కట్టుకొని అవసరమైతే దేశ సేవ చేయాలి.
0: మనలో సౌభ్రాతృత్వ భావాలను పెంపొందించుకోవాలి.
2: మన జాతి ఉమ్మడి సంస్కృతిని రక్షించాలి.
0: స్త్రీల గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే చర్యలు నిరోధించాలి.
2: సహజ వాతావరణాన్ని సంరక్షించుకుంటూ భూతదయ చూపించాలి.
0: శాస్త్రీయ విజ్ఞానాభివృద్ధికి కృషి చేయాలి. అలాగే వ్యక్తిగత సామూహిక వికాసానికి కృషి చేయాలి.
2: దౌర్జన్యం విడనాడి ప్రభుత్వ ఆస్తులు కాపాడాలి. 6 to 14 వయసు గల బాలబాలికలకు వారి తల్లిదండ్రులు, సంరక్షకులు తగిన విద్యా సదుపాయాలు కల్పించాలి.
1: రే చందు, మీ చెల్లి సరిగ్గా చదవదని ఏ మాస్టర్ రా నీ చెప్పింది? చూసావుగా ఒక్కసారి చెప్పింది, ఎలా అవగాహన చేసుకుని చెప్పిందో.
0: చెల్లి తెలివి తక్కువదని నేను అందంలేదు తాతయ్య. సాధనమున పనులు సమకూరు ధరలోన అని వేమన కవి అన్నారు కదా, అలా కాస్త సాధన చేయాలి అంటున్నాను.
2: పోనీలే తాతయ్య, అన్నయ్య నాకోసమేగా చెబుతున్నాడు. నేను కూడా పరీక్షల సమయంలో ఇతర పుస్తకాలు మానేసి ఇక మీదట క్లాస్ పుస్తకాలే చదువుతా. ఈసారి క్లాస్ ఫస్ట్ రాకపోతే నన్ను అడుగు.
3: అమ్మయ్యా, నాన్నా నీ పుణ్యమా అని ఎలాగైతేనేం. అన్నా చెల్లెళ్ల మధ్య సంధి కుదిరింది. చాలా అలసిపోయారు గాని భోజనాలకు లేవండి. ఇవాళ మీ అందరికీ ఇష్టమైన ఐస్ క్రీమ్ తయారు చేశాను, తిందురు గాని రండి.
2: తాతయ్య త్వరగా పద, నూరూరిపోతుంది.
1: పదండర్రా, మీతోనే నేను. పదండి పదండి పదండి.
4: మీరింతవరకు హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని భారత రాజ్యాంగం ప్రాథమిక విధులు అనే పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని ప్రాథమిక హక్కులు అనే పాఠం వింటారు.
5: అమ్మా అమ్మా చూడు, ఇక్కడ నా బుక్స్ అన్ని ఎలా పడేశాడో చంటి. ఎన్నిసార్లు సర్దుకోవాలి, వాడికేదో హక్కున్నట్లు నా వస్తువులన్నీ తీస్తాడు. చీచీ, ఇంకెంతసేపు సర్దుకోవాలో ఏమో.
6: ఏంటమ్మా స్వాతి అంత చిరాకు పడుతున్నావు? ఆంటీ స్కూల్కు వెళ్తూ చంటీని మన ఇంట్లో వదిలింది. నేనేదో పని ఒత్తిడిలో ఉండి వాణ్ణి గమనించలేదు. చక్కగా ఆడుకుంటున్నాడనుకున్నాను గాని ఇవన్నీ ఇలా లాగి పడేస్తాడనుకోలేదమ్మా.
5: అసలు వాడికున్న హక్కు నన్ను ఏడిపించడం అన్నట్లు ప్రవర్తిస్తాడమ్మా. ఈసారి మళ్ళీ ఇలా చేస్తే నేను ఊరుకోను, తెలిసిందా?
6: తెలిసిందిలేవే, ఎందుకంత కోపం? నీకున్న స్వేచ్ఛని, నీ హక్కుల్ని ఆ చంటిగాడు లాగేసుకున్నట్లు ఫీల్ అవుతావు.
5: అమ్మా, రఘన్న ఎప్పుడొస్తాడు? నాకు హక్కులకి సంబంధించిన వివరాలు పూర్తిగా కావాలి. రఘన్నయ్య వచ్చాక వివరంగా చెప్పించుకుంటాను.
7: ఏంటి తల్లి నా పేరు స్మరిస్తున్నావు, సంగతేంటి? ఏ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావు?
5: అబ్బే, ఇబ్బంది ఏం లేదన్నయ్యా, హక్కుల గురించి, అదే ప్రాథమిక హక్కుల గురించి చెప్తావని.
7: ఎందుకు చెప్పను? నీకున్న హక్కల్లా మాకున్న స్వేచ్ఛను హరించటమే కదా.
8: రఘు రఘు, చెప్పవా నాకు వినాలనుంది. ప్రాథమిక హక్కుల్లో ఉన్న ఆస్తి హక్కు గురించి కూడా చెప్తావుగా, ఆ విషయం గురించి తెలుసుకోవాలనుంది.
7: అమ్ము.

0: తో చాలా కష్టం చెప్తాను, కానీ చెరొక నోట్బుక్ పెన్తో రెడీగా ఉండండి. ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా తమ స్వేచ్ఛను ఇతరులు అపహరించే భయం లేకుండా పౌరులు పొందే హక్కులే ప్రాథమిక హక్కులు. ప్రపంచంలో ఉన్న ఏ దేశాల రాజ్యాంగాలు ఇవ్వనని విస్తృతమైన హక్కుల జాబితాని మన భారత రాజ్యాంగం మనకిచ్చింది.
1: దేశంలో ఉన్న ప్రజలందరికీ హక్కుల్ని రాజ్యాంగమే ఇస్తుందని ఇప్పటి వరకు తెలియదు, వివరించి చెప్పవా?
2: అవును, రాజ్యాంగం ద్వారా ప్రజలకి సంక్రమించిన ప్రాథమిక హక్కుల్ని న్యాయస్థానాలు రక్షిస్తాయని గుర్తుపెట్టుకో. సందర్భాన్ని బట్టి అన్ని విషయాలు వివరిస్తానులే.
3: ప్రాథమిక హక్కులు అన్నావుగా, ఆ ప్రాథమిక హక్కులేంటో ఒక్కొక్కటి వివరంగా చెప్పవా రఘు?
0: చెప్తాను విను. ప్రాథమిక హక్కులు 6. అవి సమానత్వపు హక్కు, స్వాతంత్ర్యపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, సాంస్కృతిక విద్యా విషయక హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. ఈ 6 ఖచ్చితమైన హక్కులు. వీటిని ప్రభుత్వం కూడా విస్మరించకూడదు. అయితే దేశంలో ఏదైనా అనివార్య పరిస్థితుల్లో అత్యవసర పరిస్థితి ఏర్పడితే ప్రాథమిక హక్కులపై ఆంక్షలు విధించవచ్చు.
3: అన్నయ్య, 6 హక్కుల్లో ఏది ముఖ్యమైన హక్కు?
0: ముఖ్యమైన హక్కు అంటే చివరి హక్కు అయిన రాజ్యాంగ పరిహారపు హక్కు వల్ల మిగిలిన 5 హక్కులు వినియోగించుకోవటానికి అవకాశం ఏర్పడింది. అందుకే అది చాలా ముఖ్యమైన హక్కుగా గుర్తింపు పొందింది. లక్ష్మి, నువ్వు అడిగినట్లు మొదట ఆస్తి హక్కు కూడా ప్రాథమిక హక్కుల జాబితాలో ఉండేది. కానీ 1978 జరిగిన 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని శాసనపరమైన లేదా చట్టబద్ధమైన హక్కుగా మార్చటం జరిగింది.
3: ప్రాథమిక హక్కుల గురించి రాజ్యాంగంలోని ఏ భాగంలో వివరించారు?
0: భారతదేశ పౌరుల స్వేచ్ఛ స్వాతంత్ర్యాల్ని కాపాడడానికి రాజ్యాంగంలోని 3వ భాగంలో 12వ నిబంధన నుండి 35వ నిబంధన వరకు ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావించారు.
3: రఘన్నయ్య, ఒక్కొక్క నిబంధన గురించి చెప్పవా?
0: చెప్తాను. ఏ హక్కుకి ఎన్ని నిబంధనలున్నాయో చెప్తూ వాటి గురించి క్లుప్తంగా చెప్తాను. ప్రాథమిక హక్కుల్లో మొదటి హక్కు
3: సమానత్వపు హక్కు.
0: వెరీ గుడ్. ఈ హక్కు 14వ నిబంధన నుండి 18వ నిబంధన వరకు వివరిస్తుంది.
3: ఏమని వివరిస్తుంది? బహ్, మధ్యలో కొంటి ప్రశ్నలు వేయకు, చెప్పేది జాగ్రత్తగా విను.
0: 14వ నిబంధన ప్రకారం చట్టం దృష్టిలో ప్రజలంతా సమానమే. 15వ నిబంధన ప్రకారం ప్రజల మధ్య జాతి, కుల, మత, వర్గ, జన్మ సంబంధమైన వివక్ష చూపించకూడదు. 16వ నిబంధన ప్రకారం అర్హత కలిగిన ప్రజలందరికీ ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించాలి. 17వ నిబంధన ప్రకారం అంటరానితనం పాటించటం నేరం. 18వ నిబంధన ప్రకారం సైనిక, విద్యా సంబంధమైన బిరుదులు మినహా మరే ఇతర బిరుదులు స్వీకరించరాదు.
3: 2వది స్వాతంత్ర్యపు హక్కు కదన్నయ్యా, ఈ హక్కు ఎన్ని నిబంధనల గురించి వివరిస్తుంది?
0: ఈ స్వాతంత్ర్యపు హక్కు 19వ నిబంధన నుండి 22వ నిబంధన వరకు వివరిస్తుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిక్రి అభిప్రాయంలో స్వాతంత్ర్యపు హక్కు పౌర స్వేచ్ఛకు గుండె వంటిది. 19వ నిబంధన అత్యంత ముఖ్యమైంది, ఎందుకంటే పౌరులకి 7 ప్రాథమిక స్వాతంత్ర్యాలను అందిస్తుంది.
3: ఏంటి ఆ 7 స్వాతంత్ర్యాలు రఘు?
0: అవేంటంటే వాక్ స్వాతంత్ర్యం, నిరాయుధులుగా సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం, సంఘాలు ఏర్పాటు చేసుకోవటం, సంచార స్వాతంత్ర్యం, నచ్చిన ప్రదేశంలో నివాసాలు ఏర్పాటు చేసుకోవటం, సక్రమ మార్గంలో ఎవరికీ ఇబ్బంది కలిగించని విధంగా ఆస్తిని సంపాదించటం, వృత్తి స్వాతంత్ర్యం. 20వ నిబంధన ప్రకారం చట్టాన్ని అతిక్రమించనిదే ఏ వ్యక్తి శిక్షార్హుడు కాడు. 21వ నిబంధన ప్రకారం నేరం నిరూపించకుండా అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల్లోగా కోర్టులో హాజరుపరచాలి.
3: ఆ తర్వాతది దోపిడీని నిరోధించే హక్కు కదన్నయ్యా?
0: అవును స్వాతి, ఈ హక్కు 23, 24 నిబంధనల గురించి చెప్తుంది. 23వ నిబంధన ప్రకారం వెట్టి చాకరీ, బానిసత్వం, ఇంకా సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే విధంగా ఎవరినీ ప్రోత్సహించకూడదు. 24వ నిబంధన ప్రకారం ఖచ్చితంగా 14 సంవత్సరాలలోపు పిల్లలతో కర్మాగారాలు, గనులు, భవన నిర్మాణాలు వంటి ప్రమాదకరమైన పనులు చేయించరాదు. ఏంటి ఇద్దరు సైలెంట్గా ఉన్నారు? ఆ తర్వాత హక్కేంటో చెప్పండి.
4: ఆ తర్వాత హక్కేంటో నేను చెప్తాను, కానీ నాకు ఛాన్స్ ఇవ్వవా?
0: ఓ అమ్మా, వచ్చేసావా? స్వాతికి ప్రాథమిక హక్కుల గురించి వివరాలు కావాలంటే చెప్తున్నాను. లక్ష్మి కూడా వచ్చి శ్రద్ధగా వింటోంది. నువ్వు కాసేపు నాకోసం ఎదురు చూడక తప్పదు.
4: పర్లేదులే చెప్పు, నీ పని అయిపోయాకే వెళ్దాం, లేకుంటే

0: జాతి నాకున్న హక్కులని హరించేస్తుంది.
1: తరువాతది మత స్వాతంత్ర్యపు హక్కు. ఇది 25 నుండి 28వ నిబంధన వరకు వివరిస్తుంది. 25వ నిబంధన ప్రకారం ప్రతి వ్యక్తి కూడా తన అంతరాత్మ ప్రబోధం ప్రకారం నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. 26వ నిబంధన ప్రకారం అయితే అన్ని మతాల వారు తమ మతాన్ని అభివృద్ధి చేసుకోవటానికి, దాన ధర్మాలు చేయటానికి, ధర్మాదాయ సంస్థలు నెలకొల్పి సముచిత రీతిలో ఖర్చు చేయటానికి అవకాశం ఉంది. ఇక 27వ నిబంధన ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఏమాత్రం మత ప్రమేయం ఉండకూడదు. 28వ నిబంధన ప్రకారం అయితే ప్రభుత్వ సహాయంతో పనిచేసే ఏ విద్యా సంస్థల్లో మత బోధన జరగకూడదు. అయితే మత సంస్థలు నిర్వహించే విద్యాలయాల్లో మాత్రం మతం విషయంలో ఎటువంటి నిర్బంధం, ఒత్తిడి ఉండకూడదు.
2: నేనే ఈ విషయాన్ని అడుగుదాం అనుకున్నా, ఇప్పుడు క్లియర్ అయిందిలే. ఇక విద్యా సాంస్కృతిక హక్కు గురించి చెప్పవా?
1: చెప్తాను. 29, 30 నిబంధనలు విద్యా సాంస్కృతిక హక్కు గురించి తెలియజేస్తాయి. 29వ నిబంధన ద్వారా పౌరులందరికీ వారి భాష, లిపి, సంస్కృతిని కాపాడుకునే అవకాశం ఉంది. 30వ నిబంధన ప్రకారం అల్పసంఖ్యాకులు అంటే మైనారిటీస్ నిర్వహించే సంస్థలకి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. రాజ్యాంగం రచించినప్పుడు ఆస్తి హక్కు గురించి 31వ నిబంధనలో చెప్పారు. చట్టానికి అనుగుణంగా కాక అంటే చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వం ప్రజల ఆస్తిని స్వాధీనం చేసుకోకూడదు. అయితే

0: మ్యాగజైన్లోనో చదివి ఉంటావు కదా లక్ష్మి.
1: వ్యక్తుల ప్రాథమిక హక్కులను కాపాడటానికి ఉద్దేశించిన హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు. ఈ హక్కుకి ఏ విధమైన నష్టం జరగకుండా న్యాయస్థానాలు ప్రత్యేకమైన రిట్లను జారీ చేస్తాయి.
0: రిట్స్ అంటే ఏమిటన్నయ్యా?
1: హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరారి, కోవారెంటో అనే 5 రిట్స్ ని న్యాయస్థానాలు జారీ చేస్తాయి. 32వ నిబంధన ప్రకారం సుప్రీంకోర్టు, 26వ నిబంధన ప్రకారం హైకోర్టులు ప్రాథమిక హక్కుల అమలు కోసం రిట్స్ ను జారీ చేస్తాయి.
2: రఘు, నాకు డౌట్. ప్రాథమిక హక్కులు 12వ నిబంధన నుండి 35వ నిబంధన వరకు అని చెప్పావు కదా, మరి మనం 14వ నిబంధన నుండి చెప్పుకుంటున్నామేంటి?
1: ఈ సందేహం ఇంకా రాలేదేంటా అనుకుంటున్నా. 12వ నిబంధన రాజ్యం నిర్వచనం తెలిపితే 13వ నిబంధన ఉన్నత న్యాయస్థానానికి న్యాయ సమీక్షాధికారం విశదపరిచింది. ఇక 33, 34, 35వ నిబంధనలు కొన్ని సాధారణ విషయాల్ని లేదా నియమాల్ని తెలుపుతాయి.
0: ఆ నియమాలేంటో చెప్పన్నయ్యా.
1: చెప్తాను స్వాతి. 33వ నిబంధన ఈ హక్కులు సాయుధ దళాలకి ఎంతవరకు వర్తిస్తాయి అని, 34వ నిబంధన సైనిక శాసనం అమల్లో ఉన్న చోట ఈ హక్కులు ఉండవనే విషయాన్ని, 35వ నిబంధన రక్షక దళాలకి సైనిక శాసనానికి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించిన చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని తెలుపుతుంది.
3: ఇప్పుడు బాగా అర్థమైందనుకుంటాను ప్రాథమిక హక్కుల గురించి.
0: బాగా అర్థమైందన్నయ్యా, నువ్వే ప్రశ్నలు అడిగినా ఇట్టే సమాధానం చెప్తాం.
3: ప్రశ్నలేం అడగను కానీ ముఖ్యమైన విషయాల్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. మీకేమైనా సందేహాలు వస్తే మరొకసారి చర్చించుకుందాం, సరేనా?
0: సరే అన్నయ్యా.
1: ప్రాథమిక హక్కులెన్నో, అవి ఏవో ఒక్కొక్కటిగా చెప్తారా మరి?
2: నే చెప్తాను. ప్రాథమిక హక్కులు 6. అవి సమానత్వపు హక్కు, స్వాతంత్ర్యపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్ర్యపు హక్కు, సాంస్కృతిక విద్యా విషయక హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు.
1: వెరీ గుడ్ లక్ష్మి. మరి రాజ్యాంగంలోని ఏ భాగంలో వీటిని ప్రస్తావించారో నిబంధనలతో సహా స్వాతి చెప్పాలి ఇప్పుడు.
0: భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో 12వ నిబంధన నుంచి 35వ నిబంధన వరకు ప్రాథమిక హక్కుల ప్రస్తావన గురించి రాజ్యాంగ నిర్మాతలు వివరించారు.
1: బాగా చెప్పావు స్వాతి. మరి లక్ష్మి నువ్వు చెప్పు, రిట్స్ ఎన్ని?
2: రిట్స్ 5. అవి హేబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరారి, కోవారంటో.
0: అబ్బా, మంచి మంచివన్నీ లక్ష్మి చెప్తుంది.
1: అయితే ఇప్పుడు నువ్వే చెప్పు ఒక మంచి పాయింట్ని.
0: ఒక మంచి పాయింట్ చెప్తున్నా, అది మీరు ఊహించండి. అది ఎంతో అపురూపమైనది, విశిష్టమైనది. వ్యక్తులకున్న ప్రాథమిక హక్కుల్ని కాపాడటానికి ఏర్పాటు చేసిన హక్కే రాజ్యాంగ పరిహారపు హక్కు. అర్థమైందా?
1: వెరీ గుడ్, బాగా చెప్పారు. నేను వెళ్తాను, అమ్మ చాలాసేపటి నుంచి ఎదురు చూస్తోంది.
0: థ్యాంక్స్ అన్నయ్య, మంచి విషయాలు చెప్పారు.
4: విన్నారు కదా ప్రాథమిక హక్కులకి సంబంధించిన సంభాషణ. హక్కులు లేని మానవ నాగరిక జీవనం అసాధ్యమైంది. హక్కులనేవి పౌరుల సర్వతోముఖాభివృద్ధికి, వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడతాయి. అందుకే వీటిని అత్యున్నత శాసనమైన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ప్రముఖ రాజనీతి తత్వవేత్త HJ లాస్కీ చెప్పినట్లు, ప్రతి రాజ్యం పౌరులకి కల్పించిన హక్కుల ద్వారా దాని స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాథమిక హక్కుల సాధన కోసం స్వాతంత్ర్యానికి పూర్వమే ఆందోళనలు జరిగాయి. ప్రజాహక్కుల్ని అణిచివేసే రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడిచాయి. ఫలితంగా రాజ్యాంగ పరిషత్తులో సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన ఉపసంఘం చేసిన సిఫార్సుల ఆధారంగా భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు చేర్చబడ్డాయి. అమెరికా రాజ్యాంగంలోని బిల్ ఆఫ్ రైట్స్లోని హక్కులు వీటికి ఆధారమయ్యాయి. రాజ్యాంగ నిర్మాతలు మన రాజ్యాంగంలో 7 ప్రాథమిక హక్కుల్ని చేర్చారు. అయితే 1978వ సంవత్సరంలో జరిగిన 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల నుండి తొలగించడంతో ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులు మాత్రమే అమలవుతున్నాయి.
5: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని భారత రాజ్యాంగం ప్రాథమిక విధులు అనే పాఠం మరియు ప్రాథమిక హక్కులు అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
3: నేను మీ విజయ. లిజనర్స్ మరి క్యాలెండర్ పేజీని జులై 24 తిప్పుతూ ఈ రోజు చరిత్రలో నిలిచిన ప్రధాన జాతీయ అంతర్జాతీయ విశేషాలని మన కార్యక్రమంలో తెలుసుకుందాం. 1860 జులై 24 నాటి బ్రిటిష్ పాలకుడు సర్ జేమ్స్ విల్సన్ భారతదేశంలో ప్రథమంగా ఆదాయ పన్ను విధానాన్ని అధికారికంగా ప్రవేశపెట్టారు. 1857 నాటి మొదటి స్వాతంత్ర్య సంగ్రామం వల్ల ఏర్పడిన ఆర్థిక లోటును భరించడానికి ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఈ జులై 24 కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆధ్వర్యంలో జాతీయ ఆదాయపు పన్ను దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తున్నారు.
2: అలాగే జూలై 24 ప్రపంచ గమనాన్ని మార్చిన ఒక కీలకమైన ఆవిష్కరణ జరిగింది. 1847 జూలై 24 అమెరికన్ ఆవిష్కర్త రిచర్డ్ మార్చ్ హోయ్ వేగవంతమైన ప్రింటింగ్ ప్రెస్కి సంబంధించి పేటెంట్ హక్కులని పొందారు. పత్రికా రంగంలో పుస్తక ప్రచురణలో అత్యంత వేగంగా వేలాది కాపీలను ముద్రించడానికి వీలు కల్పించిన ఈ సాంకేతిక విప్లవం ప్రపంచ వ్యాప్తంగా సమాచార వ్యాప్తికి, అక్షరాస్యత విస్తరణకి అపారమైన తోడ్పాటుని అందించింది.
3: ఇక 1928 జులై 24 ప్రసిద్ధ అమెరికన్ మహిళా పైలట్ అమెలియా ఎర్హట్ ఒంటరిగా విమానంలో అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి ప్రయాణించిన ప్రథమ మహిళగా ప్రపంచ రికార్డును సృష్టించారు. నాటి సమాజంలో మహిళల సామర్థ్యాలపై ఉన్న అపోహలను పటాపంచులు చేస్తూ అంతర్జాతీయ ఏవియేషన్ రంగంలో ఆమె నిలిపిన ఈ మైలురాయి ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహిళలకి ఆదర్శంగా నిలిచింది.
2: ఇక 1935 జూలై 24 అమెరికాలో మొట్టమొదటిసారిగా గ్రీటింగ్ టెలిగ్రామ్ విధానాన్ని ప్రారంభించారు. అప్పట్లో ఒకరికొకరు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుకోవడానికి ఈ పద్ధతి ఎంతో ప్రాచుర్యం పొందింది. సమాచార ప్రసార రంగంలో అప్పట్లో ఇదొక వినూత్నమైన మార్పుగా నిలిచింది. ప్రజల మధ్య అనుబంధాలని బలోపేతం చేయడానికి ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయి.
3: ఇక అలానే 2022 జులై 24 నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో 88.13 మీటర్ల త్రోతో రజత పథకాన్ని

0: గెలుచుకున్నారు. ఈ అద్భుత విజయంతో ప్రపంచ వేదికపై భారతదేశ జెండా సగర్వంగా ఎగిరింది. క్రీడారంగంలో దేశ కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన గొప్ప ఘట్టమిది. మన దేశ యువతకు ఆయన సాధించిన ఈ రికార్డు ఎంతో స్ఫూర్తినిచ్చింది.
1: ఇక 1928లో సీనియర్ రాజకీయ నాయకుడు కేశుభాయ్ పటేల్ జూలై 24వ తేదీన జన్మించారు. గుజరాత్ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. భారతీయ జనతా పార్టీ బలోపేతంలో ఆయన కీలక పాత్ర పోషించారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి ప్రజాదరణ పొందిన నేతగా నిలిచారు.
0: ఇక అలానే 1936లో ప్రసిద్ధ నాటకరంగ ప్రముఖులు మొదలి నాగభూషణ శర్మ గారు జూలై 24వ తేదీన జన్మించారు. నటుడిగా, దర్శకుడిగా, నాటకకర్తగా బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. అధ్యాపకుడిగా, విమర్శకుడిగా, పరిశోధకుడిగా ఎందరికో మార్గదర్శిగా నిలిచారు. తెలుగు నాటకరంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి.
1: ఇక 1953 జూలై 24వ తేదీన బహుభాషా నటి గాయని శ్రీవిద్య జన్మించారు. భారతీయ చలనచిత్ర రంగాన తన నటనతో అశేష అభిమానుల్ని సంపాదించుకున్నారు. అద్భుతమైన నటన గొంతుతో ఎన్నో విలక్షణమైన పాత్రలకు ప్రాణం పోశారు. 2006లో ఆమె కన్నుమూసి సినీ రంగానికి తీరని లోటుని మిగిల్చారు.
0: ఇక అలానే మాస్ చిత్రాలకు పేరొందిన తెలుగు సినీ దర్శకుడు బి గోపాల్ జూలై 24వ తేదీన జన్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సంచలన విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. మరి పెద్ద హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశారు. తెలుగు సినీ ప్రేక్షకులకు సరికొత్త మాస్ ఎంటర్టైన్మెంట్ అందించిన దర్శకులు ఈయన.
1: ఇక 1975 జూలై 24వ తేదీన బహుముఖ ప్రజ్ఞాశాలి విజయ్ ఆంటోనీ జన్మించారు. తమిళ తెలుగు చిత్రసీమలో సంగీత దర్శకుడుగా, నటుడుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. గాయకుడుగా, నటుడుగా, నిర్మాతగా కూడా వైవిధ్యమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. వైవిధ్యమైన కథల్ని ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు.
0: ఇక 1899 జూలై 24వ తేదీన బ్రిటిష్ సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ పరమపదించారు. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీల నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ను ధాన్య భాండాగారంగా మార్చారు. తెలుగు ప్రజల త్రాగు, సాగునీటి అవసరాలు తీర్చి వారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించారు. ఆంధ్రభూమిని సుభిక్షం చేసిన ఈ మహనీయుణ్ణి అపర భగీరథుడిగా ప్రజలు కొలుస్తారు.
1: ఇక 1970 జూలై 24వ తేదీన స్వాతంత్ర సమర యోధుడు కెవి రంగారెడ్డి గారు కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలితరం రాజకీయ నాయకుడిగా, ఉప ముఖ్యమంత్రిగా సేవలందించారు. తెలంగాణ ప్రాంతంలో విద్యా వ్యాప్తికి, నిజాం వ్యతిరేక పోరాటానికి ఎంతో కృషి చేశారు. రంగారెడ్డి జిల్లా ఆయన జ్ఞాపకార్థమే నామకరణం చేయబడి చరిత్రలో నిలిచింది.
0: ఇక అలానే 1971 జూలై 24వ తేదీన ప్రసిద్ధ తెలుగు కవి, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారు కన్నుమూశారు. సమాజంలోని అసమానతలు, అస్పృశ్యతపై తన కవిత్వంతో నిరసన గళం విప్పారు. గబ్బిలం, ఫిరదవసి వంటి కావ్యాలతో తెలుగు సాహితీ ప్రపంచంలో సంచలనం సృష్టించారు. పద్మభూషణ్ గ్రహీత అయిన ఈయన రచనలు నేటికీ ఎందరికో స్ఫూర్తిదాయకం.
1: ఇక జూలై 24వ తేదీన 2000వ సంవత్సరంలో ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు ద్వారం భావనారాయణరావు గారు పరమపదించారు. సంగీత సామ్రాట్ ద్వారం వెంకటస్వామి నాయుడు కుమారుడిగా తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. విజయనగరం సంగీత కళాశాల ప్రిన్సిపాల్గా సేవలందిస్తూ ఎంతో మంది శిష్యుల్ని తీర్చిదిద్దారు. వయోలిన్ వాయిద్యంలో తనదైన శైలిని ప్రదర్శించి కర్ణాటక సంగీత లోకంలో చెరగని ముద్ర వేశారు.
0: ఇక 2014 జూలై 24వ తేదీన ప్రముఖ తెలుగు సాహిత్య విమర్శకుడు, భాషా శాస్త్రవేత్త చేకూరి రామారావు గారు కన్నుమూశారు. చేరాగా సుప్రచితులైన ఆయన తెలుగు భాష వికాసానికి, పరిశోధనలకు విశేష కృషి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఎంతో మంది విద్యార్థులకు మార్గదర్శిగా నిలిచారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ఈయన వ్యాసాలు భాషాభిమానులకు ఆణిముత్యాలు.
1: ఇక 2018 జూలై 24వ తేదీన ప్రముఖ తెలుగు సాహితీవేత్త, అనువాదకుడు నిర్మలానంద స్వర్గస్థులయ్యారు. ప్రజా సాహితీ పత్రిక గౌరవ సంపాదకుడిగా సామాజిక చైతన్యాన్ని రగిలించే రచనలు చేశారు. ప్రపంచ ప్రసిద్ధ రచనలను తెలుగులోకి అనువదించి పీడిత ప్రజల గొంతుకుగా నిలిచారు. సాహిత్యాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో ఆయన చూపిన చొరవ అభినందనీయం.
0: ఇక అలానే 2022 జూలై 24వ తేదీన ప్రముఖ బాల సాహిత్యవేత్త రెడ్డి రాఘవయ్య గారు కన్నుమూశారు. పిల్లల కోసం ఎన్నో కథలు, గేయాలు, నాటికలు రచించి వారిని అలరించారు. బాల సాహిత్యంలో ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. పిల్లల్లో ఊహాశక్తిని, నైతిక విలువల్ని పెంపొందించేలా ఆయన రచనలు సాగాయి.

0: 24వ తేదీకి సంబంధించిన ఎన్నో మర్చిపోలేని సంఘటనలు, ఎంతో మంది మహామహుల గురించి తెలుసుకున్నాం కదండి. ఈ రోజు టాపిక్ లోకి వెళ్లి మాట్లాడుకోబోయే ముందు మన శ్రోతలందరి కోసం ఒక మంచి పాట వినిపించొద్దామమ్మా.
1: తప్పకుండానయ్యా. లిజనర్స్ మరింకెందుకు ఆలస్యం, మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం.

0: 9849124000.
1: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
2: భారత్ సర్కార్ కా లక్ష్ సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
4: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. పాటలు అనేవి మన జీవితంలో ఒక భాగం అమ్మా, ఏమంటావు?
5: ఖచ్చితంగా,
0: నిజానికి ఒక భాగం అనడం కంటే మన ఊపిరిలో మన నిత్య జీవితంలో కలిసిపోయిన ఒక దివ్యమైన అమృతం అనడం కరెక్ట్ ఏమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు.
5: అవునవును.
0: అసలు పొద్దున్నే లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు మన ప్రతి భావానికి, మన ప్రతి అనుభూతికి పాటతో ఒక విడదీయరాని బంధం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు కదా.
5: అవునన్నయ్య, అసలు మన తెలుగు వారి జీవితం పాటతోనే మొదలవుతుంది, పాటతోనే సాగుతుంది. మరి చిన్నప్పుడు అమ్మ పాడే జో అత్యుతానంద అనే లాలిపాటతో నిద్రపోవటం నుంచి మొదలై గుడిలో వినబడే వెంకటేశ్వర సుప్రభాతం, కీర్తనలు, పండగ పాటలు, పెళ్లిళ్ళలో సందడి చేసే మంగళహారతులు, జానపద గేయాలు, ఇలా మన జీవితంలోని ప్రతి ఘట్టంలోనూ పాట అనేది ఒక పవిత్రమైన తోడుగా ఉంది.
0: కరెక్ట్ అమ్మా, పాట అనేది కేవలం సంగీతం మాత్రమే కాదు, అది ఆ భగవంతుని చేరుకునే అత్యంత సులువైన పవిత్రమైన మార్గం కూడా. అన్నమయ్య కీర్తనలు, త్యాగరాజు కృతులు, రామదాసు సంకీర్తనలు వింటుంటే ఎలాంటి రాయిలాంటి మనసైనా కరిగి నీరైపోతుంది, ఆ భగవంతుడి పాదాల దగ్గర వాలిపోతుంది. జీవితంలో ఎంతో అలసట, ఆందోళన, బాధ ఉన్నప్పుడు ప్రశాంతమైన ఒక భక్తి పాట లేదంటే ఒక తీయని లలిత గీతం వింటే చాలు, మనసులోని భారం అంతా మాయమైపోయి ఒక వినూత్నమైన ప్రశాంతత నిండిపోతుంది. పాట అనేది శారీరక, మానసిక ఆరోగ్యానికి ఒక గొప్ప దివ్య ఔషధం.
5: నిజమన్నయ్య, మన పూర్వీకులు జ్ఞానాన్ని, ధర్మాన్ని, భక్తిని కాపాడుకోవడానికి ఈ పాటల్ని ప్రధాన సాధనంగా ఎంచుకున్నారు. రామాయణ మహాభారత కథలను కూడా హరికథలు, బుర్రకథలు, జానపద పాటల రూపంలోనే సామాన్య ప్రజల హృదయాల్లోకి తీసుకెళ్లారు. మరి శబ్దంలో ఉన్న ఆ శక్తి, వినసొంపైన పాటలో ఉన్న ఆ అనుభూతి మనిషిని ఉదాత్తమైన భావాల వైపు నడిపిస్తుంది. భావం మాటల్లో చెప్పలేనిది అయినప్పుడు పాట రూపాంతరం చెంది గుండెను తాకుతుంది. పాటే మన సంతోషానికి సగం బలం, మన బాధకు సగం ఉపశమనం.
0: కరెక్ట్ అమ్మా, అసలు పనులు చేసుకుంటూ పాటలు వింటుంటే సమయమే తెలియదు, ఒంట్లో అలసట అనేది అస్సలు అనిపించదు కూడా. పూర్వం పొలాల్లో పనిచేసే రైతులు, బరువులు మోసే కూలీలు కూడా రోజంతా ఎంత కష్టపడినా అలసిపోకుండా ఉండడానికి పాటల్ని ఆశ్రయించేవారు. అందుకేనేమో ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది అని అంత చక్కగా రాశారు.
5: అవునన్నయ్య, నిజం. మరి పాటలోని ప్రతి అక్షరం నిత్య సత్యం. మనిషి శరీరం కష్టపడుతున్నప్పుడు మనసు సంగీతం వైపు మళ్లితే ఆ కష్టం కాస్త ఒక వేడుకలా మారిపోతుంది. మన జానపదులు, శ్రమజీవులు పాటని తమకు లభించే పెద్ద విశ్రాంతిగా భావించారు. మరి పాట పాడుకుంటూ పనిచేస్తే ఆ ఉత్సాహంలో శరీరం అలసటను కూడా మర్చిపోతుంది.
0: ఇక శారీరక కష్టమే కాదమ్మా, మన ఇంట్లో చేసే చిన్న చిన్న పనుల్లో కూడా రేడియోలో మంచి పాట వస్తుంటే ఎంత స్పీడ్గా, ఎంత ఆనందంగా పని పూర్తయిపోతుందో కదా. పాట మనలోని ప్రతికూల ఆలోచనల్ని తొడిచేసి ఒక రకమైన సానుకూల శక్తిని నింపుతూ ఉంటుంది. సంగీతంలో ఉన్న ఆ అద్భుతమైన గుణమే మనిషిని నిరంతరం చురుగ్గా ఉంచుతుంది.
5: మరి ఖచ్చితంగా, పాట అనేది శ్రమజీవుల స్నేహితుడు, మనసులోని భారాలను తగ్గించే దివ్యౌషధం. మనిషి తపనకు, శ్రమకు సంగీతం తోడైతే ఎలాంటి కష్టమైనా చాలా తేలిగ్గా అనిపిస్తుంది. ఆనందంగా జీవించడానికి, నిరుత్సాహాన్ని తరిమి కొట్టడానికి పాట నిమించిన సాధనం మరొకట్లేదు.
0: ఇక మనిషి జీవితానికి సంగీతానికి ఉన్న అనుబంధం ఎంతో అద్భుతమైంది. బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా మనసుకి తోడుగా నిలిచేది ఒక్క పాట మాత్రమే. మనం ఒంటరిగా ఉన్నప్పుడు తెలియకుండానే నోటి వెంట చిన్న కూని రాగం వస్తుంది, ఆ చిన్న రాగమే మన మనసులోని భావాల్ని, అలజడుల్ని ప్రశాంతపరుస్తూ ఉంటుంది.

0: అందుకే మనిషి ఉనికితోనే పాట కూడా పుట్టిందని మనం నిర్భయంగా చెప్పుకోవచ్చు.
1: అక్షరాల నిజమన్నయ్య. మరి పుట్టిన చిన్న పిల్లాడిని లాలించడానికి అమ్మ పాడే లాలిపాట నుంచి ఈ సంగీత ప్రయాణం మొదలవుతుంది. మరి మనుషులు తమ భావాల్ని మాటల్లో పూర్తిగా వ్యక్తపరచలేనప్పుడు పాట రూపంలో చెప్పుకుంటారు. మన సంస్కృతిలో పండుగలు, శుభకార్యాలు, పంట కోతలు, ఇలా ప్రతి ఘట్టం పాటతోనే ముడిపడింది. సంగీతం లేని జీవితం ఎండిపోయిన ఎడారి లాంటిది. అందుకే ప్రతి ఒక్కరి గుండె చప్పుడులోనూ ఒక అందమైన పాట దాగుంటుంది.
0: అవునమ్మా, సంగీతం అనేది కేవలం ఒక వినోదం మాత్రమే కాదు, అది మన మనస్సుని స్పృశించే ఒక దివ్యమైన శక్తి. మనసులో ఎవరికీ చెప్పుకోలేని దుఃఖం ఉన్నప్పుడు ఒక కరుణరసమైన పాట వింటే కన్నీళ్ళొచ్చి భారం అంతా దిగిపోతుంది. అలాగే ధైర్యం కోల్పోయిన సమయంలో కూడా ఒక ఉత్సాహభరితమైన పాట మనలో నూతన ఉత్తేజాన్ని నింపుతుంది. మానసిక ఒత్తిళ్లతో నిండిన నేటి ఆధునిక జీవితంలో మనిషి ప్రశాంతంగా ఉండడానికి సంగీతాన్ని మించిన ఔషధం లేదనుకో. అందుకే పాటతో మనకున్న ప్రేమానుబంధం తరతరాలుగా ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది.
1: అవునన్నయ్య, మనం చెప్పినట్టుగానే పాట మనకొక మంచి మిత్రుల్లా నిరంతరం కాపాడుతూనే ఉంటుంది. మరి ప్రపంచంలో భాషలు వేరైనా, సంస్కృతులు వేరైనా, సంగీతం వింటే అందరి హృదయ స్పందన ఒకేలా మారుతుంది. రాగాలు, తాళాలు మన శరీరంలోని నర నరాల్లోనూ ఒక తెలియని అనుభూతిని ప్రవహింపజేస్తాయి. మన జీవితంలో ఏ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకోవాలన్నా దాని వెనుక ఒక పాట ఖచ్చితంగా దాగుంటుంది. అందుకే సంగీతం మన శ్వాసలు, మన భావాలు ఒక భాగమైపోయి నిత్యం మనల్ని నడిపిస్తుంది.
0: ఆ పాటల్లో ఉండే వైవిధ్యమే మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. కొన్ని పాటల సాహిత్యం ఏంటంటే, ఇది నా కోసమే రాశారేమో, సరిగ్గా నా జీవితంలో జరుగుతున్న పరిస్థితుల్నే కళ్ళ ముందు ఉంచారేమో అనిపిస్తూ ఉంటుంది. ప్రేమైనా స్నేహమైనా జీవితంలోని గెలుపోటములైనా ప్రతి అనుభవానికి తగ్గట్టు ఒక పాట సిద్ధంగా ఉంటుంది. ఆ పాటలోని పదాలు మన మనసులోని భావాలకి దర్పణంలా మారి మనకి ఎంతో ఆత్మీయమైన ఓదార్పుని ఇస్తూ ఉంటాయి.
1: అవునన్నయ్య, జీవిత సత్యాలను ఎంతో సులభంగా బోధించే తత్వాలు, సమాజంలోని హెచ్చుతగ్గులను ఎత్తిచూపే విప్లవ గీతాలు, దైవ చింతను నింపే భక్తి పాటలు, అలానే మన మనసును తేలికపరిచే హాస్య గీతాలు, ఇలా పాటల్లో ఎన్ని రకాలు ఉన్నాయి కదా. మరి కవి రాసిన ఆ కొన్ని లైన్లు మనిషి ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి. జీవితంలో ముందుకు సాగడానికి ఒక కొత్త దిశను, ధైర్యాన్ని చూపిస్తాయి.
0: ఖచ్చితంగానమ్మా, అనుభవం నుంచి పుట్టిన సాహిత్యానికి ఉన్న గొప్పతనమే అది. మనకి కష్టం వచ్చినప్పుడు ఓదార్చే మిత్రుల్లాగా, దారి తప్పినప్పుడు హెచ్చరించే గురువులాగా, సంతోషంలో మనతో కలిసి నడిచే భాగస్వామిలా పాట రూపాంతరం చెందుతుంది. అందుకే ఎన్ని కొత్త రకాల వినోదాలు వచ్చినా మనిషి అంతరంగాన్ని తాకి జీవితానికి సరిపడే అర్థాన్నిచ్చే పాటల స్థానం ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది.
1: మరి పాటల్లోని ఈ రకాలు, ఆ సాహిత్యంలో దాగున్న అంతరార్థం మన జీవిత ప్రయాణాన్ని మరింత అందంగా, అర్థవంతంగా మారుస్తాయి. మనుషులు మారినా, కాలం మారినా, మన భావాలకు ప్రతిరూపంగా నిలిచే పాటల మధురిమలు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి.
0: అవునమ్మా, అసలు పాట అనేది ఎలా పుట్టింది, ఇది పాట అని మనుషులకి ఎప్పటి నుంచి తెలిసింది అని ఆలోచిస్తే మనకి ప్రకృతిలోనే దానికి సమాధానం దొరుకుతుంది. మనిషికి మాటలు కూడా సరిగ్గా రాని ఆది మానవ కాలంలోనే పాట పుట్టింది. పక్షుల కిలకలా రావాలు, ప్రవహించే ఏటి సవ్వడులు, వీచే గాలి గలగలలు వింటూ మనిషి ఆ శబ్దాల్ని అనుకరించడం మొదలుపెట్టాడు. అలా తన మనసులోని సంతోషాన్ని, భయాన్ని, భావాల్ని ఒక లయబద్ధమైన శబ్దంగా మార్చినప్పుడే ఈ లోకంలో మొదటి పాట ఊపిరి పోసుకుంది.
1: అంటే ప్రకృతి ఇచ్చే ఆ పవిత్రమైన శబ్దాల నుంచి, మనిషి గుండె చప్పుడు నుంచి ఈ పాట పుట్టిందన్నమాట. అంటే భాష పుట్టకముందే ఈ పాట పుట్టి శబ్దాల రూపంలో మనుషుల హృదయాలను కలిపింది. కాలానుగుణంగా నాగరికత పెరిగే కొద్దీ ఆ శబ్దాలకు మాటలు, రాగాలు, తాళాలు తోడై మన సంస్కృతిలో ఒక దివ్యమైన కళగా మారిపోయాయి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు యుగాలు మారినా, తరాలు మారినా పాట పట్ల మనిషికి ఉన్న ఆరాధన మాత్రం అస్సలు తగ్గలేదు.
0: పాటను మనం ఆదరించే విధానం కూడా కాలంతో పాటు ఎంతో వినూత్నంగా మారుతూ వచ్చిందమ్మా. ఒకప్పుడు రాజుల ఆస్థానాల్లో విద్వాంసుల గానాలు వినడం నుంచి గ్రామాల్లో జానపదుల నోట పాడే పాటలను ఆస్వాదించడం వరకు మన పూర్వీకులు పాటను ప్రాణంగా చూసుకున్నారు. ఆ తర్వాత గ్రామ్ఫోన్ రికార్డులు, రేడియో, క్యాసెట్లు, సీడీల ద్వారా ప్రతి ఇంట్లోనూ పాట రాజభోగం అనుభవించింది. ఈ రోజుల్లో సాంకేతికత పెరిగి డిజిటల్ రూపంలో మన ఫోన్లోకి చేరినా పాటను మన గుండెల్లో పెట్టుకుని ఆరాధించే ఆ ప్రేమ మాత్రం అలాగే ఉంది.
1: మరి ఈ పాటలు అసలు మన నిత్య జీవితంలోకి, రోజువారీ వాడుకలోకి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి

0: వరకు ప్రతి పనిలోనూ పాటలు భాగమయ్యాయి. తరాలు మారే కొద్దీ పాటల రూపురేఖలు కూడా మారిపోయాయి. పూర్వం మనుషులు తమ శ్రమను మరచిపోవడానికి పొలం పనుల్లోనూ ఇంట్లో తిరగలి తిప్పుతూ పాటల్ని వాడుకలోకి తెచ్చారు. ఇక తర్వాత పెళ్లిళ్ళు, పండుగలు, జోలపాటలు, చివరకు రోడ్ల మీద సాగే ఊరేగింపుల వరకు ప్రతి సందర్భానికి ఒక పాట అనేది వాడుకలోకొచ్చేసింది. ఆనాటి నల్లటి గ్రామ్ఫోన్ రికార్డుల కాలం నుంచి ఆ తర్వాత వచ్చిన ఆడియో క్యాసెట్లు, సీడీలు దాటుకుని ఇవాళ మన చేతిలోని స్మార్ట్ ఫోన్ల వరకు పాట ప్రయాణించిన తీరు నిజంగా ఒక అద్భుతమనే చెప్పచ్చు.
1: సో లిజనర్స్, మనం పాటల గురించి, పాటల పుట్టుక గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం కదండి. మరి మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీ అందరి కోసం ఒక చక్కని పాట వస్తుంది, విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ .gov.in లో.
3: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి.
0: ఆనాటి తరంలో పాటంటే ఘంటసాల, పేసశీలి గారు పాడిన అద్భుతమైన పద్యాలు, స్పష్టమైన సాహిత్యంతో కూడిన కీర్తనలు ఉండేవి. ఇక ఆ తర్వాతి తరంలో బాలసుబ్రహ్మణ్యం గారు, జానకీ గారు ఎన్నో రాగ భావాలతో మనసును మైమర్పించారు. మరి ఈనాటి డిజిటల్ యుగంలో వెస్ట్రన్ సంగీతం, ర్యాప్ బిట్స్తో పాటల స్వరూపమే పూర్తిగా మారిపోయింది.
3: అవునమ్మా, కాలం మారిన, రకం మారిన, పాటలోని అసలైన మాధుర్యం ఆ అందమైన బాణీలు, భావయుక్తమైన పదాల కూర్పులోనే దాగుంటుంది. ఒక మంచి పాట తయారవ్వాలంటే దానికి ప్రాణం పోసే స్వరకర్త, ఆ భావాన్ని పండించే కవి ఇద్దరూ ఒకే ఊపిరిగా మారాలి. కవి రాసిన అందమైన పదాలకి సంగీత దర్శకుడు కట్టే మధురమైన బాణీలు తోడైనప్పుడే ఆ పాట శ్రోతల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది.
0: మన తెలుగు నేల మీద పుట్టిన వాగ్గేయకారులు ఆ భగవంతుణ్ణి స్తుతిస్తూ రాసిన కీర్తనలు, కృతులు వింటుంటే వచ్చే ఆ భక్తి పారవశ్యమే వేరు కదా. అసలు ఆ మహానుభావులు భగవంతుడితో మాట్లాడిన తీరు, పాటల రూపంలో తమ భావాలను అందించిన విధానం నిజంగా ఎంత పరవశాన్ని కలిగిస్తుందో కదా.
3: వాగ్గేయకారుడు అంటే కేవలం పాట రాసే

0: బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని సమాజంలోని సమభావాన్ని చాటినా అది ఒక్క అన్నమయ్యకే చెల్లింది. మరి ఆ పాటల్లోని ప్రతి పదం మన మనసులోని అజ్ఞానాన్ని పోగొట్టి నిండైన భక్తిభావాన్ని నింపుతుంది.
1: ఇక భక్త రామదాసు భద్రాచల రాముడిపై రాసిన కీర్తనలు వింటుంటే మనసు కరిగి నీరవుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు ననుబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని అమ్మతో వేడుకోవడం, ఆపదల్లో స్వామిని నిలదీయడం ఎంతటి నిశ్చలమైన ప్రేమ కదా. అలాగే నాదబ్రహ్మ త్యాగరాజు గారు కూడా శ్రీరాముని ప్రతిరూపాన్ని నాదోపాసనతో ఆరాధించి అద్భుతమైన కృతుల్ని ప్రపంచానికి అందించారు.
0: ఆ వాగ్గేయకారులు అందించిన కీర్తనలు కేవలం పాటలు మాత్రమే కాదు, మన హృదయాలను పవిత్రం చేసే దైవిక తరంగాలు. ఆ సంగీత సాహిత్యామృతం మన నిత్య జీవితంలో ఎల్లప్పుడూ దైవ చింతనని మానసిక ప్రశాంతతని నింపుతూనే ఉంటుంది. మన తెలుగు సినిమా సంగీతానికున్న ఒక గొప్ప శక్తి ఏంటంటే అది కేవలం ఆనందాన్ని భక్తిని పంచడమే కాదు, గుండెల్లో ధైర్యాన్ని నింపి ముందుకు నడిపించే సందేశాత్మక గీతాలను అందించడం. జీవితంలో ఎంతో దిగులుగా ఉన్నప్పుడు లేదా ఓటమితో కృంగిపోతున్నప్పుడు ఒక మంచి ప్రేరణనిచ్చే పాట వింటే చాలు, మనసులో నిద్రపోతున్న ఆత్మవిశ్వాసం ఒక్కసారిగా మేల్కొంటుంది.
1: ఇక మన సినిమా కవులు రాసిన కొన్ని పాటలు వింటుంటే అసలు ఎందుకు ఎప్పుడు దిగులుగా ఉండడం, ఏదో ఒకటి సాధించాలి, కొండల్నైనా పిండి చేయాలి అనే ఎంతటి బలమైన పట్టుదల ఉత్సాహం వస్తాయో కదా. జగవంత కుటుంబం నాది, ఏ కాకి జీవితం నాది అని సిరివెన్నెల గారు రాసిన ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అని మనల్ని తట్టి లేపిన, నెగ్గే వరకు నిద్రపోకు అని దిశానిర్దేశం చేసిన ఆ మాటల్లో ఉన్న శక్తి మనిషి ఆలోచన విధానాన్ని మార్చేస్తూ ఉంటుంది.
0: అవునన్నయ్య, మరి పూర్వం కేవీ మహాదేవన్ గారు విశ్వనాథ్ గారి కాంబినేషన్ లో వచ్చిన సప్తపది, శంకరాభరణం నాటి సందేశాత్మక పాటల నుంచి మొదలుకుని చక్రవర్తి గారు, ఇళయరాజా గారు, కీరవాణి గారు, దేవిశ్రీ ప్రసాద్ గారి వరకు ఎందరో సంగీత దర్శకులు ఈ స్ఫూర్తిదాయక పాటలకు అద్భుతమైన బాణీలు కట్టారు. ఆ నాదంలో, ఆ సాహిత్యంలో ఒక వినూత్నమైన విద్యుత్ ప్రవహిస్తుంది. మన అడుగులు తడబడుతున్నప్పుడు ఆ పాట ఒక మార్గదర్శిలా మన చేయి పట్టుకుని నడిపిస్తుంది.
1: మనిషికి నిజమైన మిత్రుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఆ సమయానికి గుర్తొచ్చే ఒకే ఒక మంచి సందేశాత్మకమైన పాటే. అది నిరాశని తరిమికొట్టి మనలో కొత్త ఆశల్ని చిగురింపు చేస్తుంది. జీవితంలో ఎంత కష్టం వచ్చినా ఎదురొడ్డి నిలబడే ధైర్యాన్ని ఇస్తుంది. ఈ అద్భుతమైన పాటల ప్రయాణం నిరంతరం సాగుతూనే ఉంటుంది.
0: అసలు ఒక పాట మన హృదయానికి అంతగా దగ్గరవ్వడానికి, మనల్ని మైమరిపించడానికి దాని వెనుక ఉన్న ముగ్గురి కృషి ఎంతో గొప్పది. కవి రాసే అందమైన పదాలు, స్వరకర్త కట్టే మధురమైన బాణీలు, ఆ పాటలోని ప్రతి భావాన్ని పండించే గాయకుల గొంతు, ఈ మూడు కలిసి ఒకే తాటిపైకి వచ్చినప్పుడే ఆ పాట ఒక అమృతంలా మారుతుంది.
1: ఒక పాట విజయంలో ఈ త్రివేణి సంగమం ఎంతో కీలకమైంది. రచయిత తన అనుభవాన్ని, ఊహని అందమైన అక్షరాలుగా మలిస్తే స్వరకర్త ఆ అక్షరాలకి తగిన రాగాన్ని తాళాన్ని జోడించి ప్రాణం పోస్తాడు. ఆ తర్వాత గాయకులు తమ గొంతులోని ఆరోహణ అవరోహణలతో, భావాలతో ఆ పాటకి రూపం ఇస్తారు. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరి పనితనం తగినా ఆ పాట పరిపూర్ణతని సంతరించుకోలేదు.
0: అందుకే మన తెలుగు సినిమాల్లో ఆత్రేయ గారు, వేటూరి గారు, సిరివెన్నెల గారు రాసిన పదాలు, కేవి మహాదేవన్ గారు, ఇళయరాజా గారు, కీరవాణి గారు కట్టిన బాణీలు, అలానే ఘంటసాల గారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు, చిత్ర గారు పాడిన పాటలు దశాబ్దాలు గడిచిన ఇప్పటికీ మన గుండెల్లో పదిలంగానే ఉన్నాయి. ఆ సాహిత్యం, ఆ సంగీతం, ఆ గాత్రం అన్నీ కలిసి మనల్ని వేరే లోకంలోకి తీసుకెళ్తాయి.
1: భావం, రాగం, గాత్రం అనే ఈ మూడు శక్తులు ఏకమైనప్పుడే ఒక సాధారణ పాట కాల పరీక్షను తట్టుకుని చిరస్థాయిగా నిలిచిపోయే ఒక మధురమైన గీతంగా మారుతుంది. ఆ పాటల్ని వింటున్నప్పుడు మన హృదయం పొందే ఆనందం, ప్రశాంతత మాటల్లో చెప్పలేనివి. మనుషుల్ని రంజింపచేస్తూ మనసుల్ని తట్టిలేపే ఈ పాటల ప్రయాణం అనంతంగా మనకి కొనసాగుతూనే ఉంటుంది.
0: అసలు సంగీతాన్ని తమ శ్వాసగా జీవించిన, భావించిన ఎందరో కళాకారులు ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా ఆ సంగీతాన్ని మాత్రం వదిలిపెట్టలేదు కదా. ఆ సాధన్ని, ఆ విద్యని ప్రాణంగా భావించిన వారి నిబద్ధత నిజంగా ఎంత గొప్పదో. సంగీతం అనేది వారికి కేవలం ఒక ఉపాధి మాత్రమే కాదు, అది ఒక సాధన, ఒక తపస్సు. పూర్వం మన వాగ్గేయకారులు, శాస్త్రీయ సంగీత విద్వాంసులు ఆకలితో అలమటించినా, పేదరికంలో మగ్గిపోయినా ఆ భగవంతుడిచ్చిన సంగీతాన్ని అమృతంలా కాపాడుకున్నారు. అంతే తప్ప ఎప్పుడూ లొంగిపోలేదు. ఆకలి దప్పులను కూడా మరచిపోయేలా చేసే శక్తి ఒక సంగీతానికి మాత్రమే ఉంది.
1: ఎంతమంది గొప్ప గాయకులు, స్వరకర్తలు తమ తొలి రోజుల్లో అవకాశాలు రాక సమాజంలో ఎన్నో తిరస్కారాల్ని, అవమానాల్ని ఎదుర్కొన్నారో మనం వింటూనే ఉంటాం.

0: అయినా సరే తమపై తమకున్న నమ్మకంతో, ఆ నాద బ్రహ్మపై ఉన్న అచంచలమైన భక్తితో సాధన ఆపలేదు. ఆ కష్టాలన్నీ దాటుకుని వచ్చిన తర్వాతే వాళ్లు లోకమంతా మెచ్చే గొప్ప దిగ్గజాలుగా మారారు.
1: ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు చాలా మంది వెనుకడుగు వేస్తారు, కాని నిజమైన కళాకారుడు ఆ కష్టాల్ని తన పాటలు భావంగా రసంగా మలుచుకుంటాడు. కన్నీళ్ల నుంచి పుట్టిన పాటకే హృదయాలను కదిలించే శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎంతటి ఆపద వచ్చినా సంగీతాన్ని పట్టుకుని నిలబడిన ప్రతి ఒక్కరి జీవితం ఈనాటి తరానికి ఒక గొప్ప స్ఫూర్తి. కష్టాలను సైతం రాగాలుగా మార్చుకున్న ఆ కళామతల్లి పుత్రుల త్యాగం సాధన నిజంగా ప్రాతస్మరణీయం. వారి నిబద్ధతే ఇవాళ మనకు ఇంతటి మధురమైన సంగీతాన్ని ఆస్తిగా మిగిల్చింది.
0: సంగీతం కేవలం కష్టాల్ని మర్చిపోవడానికే కాదు, ఈ రోజుల్లో మానసిక శారీరక రోగాల్ని నయం చేయడానికి కూడా ఒక గొప్ప ఔషధంగా మారుతోంది కదా. మన శాస్త్రీయ సంగీతంలోని రాగాలతో వ్యాధుల్ని తగ్గించే ఈ మ్యూజిక్ థెరపీ ఈ మధ్యకాలంలో ఎంతటి ప్రాచుర్యాన్ని పొందిందో చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. మన పూర్వీకులు ఎప్పుడో చెప్పిన నాద చికిత్స ఈ రోజుల్లో ఆధునిక వైద్య శాస్త్రంలో ఒక అద్భుతమైన పరిశోధనగా మారింది. మన సంగీతంలో ఉండే శబ్ద తరంగాలు, స్వరాల కంపనాలు శరీరంలోని నరాల్ని మెదడిని ఉత్తేజపరుస్తాయి. బీపీ, తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలకి కొన్ని ప్రత్యేకమైన రాగాలు ఎంతో ఉపశాంతిని ఇస్తున్నాయని శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది.
1: అవునన్నయ్య, కళ్యాణి రాగం, శంకరాభరణం, మోహన రాగం, సామ రాగం వంటి వింటే మనసు ఎంతో ప్రశాంతంగా మారుతుంది. శస్త్రచికిత్సలు జరిగే సమయంలోనూ, గర్భిణీ స్త్రీలకు, పక్షవాతం వచ్చిన రోగులకు కూడా మ్యూజిక్ థెరపీ ద్వారా వేగంగా కోలుకునేలా చికిత్స అందిస్తున్నారు. మందులు శరీరాన్ని బాగుచేస్తే మధురమైన సంగీతం మనసును ఆత్మను బాగుచేస్తుంది. సంగీతం అనేది సృష్టిలోని అత్యంత సహజమైన చికిత్సా సాధనం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనసులోని ప్రతికూల ఆలోచనలను తుడిచేసి హ్యాపీ హార్మోన్లను విడుదల చేసే దివ్య ఔషధమిది. మనిషి ఆరోగ్యాన్ని, ప్రశాంతతను కాపాడటంలో ఈనాటి యుగంలో మ్యూజిక్ థెరపీ ఒక గొప్ప సంజీవనిలా పనిచేస్తుంది.
0: కరెక్ట్ అమ్మా, చిన్నతనం నుంచే పిల్లల్లో పాటలపై సంగీతంపై ఆసక్తిని కలిగించడం ఎంతైనా అవసరం. నిజానికి ఆ బాధ్యత పూర్తిగా తల్లిదండ్రుల మీదే ఉంటుంది. పిల్లల లేత మనసుల్లో మంచి సంస్కారంతో పాటు ఒక మంచి పాటని నింపితే వారు మరింత ఆనందంగా ఉత్సాహంగా ఎదుగుతారు. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే వారికి లాలిపాటలు, మంచి భక్తి గీతాలు, జానపదాలు వినిపిస్తే వారి మనసు ఎంతో సున్నితంగా, పవిత్రంగా మారుతుంది. నేటి కాలంలో చిన్న వయసులోనే మొబైల్స్లో వచ్చే అనవసరమైన శబ్దాలకి అలవాటు పడకుండా మన సంప్రదాయ సంగీతాన్ని, మంచి భావాలున్న పాటల్ని వారికి పరిచయం చేయాలి.
1: అవునన్నయ్య, మరి అమ్మ నోటితో పాడే చిన్న జోలపాట, నాన్న నేర్పే చిన్న పద్యం పిల్లల జ్ఞాపక శక్తిని, ఆలోచన విధానాన్ని ఎంతగానో పెంచుతాయి. వారి ఆట పాటల్లో సంగీతాన్ని భాగం చేస్తే వారిలోని సృజనాత్మకత అద్భుతంగా వికసిస్తుంది. చిన్ననాటి నుంచి సంగీతంతో పెరిగిన పిల్లలు భవిష్యత్తులో చాలా ప్రశాంతంగా, ఏకాగ్రతతో తమ లక్ష్యాలను సాధిస్తారు.
0: అవునమ్మా, సంగీతం మనిషిని మానసికంగా దృఢపరుస్తుంది, మంచి మనుషులుగా తీర్చిదిద్దుతుంది. అందుకే తల్లిదండ్రులు తమ ఇళ్లలో ఒక మంచి సంగీత వాతావరణాన్ని ఏర్పాటు చేసి పిల్లలకి ఆ దివ్యమైన కళని పరిచయం చేయాలి. సంగీతం వల్ల, పాటల వల్ల మనుషుల్లో వారి ఆలోచన విధానంలో మానసికంగా ఎలాంటి అద్భుతమైన మార్పులు వస్తాయో తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మనం ఒక మంచి పాట విన్నప్పుడు మన మెదడులో ఆనందాన్నిచ్చే డోపమైన్ వంటి రసాయనాలు విడుదలై మనసులోని ఒత్తిడిని, ఆందోళనని క్షణాల్లో మాయం చేస్తాయి. నిరాశలో ఉన్న మనిషికి ఆలోచన కోణాన్ని పూర్తిగా మార్చి జీవితంపై ఒక కొత్త ఆశని, సానుకూల దృక్పథాన్ని నింపే శక్తి పాటలకి ఉంది.
1: ఇక అలానే సంగీతం మనిషిలో సహనాన్ని, ఏకాగ్రతను కూడా ఎంతో పెంచుతుంది. ప్రశాంతమైన రాగాలు వినడం వల్ల కోపం, ఆవేశం తగ్గి మనుషుల ప్రవర్తనలో ఒక రకమైన సౌమ్యత, పరిపక్వత వస్తాయి. అంతేకాదు, పాటల్లోని సాహిత్యం మనిషిలో భావోద్వేగాలను పండించి ఎదుటివారి కష్టాన్ని అర్థం చేసుకునే జాలి, దయ వంటి మానవీయ విలువల్ని పెంచుతుంది. మానసిక ప్రశాంతత లభించడం వల్ల రాత్రి వేళల్లో హాయిగా నిద్రపట్టి శారీరక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.
0: అవునమ్మా, ప్రతికూల ఆలోచనలతో నలిగిపోయే మనసును ప్రక్షాళన చేసి మనిషిని అంతర్గతంగా ఎంతో దృఢంగా మార్చడంలో సంగీతాన్ని మించిన సాధనం లేదు. పాటలు వినే అలవాటు ఉన్నవారు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా సరైన నిర్ణయాలు తీసుకోగలరు. మన ఆలోచనలు శుద్ధి చేసి జీవన శైలిని ఎంతో అందంగా తీర్చిదిద్దే ఈ సంగీతం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలి.
1: నిజమే అన్నయ్య, మనిషి మనసును మనీషీగా మార్చే అద్భుతమైన శక్తి ఈ పాటల్లో ఉంది. లిజనర్స్, మరింతవరకు రేడియో ఫిష్ 90.4 మెగాహెర్ట్స్ పై ఈరోజు

0: ముచ్చట్లు కార్యక్రమంలో మరి పాటలకు సంబంధించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి రేపు ప్రసారమయ్యే ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మెడగలుగుతాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో

0: ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: మోదీ హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయి కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా హై.
3: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
5: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
4: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
5: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
6: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరి ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.
1: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in.
2: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరీనాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1, సెల్ నంబర్ 6304327391.
5: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
6: జులై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
5: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ ఎండిడిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
6: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
5: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
6: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
5: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం,
6: ఓపీ కన్సల్టేషన్ ఉచితం,
5: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
6: సెల్ 9989342009.
5: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య,
6: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్ భీమవరం.
5: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
6: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
5: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
0: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఎప్పట్లా ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామండి. మరి విచిత్రం చూడండి, భగవంతుడు చెరకుకు తీపిచ్చాడు కానీ పండివ్వలేదు, బంగారానికి మెరిపిచ్చాడు కానీ పరిమళం ఇవ్వలేదు, చందనానికి సువాసనిచ్చాడు కానీ పువ్వివ్వలేదు కదా. అంతే కదండి, అంటే చెరకు కూడా చాలా తీపిగా ఉంటుంది కానీ పండుగా ఉంటుందా? ఉండదు కదా. అలానే మరి బంగారం మెరిసిపోతూ ఉంటుంది కానీ పరిమళం ఉండదు. మరి చందనానికి సువాసనిచ్చాడు కానీ పువ్వు అనేది ఇవ్వలేదు. మరి ఈ ఉదాహరణలన్నీ ఎందుకు చెప్పానంటే, మరి మనిషికి అన్నీ దొరికితే అహంకారం పెరిగి నాశనానికి దారితీస్తుంది. అందుకే ప్రతి ఒక్కరిలో కొంత లోపం అనేది ఇచ్చాడు. మరి ఈ లోపాలే మనిషిని వినయంగా ఉంచి ఒకరినొకరు సహాయం చేసుకుంటూ జీవించేలా చేస్తాయన్నమాట. ఓకే లిస్నర్స్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదండి. ఇకలానే ఈనాడు మన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోస్ వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీవాణి, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, సాయి వర్షిత్, సాయి రిక్విత్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి అందరూ.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని నడపని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, వరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు, మరి ఈరోజు ఫ్రైడే శుక్రవారం కదండి, కాబట్టి అమ్మవారికి సంబంధించి ఏదైనా చక్కని టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి అమ్మల గన్నయమ్మ, బుగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడే పుచ్చినయమ్మ, దన్ను నమ్మిన వేల్పుటమ్ముల, మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మాయమ్మ, కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. మరి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడికి వెళితే కనుక మనం ఆ తల్లి దగ్గర ఉంటుంది కదండి, అంటే మనం స్టార్టింగ్ అమ్మవారి గుడికి వెళ్ళడంతో ఎదురుగుండా కనిపిస్తుంది అన్నమాట. అంటే అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అని చెప్పి ఈ పద్యం విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెలలో ఇప్పటికీ రాజద్వారం మీద ఈ పద్యం అనేది రాసుంటుంది. మరి ఈ పద్యం పైకి ఒకలా కనబడుతుంది, తెలిసి కానీ తెలియక కానీ పోతన గారు వ్రాసిన పద్యాలు కొన్ని నోటుకొచ్చినవి మీరు చదివినట్లయితే అన్నీ కూడా అవి సత్ఫలితాన్ని ఇస్తాయి. అందరూ కొన్ని చదవకూడదు, కొన్ని చెయ్యకూడదు, పక్కన గురువు ఉంటే తప్ప మేరువుని శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టి పూజ చేయలేరు. మరి బీజాక్షరాల్ని ఉపాసన చేయడం కూడా కష్టం. మరి పోతన గారు ఈ దేశులకు బహుకరించిన గొప్ప కానుక, ఆయన రచించిన భాగవత పద్యాలు. మరి అమ్మలను కన్న దేవతా స్త్రీలైన వారి మనస్సులు ఎందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మకు మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్, ఈ నాలుగింటి కోసం నమస్కరిస్తున్నాను అటువంటి దుర్గమ్మ మాయమ్మ. ఇవి ఆయన ఈ పద్యంలో చెప్పిన విషయాలు. మనం చెయ్యలేని చాలా కష్టమైన పనిని పోతన గారు చాలా తేలికగా ప్రమాదం లేని రీతిలో మనతో చేయించడానికి ఇటువంటి ప్రయోగం చేశారన్నమాట. అంటే అమ్మల గన్నయమ్మ లలిత సహస్రం మరి శ్రీమాత అనే నామంతో ప్రారంభమవుతుంది కదండి. శ్రీమాత అంటే సకార రకార ఇకారముల చేత, అంటే సత్వ రజస్తమో గుణాధీశులైన బ్రహ్మశక్తి, విష్ణుశక్తి, రుద్రశక్తులైన రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఈ ముగ్గురికి అమ్మ. ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ ఆయమ్మ. లలిత పరాభట్టారిక స్వరూపం ఆ అమ్మవారికి, దుర్గా స్వరూపానికి భేదం లేదు. అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ. ఆ ముగ్గురు అమ్మలి మనం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపములుగా కొలిచి తల్లులు. ఈ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఇది చాలా గమ్మత్తైన మాట. చాలా పెద్దమ్మ అనే మాటను సంస్కృతంలో కనుక తీసుకుని వెళితే మహాశక్తి అంటే అండపిండ బ్రహ్మాండములనంతటా నిండిపోయిన శక్తి స్వరూపం. మరి ఈ శక్తి స్వరూపిణి చిన్న పెద్ద భేదం లేకుండా సమస్త జీవరాశుల్లోనూ ఇమిడి ఉంది. అలా ఉండడం అనేది మాతృత్వం, ఇది దయ, దీనిని సౌందర్యం అంటారు. దయకు సౌందర్యం అని పేరు. మరి అది ప్రవహిస్తే సౌందర్య లహరి అండపిండ బ్రహ్మాండములన్నింటినీ నిండిపోయి ఈ భూమిని, లోకాలన్నింటినీ తిప్పుతూ ఇవన్నీ తిరగడానికి కారణమైన అమ్మవారు ఎవరు? ఆ అమ్మ. మరి సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ. సురారి అనగా మరి దేవతలకు శత్రువైన వాళ్ళ అమ్మ దితి. దితి ఏడ్చేటట్టుగా కడుపు శోకను మిగిల్చింది, అనగా రాక్షసులు నశించడానికి కారణమైన అమ్మ. మరి దేవతల్లో శక్తిగా ఈమె ఉండబట్టి రాక్షసులు మరణించారు. తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండెడి అమ్మ, ఇదొక గొప్ప మాట. మనకి సంప్రదాయంలో అష్టమాతృకులు అని ఉంటారు కదండి, వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటాం. బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, మాహేంద్రి, చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి, ఇలా యనమండుగురు దేవతలున్నారు. వీరిని అష్టమాతృకులు అని పిలుస్తారు. మరి అష్టమాతృకులు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీరు నిరంతరం అమ్మవారిని లోపల కొలుస్తూ అమ్మవారి వలన శక్తిని పొంది మనల్ని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ యనమండుగురిని మనం కొలుస్తూ ఉంటాం. మరి రక్తాంబరం రక్తవర్ణ రక్త సౌభాగ్య సుందరం వైష్ణవీం శక్తి మద్భుతాం అని దేవి భాగవతంలో వ్యాస భగవానుడు అంటాడు. ఈ యనమండుగురికి శక్తినిచ్చిన అమ్మ

వారెవరు? ఆవిడి వేల్పుటమ్మల మనమ్మల నుండెడియమ్మ దుర్గమాయమ్మ. ఈ దుర్గమ్మే లలితా పరాభట్టారిక మా అమ్మ మాయమ్మ. మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. మరావిడి దయతో మహత్వ కవిత్వ పటుత్వ సంపదలను అర్హత ఉన్నదని ఇవ్వనక్కర్లేదు, దయతో ఇచ్చేయాలి. అమ్మవారికి శాస్త్రయ్య ప్రణవములు అని కొన్ని బీజాక్షరాలు కూడా ఉంటాయి. అంటే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌం. ఈ ఆరింటిని కూడా శాక్తయ్య ప్రణవాలు అని పిలుస్తూ ఉంటారు. మరి బీజాక్షరాలు అన్ని వేళలా ఉపాసన చేయకూడదు, చేయలేం కూడా. మరి ఇప్పుడు పోతన గారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. మరి మహత్వమునకు బీజాక్షరం ఓం, కవిత్వానికి బీజాక్షరం ఐం, పటుత్వానికి భువనేశ్వరి బీజాక్షరం హ్రీం, మరి సంపదలు లక్ష్మీదేవికి శ్రీం. ఓం ఐం హ్రీం శ్రీం అమ్మల గన్న అమ్మ శ్రీమాత్రే నమః. మరి బీజాక్షరాలతో అస్తమానం అని అలా అనడానికి వీల్లేదు కదండి. అంటే మీరు ట్రైన్లో కూర్చున్నా బస్లో కూర్చున్నా స్నానం చేసినా చెయ్యకపోయినా ఎక్కడున్నా కూడా అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్ముల మూలపుటమ్మ అనుకుంటే మీరు మరో రూపంలో ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటూ ఎప్పుడు కూడా అమ్మను తలుచుకున్నట్లు అవుతుందన్నమాట. అంటే మనం ప్రతిరోజు కూడా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనుకోకర్లేకుండా పోతన గారు ఏం చేశారంటే అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్ముల మూలపుటమ్మ అనుకుంటే చాలు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటూ ఎప్పుడూ అమ్మను తలుచుకున్నట్లు అవుతుంది. మరి అమ్మవారు చాలా తొందరగా పలుకుతుంది. అందుకే లలితా సహస్రం శ్రీమాత అంటూ అమ్మతనంతో ప్రారంభమవుతుంది. అమ్మవారు రాజరాజేశ్వరి అయినా ఆవిడ ముందు అమ్మ అనేసరికి ఆవిడ పొంగిపోతుంది. మరిన్ని మార్లు ఆ పద్యం ద్వారా అటో ఇటూ అమ్మని మీరు పిలుస్తుంటే మరి విసుక్కోవడం కూడా చేత కాని దయాస్వరూపిణి అయిన అమ్మ మీ కోరికని తీరుస్తుంది. మరి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనలేకపోవచ్చు. మరి అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అనడానికి కష్టం ఉండదు కదండి. మరి ఈ విధంగా పోతన గారు శ్రీ విద్యా రహస్యాలన్నింటినీ కూడా అవపోసన పెట్టి మరి ఆంధ్రదేశానికి ఒక మహత్తరమైన కానుకను బహుకరించిన ఒక మహాపురుషుడు. ఆయన ఒక ఋషి కనుకే ఆ పద్యాన్ని మనకి ఇచ్చారనమాట. లిజినెస్ మరొక చక్కని టాపిక్ గురించి అయితే తెలుసుకున్నా కదండి. ఇక అలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే మరి భీమవరం నుండి పిన్ని గారు బాబే గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభోదయం శుభ మధ్యాహ్నం విజయమ్మ అంటున్నారు. శుభోదయం అండి, శుభ మధ్యాహ్నం. మరి పిన్ని గారు బాబే గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి వారాహి నవరాత్రుల సందర్భంగా అలానే పూరి జగన్నాథుడు రథయాత్ర సందర్భంగా మరి చాలా చక్కటి విషయాలు అయితే తెలియజేశావు, ధన్యవాదాలు అంటున్నారు. మరి అలానే ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికి సంబంధించి ఏదైనా ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేను అడవని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు. మరి తెలుసుకోబోయే ముందు నేను ఒక చక్కని స్టోరీ అయితే తెలుసుకున్నాం కదండి, చక్కగా పులి ఉడత. మరి నువ్వు పదవీ విరమణ అయిన తర్వాత నీకు చక్కగా ఒక మంచి బహుమానం ఇస్తానంటది, అలానే బండెడు బాదం పప్పులు ఇస్తుంది కదా. కానీ తన పప్పును తిందాం హ్యాపీగా అనుకునేసరికి పళ్ళు ఊడిపోయి అరే తినలేనే ఎదురుగుండా బండెడు బాదం పప్పులున్నా అని చెప్పి బాధపడుతుంది. అలానే మనం కూడా ఏంటంటే చిన్నప్పుడేమో ఆటల బాటలతో టైం వేస్ట్ చేస్తాం, ఇంకో ఎదిగే గొల్దిగి సంసారం ఖర్చులు బాధలు వీటిలతో సంసారం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. కానీ భగవన్ నామస్మరణ మాత్రం మనం చేసుకోము అని చెప్పి ఒక చక్కని స్టోరీ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇంకొక స్టోరీ తెలుసుకుందామండి. మరొక అడవిలో ఒక కుందేలు ఒకసారి ఒక కొబ్బరి చెట్టు కింద నిద్రపోతుందట. మరి చెట్టుపై నుండి ఒక టెంకాయ తెగి దబ్బుమని కింద పడిందట. మరి కుందేలు ఉలిక్కి పడి లేచి

ందట చుట్టూ చూడగ ఏమీ కనబడలేదు. ఆ ఏంటోలే అని చెప్పి మళ్ళీ పడుకుందట. మరి కొంచెంసేపు అయిందలేదు, మళ్ళీ దప్పని శబ్దం వచ్చిందట. కుందేలు కళ్ళు తెరిచి చుట్టూ వెతికింది. పైన ఆకాశం నీలంగా కనబడుతోంది. అమ్మో, ఆకాశం విరిగి మీద పడిపోతోంది అనుకుంది కుందేలు. మరుక్షణంలో అది పరుగుదీయడం మొదలుపెట్టింది. అంతలో దానికి ఒక జింక ఎదురైంది. ఆగాగాగు, ఎందుకు పరిగెడుతున్నావు కుందేలు అని అడిగింది. అయ్యో, ఆకాశం విరిగి పడిపోతోంది, నువ్వు పరిగెత్తు అని ఉరికెత్తింది కుందేలు. ఇక జింక కూడా దాని వెనక్కి పరుగు పెట్టింది. మరలా పరుగు పెడుతున్న కుందేలు జింకలకు పులి ఎదురైంది. మరి పులి అడిగింది, మరి జింక కుందేలు ఎందుకు పరిగెడుతున్నారు అని. అయ్యో, ఆకాశం విరిగి మీద పడిపోతోంది, నువ్వు పరిగెత్తు అనగా జింక, కుందేలు, పులి కూడా వాటితో పాటు కలిసి పరిగెత్తడం మొదలుపెట్టాయి. మరి ఇంతలో వాటికి ఒక ఏనుగెదురైంది. ఏమర్రా, ఆగండి ఆగండి, ఎందుకు పరిగెత్తుతున్నారు అంటే అవన్నీ కూడా ఆకాశం విరిగి మీద పడిపోతోంది, నువ్వు పరిగెత్తు త్వరగా అని చెప్పి అన్నీ కూడా ఉరికెత్తాయి. ఇంకా అటు ఇటు చూడకుండా ఇక ఏనుగు కూడా వాటి వెనక్కి పరిగెత్తక తప్పలేదట. మరి ఇలా ఇవన్నీ కూడా పరిగెత్తుతూ ఉంటే వాటికి ఒక సింహం ఎదురైంది. మరి వాటిని ఎందుకు పరిగెత్తుతున్నారు, ఏమైంది అని అడిగింది. అప్పుడు ఏనుగు చెప్పింది రొప్పుడు, ఆకాశం విరిగి పడిపోతోంది, అందుకే పరిగెడుతున్నాం అని. కానీ సింహానికి ఇది విచిత్రంగా తోచింది. ఆకాశం విరిగి పడితే నువ్వు చూసావా అని అది ఏనుగును అడిగింది. నేను చూడలేదు, నాకు పులి చెప్పింది అంది ఏనుగు. ఏం పులి, ఆకాశం విరిగిపడ్డప్పుడు నువ్వు చూసావా అని సింహం పులిని నిలబెట్టి అడిగింది. లేదు లేదు, నాకు జింక చెప్పింది అంది. అప్పుడు సింహం జింక నిలదీసింది. మరి ఆకాశం విరిగి పడితే నువ్వు చూసావా అని. లేదు లేదు, నాకు కుందేలు చెప్పింది అంది జింక. సరే అని సింహం కుందేలు అడిగింది. మరి నేను కొబ్బరికాయల చెట్టు కింద నిద్రపోతున్నప్పుడు దప్పుమని శబ్దం వినిపించింది, ఆకాశం విరిగిపడింది అంది కుందేలు. ఆ టెంకాయ చెట్టు కిందకు వెళ్ళి చూద్దాం పద అంది సింహం. అన్నీ కలిసి ఆ టెంకాయ చెట్టు దగ్గరకు వెళ్ళి చూశాయి. మరి అక్కడ నేల మీద ఒక పెద్ద టెంకాయ కనిపించింది. అంతలో దప్పుమని మళ్ళీ ఒక టెంకాయ పడింది. వెంటనే కుందేలు, అదిగో ఆకాశం విరిగిపడిపోతుంది, పరిగెత్తండి పరిగెత్తండి అంది. సింహం అప్పుడు వెళ్ళి ఆ కింద పడిన టెంకాయని చూపిస్తూ, ఇదేనా నీ ఆకాశ ముక్క అని అడిగింది. కుందేలకు సంగతి అర్థమై సిగ్గుపడింది. మరి మిగిలిన జంతువులన్నీ కూడా నవ్వాయట. కాబట్టి మనం ఒక విషయం గమనించాలి, భ్రమతో కూడిన భయం జంతువులను ఎలా పరుగులు పెట్టించిందో అదేవిధంగా సంపద లేకపోతే బ్రతకలేం అనే భయంతో మనం కూడా ఆ జంతువుల వలె పరుగు మొదలుపెట్టేశాం. మరి ఆ పరిగెడుతున్న కుందేలు మన పూర్వీకులు, ఆ జింక మన తల్లిదండ్రులు, ఇంకా ఏనుగు మన గురువులు, మరి ఆ పులి మన సహోదరులు, చివరిగా అందరినీ నిలువరిస్తున్న సింహం మనమే. కాబట్టి మరి పూర్వం వస్తు మార్పిడి పద్ధతి అనేది ఉండేది. అది కొంచెం కష్టతరం కావడంతో వస్తు మారకం కొరకు డబ్బులు సృష్టించడం అనేది జరిగింది. దీన్ని సృష్టించిన తరువాత వ్యవహారాలు అనేవి సులభతరం అయ్యాయి. దీంతో డబ్బు ఎవరు ఎక్కువ దాచుకుంటే వారిని ధనవంతుడు అని పిలవడం మొదలుపెట్టారు. ఇక దీనితో డబ్బు అనే చెప్పు బాగా ముదిరిపోయింది. మరి ఇప్పటి వరకు దీనికి మంద అనేదే లేదు, అందరినీ కూడా తన వశం చేసుకుంది. ఏమంటారు లిజినెస్? మరొక చక్కని స్టోరీ గురించి తెలుసుకున్నాం కదండి. ఇకలా ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న గారు, శివగంగ గారు అయితే మనకి SMS చేశారు. మరి నమస్తే విష్ణు FM అంటున్నారు. నమస్తే అండి. మరి విజయ మేడం గారికి అలానే మరి ప్రోగ్రాం వింటున్న మిత్రులందరికీ కూడా హాయ్ అంటున్నారు. అలానే ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ నున్న గ్రామం నుండి సుబ్బరాణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి రోజు జూలై 24 గుర్రం జాషువా గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు శీర్షిక వచ్చేసి నవయుగ కవి చక్రవర్తి అంటున్నారు. మరి వినుకొండ కవి కోకిల నవయుగ కవి చక్రవర్తి సమానతను మానవతను ప్రవచించిన విశ్వకవి. కులమతాల గిరిగీతలను చెరిపేసిన కవి దిగ్గజం. సామాజిక ప్రయోజనమే లక్ష్యంగా రచనా సేద్యం చేసిన కవి కర్షకుడు. అవమానాలెన్నెదిరినా దురహంకారాల దుమ్ము దులిపి ఆత్మ నిబ్బరతతో ఎదిరించిన దీశాలి. అంతరాలు తరిమికొట్టి హేళనలు చీత్కారాలపై కవితాపోరు సలిపిన కవియోధుడు. 36 గ్రంథాలు, ఎన్నెన్నో కవితా కండికలు ఆయన రచనా దీపికలు. క్రీస్తు చరిత్ర, గబ్బిలం, పిరదవసి, రుక్మిణీ కళ్యాణం, నాగార్జున సాగరం, కాందికాసుడు, జేబున్నీస గొప్ప కావ్యాలు ఆయన రచనలు. ఆయన సాహిత్య జైత్రయాత్రకు ఆనవాళ్లు. ఎల్లలు లేని సమతా ప్రపంచానికి మమతా సారథి ఈ కవితామూర్తి. సమకాలీన కవిత్వంతో మూఢాచారులను నిరసించిన కవి. వడగాల్పు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం అన్న నవయుగ కవి చక్రవర్తి. రాజు మరణించే నొక తార రాలి, రాజు మరణించే నొక తార రాలిపోయి సుకవి మరణించే నొక తార గగనమెక్కేనని చెప్పి ప్రజల నాల్కలపై కవిత్వం సదా జీవించి ఉంటుందన్న దార్శనీయుడు జాక్షువా. పదవులెన్ని వరించినా బిరుదులెన్ని వచ్చినా సామాన్య జీవితమే నా బాట అన్న కవి శ్రేష్ఠుడు. మరి ప్రజ్ఞతో ప్రకాశించిన సాటిలేని కవీంద్రుడు. సాహిత్య కృషీవలుడు, పద్మభూషణ్ కళా ప్రపూర్ణుడు, జగం మెచ్చి జనం దీవించిన నిత్యం వెలిగే సాహిత్య రవితేజుడు, ఆధునిక తెలుగు కవిభోజుడు, ఆలోచన వెలుగు పూజ్యుడు, గుర్రం జాషువా కవి సార్వభౌముడు. అలానే మరి ఈరోజు దర్శకులు బి గోపాల్ గారి పుట్టినరోజు. అలానే రక్త తిలకం చిత్రం నుండి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి. మరి మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమితుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి జులై 24 ఈరోజు తాను 1972 అఖండ విజయం సాధించిన దాసరి నారాయణరావు గారి తొలి చిత్రమైన తాత మనవడు చిత్రంలో ఒక జానపద నృత్యం ద్వారా తెలుగు తరకు పరిచయమైన అలనాటి అద్భుత నటీమణి తనకు పలు చిత్రాల్లో లభించిన అందమైన పాత్రల్లో తన సౌమ్యమైన నటనతో కనబరుస్తూ హీరోయిన్గాను, తదనంతర కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను ఏ పాత్ర పోషించినా ఎక్కడా అతి చూపించకుండా ఎంతో చక్కగా నటిస్తూ మనందరినీ ఎంతగానో అలరించిన నటి శ్రీవిద్య గారి జయంతి. ఆమె మన తొలితరం గాయని మణుల్లో ఒకరైన ఎంఎల్ వసంతకుమారి గారి కుమార్తె. తల్లి వారసత్వాన్ని తెలుగు భాషలో కాకపోయినా తమిళం, మలయాళం చిత్రాల్లో నేపథ్య గాయనిగా కూడా విజయవంతంగా సాగిన తన సినీ లైఫ్ను కొనసాగించడం జరిగింది. ఇక గాయనిగానే కాకుండా నటిగా కూడా తెలుగు పరిశ్రమలో కంటే

తమిళం మలయాళం భాషల్లో ఆమె నటనకు ఉత్తమ నటిగా దాదాపు 6 సార్లు సుమారుగా అవార్డులు అందుకున్నారు. మరి వేరే వేరే అవార్డులు లెక్కకు మించిన అవార్డులు అందుకోవడం జరిగింది. ఇక అలానే 1972లో ఆమెకు తన తొలి చిత్రమైన తాత మనవడు చిత్రంలో ఆమెకు కూడా తెలుగులో తొలి చిత్రంగా అవకాశం కల్పించిన దాసరి వారు ఆ తర్వాత రోజుల్లో తన తూర్పు పడమర అనే చిత్రంలో లీడ్ రోల్ ఇవ్వడం జరిగింది. మరి ఆ చిత్రం కూడా చక్కగా నడవడం జరిగింది. కానీ ఎందుకు ఆమె తెలుగులో కంటే ఇతర భాషా చిత్రాల్లోనే మరింత ఎక్కువగా అవకాశాలు అవార్డులు అభినందనలు అందుకోవడం జరిగింది అంటున్నారు. మరి తెలుగులో ఆమె నటించిన చిత్రాలు కాస్తంత తక్కువైనా మన తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ కలిసి దాదాపుగా 800 చిత్రాల్లో నటించినటువంటి ఆమె తన 53 సంవత్సరాల పిన్న వయసులోనే మరణించడం జరిగింది అంటున్నారు. మరి నాకు ఆమె తెలుగులో నటించిన చిత్రాల్లో అన్ని ఇష్టమే. ముఖ్యంగా చిరంజీవి గారు త్రిపాత్ర అభినయం చేసిన 3 మనగాళ్ళ చిత్రంలో మరి తల్లి పాత్ర అంటే చాలా చాలా ఇష్టం అంటున్నారు. మరి ఈ శ్రీవిద్య గారికి నివాళిగా ఇదే చిత్రం నుండి 3 మనగాళ్ళు ఈ చిత్రం నుండి బాలుగారు చిత్ర గారు ఆలపించినటువంటి వేటూరు సుందరమూర్తి గారి రచన, మరి విద్యాసాగర్ గారు సంగీతం సమకూర్చినటువంటి ఈ చక్కని పాట అమ్మంటే మెరిసే మేఘం అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

టెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, గనగల విలేజ్ నుండి లక్ష్మమ్మ గారు, కిషోర్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేము అంటున్నారు. నమస్తే అండి, మరి ప్రతిరోజు కూడా ప్రోగ్రామ్ వింటూ ఉంటాము అంటున్నారు. అలానే ఈరోజు మా కోసం పూజా చిత్రం నుండి ఎన్నెన్నో జన్మల బంధం అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కొనుక్కున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలను అయితే వింటున్నాం కదండి. ఇకలా నీ నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి స్వామినాథన్ జనార్దన్ రావు గారు వనజమ్మ వెంకట భావన మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి, మరి సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. మరి కార్యక్రమంలో మంచి మంచి మాటలు స్టోరీలు చాలా చాలా చక్కగా ఉంటున్నాయి, మాకు ఎంతగానో నచ్చుతున్నాయి, ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే మాకు బద్రీనాథ్ చిత్రం నుండి ఓంకారేశ్వరి బద్రి అనే చక్కని పాటను ప్రసారం చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేసే ముందు మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నంద్యాల జిల్లా బానుముక్కల గ్రామం నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే విజయ మేడం అంటున్నారు. నమస్తే అండి, మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో కుందేలు జింక సింహం పులి గురించి చక్కని హాస్యంగా ఎంతో వినయంగా మరి ఏ విషయమైనా తెలుసుకోవాలి అన్నట్లుగా చెప్పారు. మరి విజయ మేడం గారికి ధన్యవాదాలు, శుభ శుక్రవారం అని చెప్పంటున్నారు. అలానే ఒక చక్కని కొటేషన్ కూడా పంపించారు.

జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు అని చెప్పి అంటున్నారు. అందుకే మాట్లాడే ముందు బాగా ఆలోచించాలి అని చెప్పేసి అని అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇకలని మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి త్రిమతుల గుప్తా గారు మరొక ఎస్ఎంఎస్ చేశారు. మరి అనంతమైన సృష్టిలో ఉన్న 84 లక్షల సకల చరాచర జీవుల్లోనూ మనుషుల్లోనే కాకుండా మరి మీరు ముందు మాటలు తెలియజేసినట్లుగా మరి చెరకులో తీపి, పువ్వుల్లో పరిమళం, మేఘాల్లో మెరుపు, కోయిల్లో గానం, ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క సృజనాత్మకతను, ఎవరిలో ఉండవలసిన ప్రతిభ వారిలోనే ఉంటుంది అని చెప్పి అంటున్నారు. మరి అలా ఉండేలా ఆ బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించాడమ్మా అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఎడనే నరసింహరెడ్డి గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. నిజంగా మంచి మాటను బంగారంతో దాచారండి అని చెప్పి అంటున్నారు. మంచి కథ అయితే చెప్పారు, మరి వింటూ ఉంటే టైం ఇట్టే గడిచిపోయింది అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి అమ్మవారి గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే మహబూబ్ నగర్ నుండి పులిపాటి వెంకటేష్ గారు, సత్యవతి గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేము అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి చాలా చక్కని విషయాలు తెలియజేస్తున్నారు, ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు. లిజినెస్ మరి విన్నారు కదండి, ఇదండి నాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదండి. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: is Vishnu FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 MHz పై ఈనాటి కథానిక కార్యక్రమంలో కాగితం పడవ అనే కథను నిన్నటి 20 భాగాన్ని వింటారు. ఇవాళ దొరికినవాడు రామచంద్రుడు కాకపోతే

నేను స్పందించకుండా ఛానల్ మార్చేసేవాణ్ణి. అతను అడిగిన అమౌంట్ ఇవ్వడానికి మేం అంగీకరిస్తున్నామనే విషయాన్ని రేపు అతనింటికెళ్ళి చెబుదామనుకుంటున్నాం. కానీ ఈవేళే అతనింటి మీద రేట్ జరిగింది. అతనికి విశాఖపట్నంలోనే కాకుండా విజయవాడ, ఏలూరులో కూడా ఆస్తులున్నాయి. కాబట్టి అక్కడ కూడా ఈవేళ రేడింగ్లు జరుగుతున్నాయని చెప్పారు. కాసేపు పోయాక ఇంతవరకు లెక్క తెలియని ఆస్తులంటూ ఏసీబీ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఒక ఆయన చెప్తుంటే ఎంతోమంది లంచగొండల్ని చూసినా నాకే ఆశ్చర్యం కలిగించింది. అక్రమ సంపాదన కోట్లలోనే ఉంది. ఓం నమశివాయ అని అనకుండా ఫోన్లో కూడా మాట్లాడని రామచంద్రుడు ఇంత ఘాటుగా ఉండే అవినీతికి పాల్పడ్డాడా? ధనుంజయ్ వచ్చి రామచంద్రుడితో ముడిపడిన మా అవసరం గురించి చర్చించాడు. నాకు కావలసింది రామచంద్రుడు హరిశ్చంద్రుడు కాదు. ఆ సీట్లో ఎవడుంటే వాడిచ్చే లైసెన్స్ కావాలి. కానీ ఈ అవినీతి చంద్రుణ్ణి ముందు సస్పెన్షన్లో పెడతారు, తర్వాత ఉద్యోగం నుంచి తీసేస్తారు. అంచేత అతనితో మాకు పనిలినట్టే. అతను ఖాళీ చేసిన సీట్లోకి ఎవరొస్తున్నారో తెలుసుకోవాలి, ఎప్పుడొస్తున్నారో తెలుసుకోవాలి. ఆ వచ్చినవాడు మరీ ఎక్కువ డబ్బు అడిగేస్తే వాడికంటే రామచంద్రుడే బెటర్ అనిపిస్తుందేమో. ఏదేమైనా మా పని వాయిదా పడిపోయింది. 2 నెలలు గడిచాక నా మొబైల్ ఫోన్ మోగుతుంటే తీసి చూశాను. ఏదో కొత్త నెంబర్. హలో అన్నాను. అట్నుంచి ఓం నమశివాయ అని వినిపించింది. సందేహం లేదు, అది రామచంద్రుడి గొంతే. నేను బోలెడంత ఆశ్చర్యపోయి, సార్ ఇప్పుడు మీరు అంటుంటే అతను పగలబడి నవ్వి, నేను చెప్పే 4 ముక్కలు వింటే మీ మనసులోని సందేహాలకి సమాధానం వచ్చేస్తుందనుకుంటాను అన్నాడు. వెంటనే నేను శ్రోతగా మారిపోయాను. నేను పాత రామచంద్రుణ్ణి, పాత హోదాల్లోనే ఉండి మీతో మాట్లాడుతున్నాను. ఏసీబీ ఆఫీసర్లు రేట్ చేసి పట్టుకుని టీవీలో చూపించే వాళ్లంతా నేరస్తులని, డైరెక్ట్గా జైలుకే పోతారని జనరల్ నాలెడ్జ్ లేని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే నేరస్తులుగా దొరికిపోయిన అందరూ కాకపోయినా కొందరు జైలుకు పోతున్నారు కదా. ఏసీబీ వాళ్లు రేట్ చేయడం వరకే టీవీ వాళ్లు చూపిస్తున్నారు. ఆ తర్వాత అసలు సీన్లు జరుగుతాయి, కానీ వాటిని టీవీల్లో చూపించరు. శివుడి ఆజ్ఞ లేనిదే చీవైన కుట్టదంటారు కదా. అలాగే శివుడి ఆజ్ఞ ప్రకారమే ఏసీబీ వాళ్లు నా ఇంటి మీద రేట్ చేశారు. అతని ఆజ్ఞ ప్రకారమే టీవీ వాళ్లు ఆ సీన్ని ప్రజలందరికీ చూపించారు. నా దృష్టిలో శివుడు, కేశవుడు ఒక్కటేనండి. అందుకే ఆయన శ్రీకృష్ణ అవతారం ఎత్తినప్పుడు ఓ మాట చెప్పాడు, నువ్వు చెయ్యాల్సిన పని నువ్వు చేసి ఫలితాన్ని మాత్రం తనకు వదిలేయమన్నాడు. అందుకే రైడ్ అయిపోయిన తర్వాత కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్లని, పదవుల్లో ఉన్న నాయకుల్ని కలుసుకుని నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చాను. అలాగే వాళ్ల కర్తవ్యాన్ని వాళ్లు నెరవేర్చారు. దాంతో కృష్ణుడు కూడా తన మాట మరచిపోకుండా నన్ను నిర్దోషిగా నిరూపించి మళ్లీ ఈ ఊళ్ళోనే నా సీట్లోనే కూర్చోబెట్టాడు. నేను నేరం చేసి కూడా శిక్ష పడకుండా మళ్లీ అదే సీట్లోకి రావడం మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ తప్పదండి, ప్రస్తుత కాలంలో ఆ దేవుడు నాలాంటి భక్తుల పక్షాన్ని ఉంటున్నాడు. దాదాపుగా ఇప్పుడు అధికారంలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్లందరూ నాలాంటి భక్తులేనని మీకు తెలుసు. లంచాలు తీసుకున్న నేను మనిషినే, నా మీద యాక్షన్ తీసుకోవలసిన వాళ్ళు మనుషులే. మరి మనిషి పుట్టక పుట్టిన ప్రతివాడు దేనికైనా దూరంగా ఉండగలడు, కానీ డబ్బుకి మాత్రం దూరంగా ఉండలేడు కదా. నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తే ఏం వస్తుందని ప్రశ్నించుకున్నారట. ఏమీ రాదని ఆన్సర్ వచ్చిందట. నన్ను మళ్ళీ ఉద్యోగంలోకి పంపిస్తే ఏం వస్తుంది అని ఆలోచించారట. బోలెడంత డబ్బొస్తుంది అని సమాధానం వచ్చిందట. అంతే, వాళ్ళకి బోలెడంత డబ్బొచ్చింది, నాకు బోలెడంత ఆస్తి మిగిలింది. నేనిప్పుడు లంచాలుగా పంచిన డబ్బుని ఈ సీట్లో ఉంటూ సంపాదించుకోవడానికి నాకు బోలెడంత సర్వీసుంది. నేను ఫ్రాంక్గా చెప్పేశాను కాబట్టి
నా సందేహాలన్నీ నివృత్తి అయిపోయాయి అనుకుంటాను. సో రేపు ప్రొద్దుట వచ్చి మీ పని మీరు చెయ్యండి, నా పని నేను చేస్తాను, ఓం నమశివాయ అంటూ ఫోన్ పెట్టేశాడు. రామచంద్రుడు సామాన్యుడు కాదు. వీలు దొరికితే విశాఖపట్నాన్ని విదేశాలకి విక్రయించగల ఖతర్నాక్కడని అనుకుంటూనే మర్నాడు ఉదయం బ్రీఫ్ కేస్తో డబ్బు పట్టుకుని అతనింటికి వెళ్లాను. నేను ధనుంజయ్ కారు దిగి లోపలికి వెళ్లబోతుంటే లోపల నుంచి మనిషి రూపం ధరించిన మంటల ఆవేశ కావేశాలతో భక్తమంటూ బయటకొచ్చాడు చిన్నారావు. నేను కారు దిగి ఏం జరిగింది చిన్నారావు అని అడిగాను. అంతే అతని మనసు బద్దలైంది. అసభ్యకరమైన మాటలు గబగబా బయటకొచ్చాయి. ఆ మాటల్లో నుంచి ఆ పదాల్ని తీసేస్తే మిగిలిన మాటల్లో రామచంద్రుడి మీదున్న ఉక్రోషమే కనిపించింది. ఆ రామచంద్రుడుగాడసలు మనిషేనా అండి? ఆడు లంచాలు తీసుకుని కోటాను కోట్లు సంపాదించాడని టీవీల్లో చూపించారు. లంచాలు తీసుకున్నందుకు నన్నెలా సస్పెన్షన్లో పెట్టారు, ఆడిని పెట్టారు కదండి. కానీ ఆడు తనకంటే పెద్దోళ్ళకి లంచాలు ఇచ్చేసి ఆడంత ఉత్తమమైన పత్తిగింజ మరొకడు లేడని నిరూపించుకుని మళ్లీ ఉద్యోగంలోకొచ్చేశాడండి. అలాంటప్పుడు నన్ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకునే అధికారం ఆడికున్నప్పుడు ఆడా పని చెయ్యొచ్చు కదండి. కానీ చెయ్యలేదండి. నన్ను ఉద్యోగంలోంచి డిస్మిస్ చేసేసినట్టు లెటర్ పంపించాడండి అంటూ జేబులో నుంచి లెటర్ తీసి చూపించాడు. మాకు వెంటనే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. రామచంద్రుడు ఎలాంటివాడో మాకు తెలుసు. తెలిసినా మేం అతన్ని విమర్శించలేం. ఎందుకంటే మేం ఇవ్వాలనుకుంటుంది లంచమే. అయినా మేం ఆశ్చర్యపోయాం. నువ్వు మాకు చెప్పిన విషయాన్ని ఆయన్ని అడగలేదా? ధనుంజయ్ ప్రశ్నించాడు. ఎంత గట్టిగా అడిగాను, ఆ బంగారు రజని అడగండి అంటూ చేత్తో అక్కడికి దగ్గర్లోనే ఉన్న నౌకర్ని రమ్మని పిలిచాడు. అతను యూనిఫామ్ వేసుకున్నాడు. గతంలో మేం షోకేస్లో నుంచి ఓ పుస్తకాన్ని తీయబోతే అడ్డుకుని ఆపింది ఆ నౌకరే. అతను మా మాటలు వింటూనే ఉన్నాడు. నేనడిగిన దానికి ఆ దొంగ రాస్కల్ ఏటన్నాడు చెప్పు బంగారాజు అన్నాడు చిన్నారావు ఆవేశంగా. బంగారాజు నిర్భయంగా మాట్లాడగలడని మాకు ఇదివరకే అర్థమైంది. నాలాంటి పెద్ద ఆఫీసర్లు ఎలాగూ పెద్ద మొత్తాల్లో లంచాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే మా సంతకాలు లేనిదే పెద్దవాళ్ల పనులు జరగవు. పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి మధ్య ఇచ్చిపుచ్చుకోవాలనే లాంఛనం తప్పనిసరి కాబట్టి నేను తీసుకుంటున్నాను. కానీ సాదాసీదా జనానికి అందుబాటులో ఉండాల్సిన నీలాంటి క్లాస్ 4 మనుషులు కూడా లంచాలు తీసుకుంటే ఈ విశాఖపట్నం ఏటైపోద్ది అన్నారండి చిన్నారావు మరింత చిర్రెత్తిపోతూ. ఏంటండి అన్నయ్యం, ఏటి కోట్లకు కోట్లు కొట్టేసినోడు పేద్ద పత్తితిలాగా ఉద్యోగుల్లోకి వెళ్ళిపోవడమేంటి? కడుపు జరక్క, జీతం చాలక, చిల్లర డబ్బులకి కక్కుర్తిపడిన నన్ను ఉద్యోగుల్లోంచి తీసేడివేటి అంటూ హిస్టరీగా మాట్లాడుకుంటూ గేటు బయటికి వెళ్ళిపోయాడు. మా ఇద్దరికి ఏం మాట్లాడాలో అర్థం కాక ఏంటయ్యా ఇది అని నౌకర్ బంగారరాజుని అడిగాం. అతను తన లోకానుభవాన్ని ఓ చిన్న శుష్క మందహాసంలో ఇమిచి ఓ మాట చెప్పాడు. పేదోడు చేసే అవినీతి కాగితంతో చేసిన పడవలాంటిది సార్. నీటిలో కొంచెం దూరం వెడినా తర్వాత తడిసిపోయి నీటిలో కలిసిపోద్ది. కాని పెద్దోడు చేసే అవినీతి అమెరికా షిప్పులాగా ఎంత పెద్ద బరువున్నా మునిగిపోకుండా సముద్రం మీద హాయిగా తేలుకుంటూ అనుకున్న చోటికి వెళ్ళిపోద్దండి. అతని మాటల్లోని నిజానికి అతని భుజం తట్టి ఓ 100 రూపాయలు చేతిలో పెట్టి రామచంద్రుడికి బ్రీఫ్ కేసును అందించడానికి ధనుంజయ్ని తీసుకుని లోపలికి నడిచాను. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై కథానిక కార్యక్రమంలో కాగితం పడవ కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయా.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. స్వరాజ్యం నా జన్మహక్కు నినాదంతో ఆంగ్లేయ పాలనను గడగడలాడించిన దేశభక్తుడు బాలగంగాధర్ తిలక్ అని పలు సంఘాల ప్రతినిధులు అన్నారు. భీమవరంలోని వెంకటరామ థియేటర్ కాంప్లెక్స్ ఆవరణలో బాలగంగాధర్ తిలక్ చంద్రశేఖర్ ఆజాద్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సరుకు రవాణా సేవలను సులభతరం చేసేలా ఏపీ ట్రాన్స్పోర్ట్ కనెక్ట్ యాప్ను ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తేనుందని జిల్లా రవాణాధికారి

0: కేఎస్ఎంవి కృష్ణారావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ మారిటోరియం బోర్డ్ యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ఉలిప్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ యాప్ను రూపొందించింది. లారీ యజమానులు, రవాణా ఆపరేటర్లు, ఫ్లీట్ ఓనర్లు, ఇతర రవాణా సంస్థల్ని ఈ యాప్ ద్వారా అనుసంధానం చేస్తారు. ఇది జాతీయ లాజిస్టిక్స్ వ్యవస్థతో అనుసంధానమై రవాణా రంగంలో పారదర్శకత, వేగం, సౌకర్యాలను పెంచేందుకు ఉపయోగపడుతుంది. జిల్లాలో సరుకు రవాణా వాహనదారులందరూ వారి వివరాలను ఈ యాప్లో నమోదు చేసుకోవాలని డీటీఓ సూచించారు.
1: పంటల బీమాతో రైతులకు ఆర్థిక భరోసా లభిస్తుందని కలెక్టర్ నాగరాణి పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనపై ఆమె గురువారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ప్రతి రైతు వారు సాగు చేసే పంటలకు బీమా చేయించుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. దీనికోసం గోడపత్రాలు, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు. వ్యవసాయ శాఖ జిల్లాధికారి జడ్ వెంకటేశ్వరరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ నాగేంద్ర ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పీజీఆర్ఎస్ అర్జీదారులు వారి అభిప్రాయాలు తెలిపేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన క్యూఆర్ కోడ్ను కలెక్టర్ నాగరాణి గురువారం ఆవిష్కరించారు. ఈ కోడ్ను అన్ని కార్యాలయాల్లో అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జలజీవన్ మిషన్ నిధులతో చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. సంబంధిత అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో ఆమె గురువారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. పైప్లైన్ల ఏర్పాటు కోసం తవ్విన ప్రాంతాలను మళ్లీ సమంగా పూడ్చాలని అన్నారు. భూ రీసర్వే ప్రక్రియ పూర్తయిన దుంపగడప గ్రామంలో రైతులకు నమూనా పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయనున్న నేపథ్యంలో గురువారం తహసీల్దార్ దశిక వంశీ ఆ ప్రాంతంలో పర్యటించారు. రైతులతో మాట్లాడారు. నమూనా పాస్ పుస్తకం తీసుకున్న వారు దానిలో పేర్లు, విస్తీర్ణం, ఇతర వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని అన్నారు. అనంతరం వీఆర్ఓలకు ఆధార్ కార్డు నకలు అందజేయడంతో పాటు ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. పాలకోడేరు మండలంలో 4 గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేసే గ్రిడ్ పనులను గొరగనమూడిలో చేపట్టారు. ధవళేశ్వరంలో కాటన్ బ్యారేజ్ నుంచి జిల్లాకు తాగునీరు సరఫరా చేసేందుకు జల్జీవన్ మిషన్లో 1200 కోట్ల వ్యయంతో అమరజీవి జలధార పథకం చేపట్టిన విషయం విదితమే. దీనిలో భాగంగా గొరగనమూడి, విస్సాకోడేరు, పెన్నాడ, శృంగవృక్షం గ్రామాలకు శుద్ది జలాలను సరఫరా చేసేందుకు గొరగనమూడిలోని ఓవర్ హెడ్ ట్యాంక్ సంపు నిర్మాణానికి మార్చి నెలలో శంకుస్థాపన చేశారు. 12 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టినట్లు ఆర్డబ్ల్యూఎస్ఏఈ చలమయ్య తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్దమైంది. జిల్లా ఆసుపత్రిలో 15 బెడ్స్, భీమవరం, తాడేపల్లిగూడెం, నర్సాపురం ఏరియా ఆసుపత్రులలో 10 చొప్పున బెడ్లతో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎటువంటి కోవిడ్ కేసులు నమోదు కాలేదని డిఎంఎన్హెచ్ఓ ఎం రవిబాబు తెలిపారు. ఐసోలేషన్ కేంద్రాలలో ప్రత్యేకంగా ఆక్సిజన్తో పాటు సిబ్బందిని నియమించారు. ఎవరైనా దగ్గు, జ్వరం, రొంప ఎక్కువ రోజులు తగ్గని వారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి బయటకు వెళ్లాలని, సరైన జాగ్రత్తలు పాటిస్తే చాలా వరకు కోవిడ్ను అరికట్టవచ్చని సూచించారు. తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో 15 బెడ్స్ ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ సాయి కిరణ్ తెలిపారు. పరీక్షలకు అవసరమైన కిట్లు రావాల్సి ఉందని, ప్రస్తుతం ఆర్టీపీసీఆర్ పరీక్షలు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్నట్లు తెలిపారు. నర్సాపురం, రుస్తుంబాద ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో ఆక్సిజన్ను, సిబ్బందిని అందుబాటులో ఉంచారు. 3 రోజులుగా జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతుంటే తక్షణం పరీక్ష చేయించుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్ తెలిపారు. గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పనులు ఇబ్బంది లేకుండా 150 కోట్ల రూపాయలకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. కొద్ది రోజుల్లోనే నిధులు విడుదల కానున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం పుష్కరాలకు సంబంధించి నిధులపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కేంద్ర నిధులు తోడైతే పనులు మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంది. రైల్వే పనులు జరుగుతున్నా అవి పుష్కరాల కోటా కింద వచ్చిన నిధులు కావు. ఉమ్మడి, ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే మున్సిపాలిటీలు తమ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాయి. వీటిని పరిశీలించి రాజమహేంద్రవరానికి 100 కోట్లు, కొవ్వూరుకు 20 కోట్లు, నర్సాపురానికి 15 కోట్లు, నిడదవోలుకు 7 కోట్లు, పాలకొల్లు 5 కోట్లు, మండపాటుకు 3 కోట్లు కలిపి 150 కోట్లు కేటాయించింది. వీటిలో 42.60 కోట్ల రూపాయలు శాశ్వత పనులకు, 1.65 కోట్ల రూపాయలు నిర్మాణాలు తీర్చిదిద్దడానికి, 5.75 కోట్ల రూపాయలు పుష్కరాల సమయంలో వినియోగానికి కేటాయించారు. ఈ మేరకు ఆయా మున్సిపాలిటీలకు అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని సీడీఎంఏను ప్రభుత్వం ఆదేశించింది. దేశ ప్రజలందరి మదిలో స్వరాజ్యకాంక్షను రగిలించిన దేశభక్తుడు బాలగంగాధర్ తిలక్ అని పలువురు వక్తలన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గురువారం బాలగంగాధర్ తిలక్ చంద్రశేఖర్ ఆజాద్ జయంతిని నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విశాఖపట్నంలో జరుగుతున్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో గురువారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్పై పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అధ్యక్షతన సమావేశం జరిగింది. పురపాలక శాఖలో ప్రభుత్వ నిధుల ఖర్చు, ఆడిట్ అభ్యంతరాలు, అభివృద్ది పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ శాఖ పనుల్లో నిధుల దుర్వినియోగం కాకుండా చూడాలని

0: పేర్కొన్నారు. అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన వివిధ పథకాల కింద విడుదలైన నిధుల ఖర్చు పురోగతిపై సమీక్షించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా వ్యవహరించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీపీఓ అనురాధ అన్నారు. పాలకొల్లు మండలం పరిషత్ కార్యాలయంలో గురువారం కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఇంటి పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని అన్నారు. చెత్త రిక్షాలను ఇంటింటికి వెళ్లి వారానికి 2 సార్లు చెత్త సేకరించాలని తెలిపారు. డంపింగ్ యార్డ్లను సక్రమంగా నిర్వహించి వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నల్లి క్రీక్ తవ్వక పనులు చేపడతామని నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. మండలంలోని పీఎం లంకలో 12.50 కోట్ల రూపాయలతో జరుగుతున్న నల్లి క్రీక్ పనులను మత్స్యకార అభివృద్ధి సంస్థ చైర్మన్తో పాటు కలిసి గురువారం ఆయన పరిశీలించారు. పీఎం లంక నుంచి చిన్నలంక వరకు తవ్వుతున్న పనుల్ని పరిశీలించి సూచనలిచ్చారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయంలో మండల స్థాయి సమీక్షా సమావేశం గురువారం నిర్వహించారు. అభివృద్ధి పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈనాటి టైమ్ లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్. ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఇంపీరియల్ హాస్పిటల్ వింవరనందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ ఎండిడిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
0: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడు.
0: సిగ్వెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
0: ఓపి కన్సల్టేషన్ ఉచితం.
1: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

మరియు నవజాత శిశు వైద్యులు. మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1, సెల్ నంబర్ 6304327391.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికి కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ .gov.in.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: మరికొద్ది క్షణాల్లో ఆణిముత్యాలు కార్యక్రమాన్ని వింటారు.

0: శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. ఎక్కడ విన్నా, ఎప్పుడు విన్నా, ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే తీయ తీయని పాటల తెలుగు పాటలు ఏవంటే అలనాటి మధురమైన పాటలే. ఇలాంటి మధురమైన పాటలు మా శ్రోతలకు వినిపించాలని ప్రతిరోజు అంటే సోమవారం నుంచి శుక్రవారం మధ్యాహ్నం ప్రసారం అయ్యే ఆణిముత్యాలు కార్యక్రమంలో వినండి, ఆహ్లాదంగా ఉండండి.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
0: ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా ఎం మల్లికార్జునరావు దర్శకత్వంలో కృష్ణ, కృష్ణంరాజు, మంజుల, సంగీత ప్రధాన తారాగణంగా 1977లో విడుదలైన చిత్రం మనుషులు చేసిన దొంగలు. ఈ చిత్రం నుంచి ఆనందం అబ్బాయిదైతే, అనురాగం అమ్మాయిదైతే పాట వింటారు. గీత రచన ఆరుద్ర, సంగీతం సత్యం, గానం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు.

0: మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మనుషులు చేసిన దొంగలు చిత్రం నుంచి పాట విన్నారు కదా. ఇప్పుడు దాసరి నారాయణరావు దర్శకత్వంలో మురళీ మోహన్, శ్రీదేవి జంటగా నటించిన 1977 నాటి చిత్రం మా బంగారక్క. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన నా హృదయం నాగార్జున సాగరం పాట వింటారు. రచన సి నారాయణ రెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: కేవీ మహాదేవన్ స్వరపరిచిన బాలు పడిన పాట విన్నారు కదా. తర్వాత పాట బివి ప్రసాద్ దర్శకత్వంలో నారాయణరావు, జయసుధ ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం ముత్యాల పల్లకి. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన సన్నాజాజికి గున్నా మామికి పెళ్లి కుదిరింది. పాట వింటారు, రచన మల్లెమాల, సంగీతం సత్యం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ముత్యాలపల్లికి చిత్రం నుంచి మంచి పాట విన్నారు కదా. తర్వాత పాట యమగోళ చిత్రం నుంచి ఆడవే అందాల సురభామిని పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ పాట రచన వేటూరి, సంగీతం చక్రవర్తి. తాతినేని రామారావు దర్శకత్వంలో కామెడీ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఎన్టీ రామారావు, జయప్రద కథానాయకులుగా నటించారు. మరి పాట వినేద్దామా?

0: బాబు, నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ .gov.in.
2: యమగోళ చిత్రం నుంచి బాలు సుశీల గానం చేసిన ఆడవే అందాల సురభామిని పాట విన్నారు కదా. తర్వాత పాట ఎంఎస్ కోటారెడ్డి దర్శకత్వంలో చంద్రమోహన్, ప్రభ జంటగా నటించిన చిత్రం సంసారంలో సరిగమలు. ఈ చిత్రం నుంచి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన కరిగిపోతే తిరిగిరాని ఈ రాత్రి పాట వింటారు. రచన వేటూరి, సంగీతం శంకర్ గణేష్.

0: అర్ధరాత్రి మధ్యలో జరగనట్టు ఏమిటి భాగవతం?
1: ఏమండవాలి, భాగవతం కాదు గీతం, యుగల గీతం అంటే.
0: చాలు చాలు, కాస్త తలుపులు మూసుకోండి.
2: ఏమండవాలి, ఇది మా పోర్షన్, మా ఇష్టం కావాలంటే మీరే మూసుకోండి.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రో స్కాన్ క్యాంప్
1: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ ఎండిడిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెప్టాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ట్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సిపి, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపి కన్సల్టేషన్ ఉచితం.
0: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50

0: శాతం రాయితీ ఇవ్వబడను. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009.
0: సంసారంలో సరిగమలు చిత్రం నుంచి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పాట విన్నారు కదా. ఇప్పుడు బోయిన సుబ్బారావు దర్శకత్వంలో కృష్ణ, జై చిత్ర ప్రధాన తారాగణంగా 1977లో నిర్మించిన చిత్రం సావాసగాళ్లు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఈ లోకం ఒక నాటక రంగం పాట వింటారు. రచన ఆత్రేయ, సంగీతం జేవి రాఘవులు.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు మహిళ విత్ మీ యూ ఆర్జే శ్రీనిధి. చిత్ర కళాకారులు తమ కళని కేవలం క్యాన్వాస్ కి పరిమితం చేస్తున్నారన్నది పాత మాటే. అదే కళతో చీరల్ని డిజైన్ చేసి ఓ పారిశ్రామికవేత్తగాను ఎదగొచ్చని నిరూపించారు కిరణ్మయ్య గారు. మరి ఇతని చిత్రలేఖన నైపుణ్యంతో ఆధునిక డిజైన్లను మధ్య తరగతి మహిళలకి చేరువేస్తున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్న ఆమె ఏమంటున్నారో తెలుసుకునే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన

0: செல் நம்பர் 6304327391.
1: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి కిరణ్ మై గారు ఏమంటున్నారంటే, మాది పశ్చిమ గోదావరి జిల్లా దగ్గర మక్కినవారి గూడెం అనే పల్లెటూరు. 10వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాము. మా అమ్మ నాన్నలకు 4 ఆడపిల్లలం. నాన్న పరిమళ్ళ బాబురావు వ్యవసాయం చేస్తూ మా 4 డిగ్రీ వరకు చదివించారు. ఎప్పుడూ మేము ఆడపిల్లలం, ఇంటికే పరిమితం కావాలి అనే ఆలోచనే రానివ్వలేదు. ఆ ప్రోత్సాహంతోనే హైదరాబాద్ లోని జేఎన్టీయూలో నాకు నచ్చిన లలిత కళల్లో అప్లైడ్ ఆర్ట్స్ పూర్తి చేశాను. మంచి జీతం వచ్చే ఉద్యోగ అవకాశాలు వచ్చినా సరే నేను ఆసక్తి చూపించలేదు. 4 ఉపాధి కల్పించే పని అయితే చాలా బాగుంటుంది కదా అని ఆలోచించాను. ఓ పరిశ్రమను స్థాపించాలనుకున్నాను. మరి దేనికి సంబంధించి స్థాపించాలి? అప్పుడే నా దృష్టి వస్త్రరంగంపై పడింది. మామూలుగా మార్కెట్లో మనకు నచ్చిన డిజైన్లు కావాల్సిన వస్త్రాల్లో కావాలంటే దొరకవు. దుస్తులు కొనడానికి దుకాణానికి వెళితే అక్కడ మనకు నచ్చిన రంగులో చీర ఉన్నా సరే దాని మీద డిజైన్ మనకు నచ్చదు. డిజైన్ నచ్చితే వస్త్రం బాగుండదు. ఏదో రకంగా ఎక్కడో చోట రాజీపడి కొనుక్కోవాల్సి వస్తుంది. ఆన్లైన్ అమ్మకాలు వచ్చినా సరే ఆ అసంతృప్తి మాత్రం తప్పట్లేదు. దానికి డిజైనర్ దుస్తులే ప్రత్యామ్నాయం. కానీ ఇది మధ్యతరగతికి ఇంకా అందుబాటులోకి రాలేదు. నేను అలాంటి వాళ్ళకి డిజైనర్ చీరలు చేరువ చేయాలనుకుంటున్నాను. ఆ నిర్ణయమే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమ పరిశ్రమదారుగా అవార్డు వచ్చింది. పరిశ్రమ స్థాపించాలనే ఆలోచన రాగానే జిల్లా పరిశ్రమ సంస్థ సాయంతో 5 లక్షల రూపాయలు రుణం తీసుకున్నాను. 10 హైదరాబాద్ లో క్లాత్ డిజైనింగ్ యూనిట్ ప్రారంభించాను. తానెల కొద్దీ తెల్లటి వస్త్రాన్ని తెప్పించి కత్తిరించి వినియోగదారులు కోరిన రంగుల చీరలుగా మారుస్తాం. ఇందుకోసం కాటన్, ఆరెంజ్, కోటా, క్రేప్, జార్జెట్, షిఫాన్, చందేరి సిల్క్, చందేరి పట్టు, ఫ్యాన్సీ షిఫాన్ వంటి వస్త్రాలు వాడతాం. ఆధునికత జోడించి చీరల మీద పెయింటింగ్, డిజైనింగ్ చేస్తున్నాం. అలా బయట మార్కెట్లో దొరకని రంగులు, అద్దకాలు, డిజైన్లు మా వద్ద దొరకడం వల్ల మా ఉత్పత్తులు విదేశాల్లోనూ గిరాకీ పెరిగింది. ఇప్పుడు మాకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబై నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. కెనడా, ఇంగ్లాండ్, అమెరికాలో ఉంటున్న భారతీయ మహిళలు ఇష్టపడి కొంటున్నారు. వివాహ సందర్భాలకు ప్రత్యేకించి వీటిని తయారు చేస్తున్నాం. మా యూనిట్ లో 30 పనిచేస్తున్నారు. మా ఉత్పత్తులపై ఆధారపడి వివిధ ప్రాంతాల్లో మరో 100 ఉపాధి కల్పిస్తున్నాం. యూనిట్ లో ప్రతి నెల ప్రింటింగ్ చీరలు 150, డిజైనింగ్ చీరలు 15-30 తయారు చేస్తాం. వాటికి అనుగుణంగా జాకెట్లు కూడా రూపొందిస్తాం. మొదట్లో

ఏటా 30 లక్షల రూపాయల మేరకు టర్నోవర్ ను సాధిస్తున్నాం. ఇటీవల రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉత్తమ పరిశ్రమ వ్యవస్థాపకురాలిగా పురస్కారం ఇచ్చింది. మరి కిరణ్ మై గారి గురించి అయితే చాలా విషయాలు తెలుసుకున్నాం కదండి, మరి ఇలాగే మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, మీ ఆనందించండి.

0: ముందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8866558773.
1: Okay, listeners, after a short break, welcome back to Mahila. వంటింట్లో వాడే పదార్థాలను ఉపయోగించి ఏం చేస్తాం? వంట చేస్తామంటారా? అంతేకాదు, మనం వాడే తాజా పండ్లు, కూరగాయలతో అందాన్ని కూడా మెరుగుదిద్దుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాం. మరి టమాటో చాలా కూరల్లో వీటిని ఉపయోగిస్తూ ఉంటాం. ఇదే టమాటో సహజ సన్ స్క్రీన్ లా ఉపయోగపడుతుంది. చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది, మెరుస్తుంది కూడా. 1-2 చెంచాలు టొమాటో రసాన్ని మీ ముఖానికి పూతలా వేసి చేతివేళ్లతో నెమ్మదిగా మర్దనా చేయండి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే చాలు. క్రమం తప్పకుండా ఇలా చేస్తే చక్కని ఫలితం ఉంటుంది. చాక్లెట్, ఇది చర్మానికి తేమను కోల్పోకుండా చేస్తుంది, కొత్త కణాలు ఏర్పడేందుకు తోడ్పడుతుంది. కరిగించిన చాక్లెట్ ని ముఖానికి, మెడకి రాసి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేయాలి. దీనిలో చర్మానికి మేలు చేసే ఏ, సి విటమిన్లు, రాగి వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి వయసును తగ్గించే సహజ యాంటీ ఏజింగ్ లా పనిచేస్తాయి. ముఖం పైన ముడతల ప్రభావాన్ని కూడా తగ్గిస్తాయి. డెడ్ స్కిన్ సెల్స్ ని కూడా నివారిస్తాయి. పైగా ఇది అన్ని రకాల చర్మ తత్వానికి సరిపోతుంది. మరి టొమాటో, చాక్లెట్, యాపిల్ మన స్కిన్ కేర్ కి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకున్నాం కదండి. మరి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: ఓకే లిజనర్స్, ఒక శుభ్రీ సాంగేత వినేశారు కదండి, వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి ఈ రోజు హులి అనే డిష్ ఎలా చేయాలో తెలుసుకుందాం. మరి దానికంటే ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేస్తాను, వినండి. బెండకాయలు 1/4 కేజీ, చింతపండు నీళ్లు 1 కప్పు, కందిపప్పు 1/4 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, పసుపు 1/2 చెంచా, బెల్లం తురుగు 1/2 చెంచా, ఉప్పు తగినంత, నూనె 2 చెంచాలు, కరివేపాకు రెబ్బలు 2, మినప్పప్పు 1/2 చెంచా, ధనియాలు 1.5 చెంచా, జీలకర్ర 1/2 చెంచా, ఎండుమిర్చి 2. మరి దీన్ని తయారు చేసే విధానం ఏంటో తెలుసుకుందాం. ముందుగా కందిపప్పును మెత్తగా ఉడికించుకుని పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి కడిగిన బెండకాయ ముక్కలను వేసి వేయించి పసుపు, కరివేపాకు, చింతపండు నీళ్లు పోయాలి. బెండకాయ ముక్కలు ఉడికి నీళ్లు పూర్తిగా ఆవిరైపోయాక పప్పు వేసి స్టవ్ ను సిమ్ లో పెట్టాలి. మరో స్టవ్ మీద కడాయి పెట్టి మిగిలిన నూనె వేసి మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించుకుని తీసుకోవాలి. ఈ తాలింపుతో పాటు కొబ్బరిని కూడా మిక్సీలో వేసుకుని మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమం తగినంత ఉప్పు, బెల్లం తరుగు వేసి 1/2 కప్పు నీళ్లు పోసి బాగా కలిపి 5 నిమిషాలు అయ్యాక దింపేయాలి. మరి అంతేనండి, మన హులి డిష్ అయితే రెడీ. ఓకే లిసనర్స్, మరి ఇదండి ఈనాటి మహిళ. మళ్ళీ రేపు ప్రసారమయ్యే మహిళలో కలుసుకుందాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే శ్రీనిధి.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565

0: 5858.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే కీర్తి. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ రోజు ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో రక్త క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. రక్త క్యాన్సర్ నిర్ధారణ పరంగా మన దేశం ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ప్రతి ఏటా 100,000 రక్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు కనుగొన్న రక్త క్యాన్సర్లతో పాటు ఇప్పటి వరకు కనిపెట్టని పలు రకాల రక్త క్యాన్సర్లు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కనిపెట్టిన వాటిలో లుకేమియా, లింఫోమా, మైలోమా అనే 3 రకాల రక్త క్యాన్సర్లు ప్రధానమైనవి. వీటిలో ప్రతి ఒక్క క్యాన్సర్ కు భిన్నమైన ఉపరకాలు, లక్షణాలు, కారణాలు, చికిత్సలు ఉంటాయి. మన దేశంలో సర్వసాధారణంగా కనిపించే రక్త క్యాన్సర్ లుకేమియా. అలాగే లింఫోమా, మైలోమాలు కూడా కొన్నేళ్ల కాలంలో ప్రబలంగా మారాయి. అయితే రక్త క్యాన్సర్ ఏ రకానికి చెందినదైనా లక్షణాల ఆధారంగా వ్యాధిని గుర్తించడం చాలా ఆలస్యమవుతుంది. అసలు రక్త క్యాన్సర్ అంటే ఏంటి అంటే, రక్త కణాలను, రక్త కణాలు ఉత్పత్తి అయ్యే ఎముక మజ్జను ప్రభావితం చేసే క్యాన్సర్ నే ప్రధానంగా రక్త క్యాన్సర్ అంటారు. రక్త కణాల్లో ఆక్సిజన్ ను సరఫరా చేసే ఎర్ర రక్త కణాలు, వ్యాధులతో పోరాడే తెల్ల రక్త కణాలు, రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే ప్లేట్లెట్స్ ఉంటాయి. వీటిలో ఏ కణం అసహజంగా మారినా, పరిమితికి మించి పెరిగినా, రక్తం వ్యాధి నిరోధక వ్యవస్థల సహజ పనితీరును అమరోధంగా మారినా రక్త క్యాన్సర్ చోటు చేసుకుంటుంది. అయితే రక్త క్యాన్సర్ రావడానికి లక్షణాలేంటో తెలుసుకుందాం. లుకేమియాలు పలు రకాలు. రకాన్ని బట్టి లక్షణాలు మార్పు ఉన్నప్పటికీ అన్ని రకాల లుకేమియాలలో ప్రధానంగా కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అవేమిటంటే, నీరసం రావడం, అంటే రోజువారి పనులు చేసుకోలేనంత నీరసం, చిన్న పనికే ఆయాసం, ఈ స్థితి రోజులు తరబడి కొనసాగడం, తరచూ జ్వరం రావడం, 3-4 వారాలకు మించి కొనసాగడం, క్రమేపీ బరువు తగ్గిపోతూ ఉండడం, అలాగే రాత్రి వేళల్లో దుస్తులు తడిచిపోయేంతగా చెమటలు పట్టడం, చర్మం అడుగున సులభంగా కమిలిపోతూ ఉండడం, నెలసరి స్రావం విపరీతంగా ఉండడం, పురుషుల్లో అయితే ముక్కు, దంతాల నుంచి రక్తం రావడం, ఇతర రుగ్మతల్లో కూడా ఇవే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి సాధారణంగా ఇతర వ్యాధులకు అపాదించుకుంటూ, మందులు వాడుకుంటూ, తత్సారం చేయడం వల్ల రక్త క్యాన్సర్ వ్యాధిని మనం సమూలం చేయలేము. ఇలా జరగకుండా ఉండాలంటే పైన చెప్పిన లక్షణాల్లో ఏ 3 లక్షణాలు ఉమ్మడిగా కనిపించినా, 2-3 వారాల పాటు కొనసాగినా రక్త క్యాన్సర్ అనే అనుమానం రావాలి. వీలైనంత త్వరగా వైద్యులను కలవాలి. ఈ రక్త క్యాన్సర్ వయసును బట్టి కూడా వస్తుంటుంది. పిల్లల్లో అయితే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా 10-15% పిల్లల్లో ఇదే లుకేమియా వస్తూ ఉంటుంది. 20-40 ఏళ్ల వారికి క్రానిక్ మైలాయిడ్ లుకేమియా, అలాగే లింఫోమాలు వస్తుంటాయి. వృద్ధులకైతే క్రానిక్ లింఫోసైటిక్ లుకేమియా, ఇతర లింఫోమాలు వస్తుంటాయి. ఓకే లిజనర్స్, ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేయండి.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం.

0: పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం. విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలేనియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: ఓకే లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి ఇప్పటి వరకు రక్త క్యాన్సర్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఆ రక్త క్యాన్సర్ రావడానికి కారణాలేంటో తెలుసుకుందాం. తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి, పని వాతావరణంలోని, వీటిలోని రసాయనాలే రక్త క్యాన్సర్ ప్రధాన కారణాలు. పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్ కోవకు చెందిన బెంజీన్ రసాయనం రక్త క్యాన్సర్కు ముఖ్య కారణమని తేలింది. సేంద్రియ పదార్థాలైన బొగ్గు, చమురు, సహజ వాయువులను మండించడం వల్ల, పొలాలకు చల్లే పురుగు మందుల వల్ల, అవి భూమిలోకి చేరుకుని భూగర్భ జలాలు కలుషితం కావడం వల్ల ఈ రసాయనం మన శరీరంలో చేరుకుని రక్త క్యాన్సర్ ముప్పును పెంచుతుంది. వాహన కాలుష్యం, పురుగు మందులు, ఎరువుల వాడకం, వాటితో పండే పంటలను తినడం, కలుషితమైన నీటిని తాగడం, పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్ కలిసిన గాలిని పీల్చడం వల్ల రక్త క్యాన్సర్ విపరీతంగా వస్తుంటుంది. నిజానికి వీటిలో ఏ ఒక్క కారణాన్ని సమూలంగా అడ్డుకునే అవకాశాలు లేనే లేవు. ఎయిర్ ప్యూరిఫైయర్లు గాలిలో కలిసిన ధూళి రేణువులను వడగట్టగలుగుతాయి, కానీ వాయువులను వడగట్టలేవు. వాటర్ ఫిల్టర్లు వ్యాధికారిక సూక్ష్మజీవులను వడగట్టగలుగుతాయి, కానీ రసాయనాలను వడగట్టలేవు. కూరగాయలు, పండ్లలోకి చేరుకున్న రసాయనాలను తొలగించుకోవడం చాలా కష్టం. అయినప్పటికీ సాధ్యమైనంత మేరకు ఈ హానికారక రసాయనాలను దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అదెలా అంటే, బయటకు వెళ్లేటప్పుడు ముఖానికి మాస్క్ పెట్టుకోవాలి, ట్రాఫిక్కు దూరంగా ఉండాలి, నీటిని వడగట్టడం కోసం రివర్స్ ఆస్మోసిస్ ఫిల్టర్ ఉపయోగించాలి, కూరగాయలు పండ్లను శుభ్రంగా కడిగి తొక్క తీసి వాడుకోవాలి, సోడియం బైకార్బోనేట్ కలిసిన నీళ్లలో కూరగాయలు పండ్లను కడగడం ద్వారా రసాయనాలను కొంతవరకు తొలగించవచ్చు, కార్బైడ్తో పండించిన పండ్లను తినకూడదు, సేంద్రియ పండ్లు, కూరగాయలను ఎంచుకోవాలి, అలాగే వీలైతే ఇంట్లోనే కూరగాయలను పండించుకోవాలి, పరిశ్రమలకు, ట్రాఫిక్కు దూరంగా నివసించాలి, హానికారక రసాయనాలను ఎక్కువగా పీల్చకూడదు. ఈ రక్త క్యాన్సర్కు సమర్థ చికిత్సలు కూడా ఉన్నాయండి, అవేంటో తెలుసుకుందాం. మల్టిపుల్ మైలోమా, CLL రక్త క్యాన్సర్లకు శాశ్వత చికిత్సలు లేకపోయినప్పటికీ మధుమేహంలా దీన్ని కూడా అదుపులో ఉంచే చికిత్స తీసుకోవచ్చు. ప్రధాన లుకేమియాలన్నింటికీ కీమోథెరపీ కీలక చికిత్సా విధానం. అయితే అత్యాధునిక కీమోథెరపీలలో తక్కువ దుష్ప్రభావాలు, ఎక్కువ ఫలితాన్ని పొందే వీలు కలుగుతుంది. టార్గెటెడ్ థెరపీల సహాయంతో క్యాన్సర్ జెనెటిక్ ప్రొఫైల్ ఆధారంగా జెనెటిక్, ప్రోటీన్ లక్ష్యాల ఆధారిత చికిత్సను అందించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా సగటున 6 నుంచి 7 టార్గెటెడ్ థెరపీలను, 2 నుంచి 3 మందులను ఆవిష్కరిస్తున్నారు. అలాగే కొత్త రకం ఇమ్యూనోథెరపీ మందుల సహాయంతో శరీరం వ్యాధ నిరోధక కణాలను క్యాన్సర్ కణాలతో పోరాడేలా ప్రోత్సహించి చికిత్స చేస్తున్నారు. చివరి ప్రయత్నంగా కొందరికి ఎముక మజ్జ మార్పిడి అవసరం పడచ్చు. మునుపటితో పోలిస్తే ప్రస్తుత మజ్జ మార్పిడి చికిత్సలు దుష్ప్రభావాలు, ఖర్చు తగ్గిపోతున్నాయి, కోలుకునే వేగం పెరుగుతోంది. కొన్ని రకాల ఎముక మజ్జ మార్పిడి చికిత్సలను అవుట్ పేషెంట్ పద్ధతిలో అందించవలసి ఉంటుంది, అలాగే వ్యాధి సంక్లిష్టంగా తగ్గించవచ్చు. ఓకే లిజనర్స్, విన్నారు కదండి, ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేయండి.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రో స్కాన్ క్యాంప్
1: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ ఎండిడిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెప్టాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెంటోస్కోపీ, ఈవిల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రోస్కాన్ ఉచితం.

0: కన్సల్టేషన్ ఉచితం.
1: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989834209.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: ఓకే లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి ఇప్పటి వరకు రక్త క్యాన్సర్ గురించి తెలుసుకున్నాం కదా, మరి ఇప్పుడు కిడ్నీకి సంబంధించిన ADPKD అనే వ్యాధి గురించి తెలుసుకుందాం. కొన్ని జన్యుపరమైన వ్యాధులు వేర్వేరు అవయవాలను కబలిస్తాయి. అలాంటిదే ఆటోసోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్. ప్రధానంగా మూత్రపిండాలు, కాలేయం, పేగులు, గుండె, మెదడు, రక్తనాళాలను ప్రభావితం చేసే ఈ ప్రాణాంతక వ్యాధి గురించి, నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. ప్రతి 1000 మందిలో ఒకరికి ఈ వ్యాధి ఉంటుంది. ఒక తరం నుంచి మరొక తరానికి జన్యుపరంగా సంక్రమిస్తుంది. తల్లిదండ్రుల్లో ఒకరికి ఈ వ్యాధి ఉన్నప్పుడు పిల్లలకు సంక్రమించే అవకాశాలు 50% మేరకు ఉంటాయి. తరాలు మారే కొద్దీ వ్యాధి తీవ్రత, ఉధృతి మరింత పెరుగుతుంది. కాబట్టి సకాలంలో వ్యాధిని గుర్తించి నివారణ చర్యలు పాటించాలి. ఈ రుగ్మతను సమూలంగా అరికట్టే వీలు లేకపోయినప్పటికీ ఉధృతిని అడ్డుకుని మూత్రపిండాలను కాపాడుకోవచ్చు. జన్యు చికిత్సలు, RNA ఆధారిత చికిత్సలతో మెరుగైన ఫలితాలు ఉంటాయి. ద్రవంతో నిండిన చిన్నపాటి తిత్తులు క్రమేపీ కిడ్నీల్లోని కణజాలాను ఆక్రమిస్తాయి. దాంతో ఫిల్టర్ల స్థానంలో బెలూన్లను పోలిన తిత్తులు ఏర్పడతాయి. ఏళ్లు గడిచే కొద్దీ కిడ్నీలు పూర్తిగా వాచిపోయి వాటి పనితీరు వెనుకబడుతుంది. సగానికి పైగా రోగులు కిడ్నీ మార్పిడి, డయాలసిస్ దశకు చేరుకుంటారు. కొందరికి కాలేయ సమస్యలు, మరికొందరికి మెదడు సమస్యలు తలెత్తుతాయి. ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ప్రాణాంతక పరిస్థితి తలెత్తవచ్చు. గుండె కవాట లోపాలు, మూత్రపిండాల్లో రాళ్ళు, హెర్నియా కూడా వేధించవచ్చు. ఆటోసోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ వ్యాధిని సకాలంలో గుర్తించాలంటే బయల్పడే లక్షణాలు జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ఎక్కువ మందికి 30 లేదా 40 ఏళ్ల వయసులో లక్షణాలు బయల్పడడం మొదలు పెడతాయి. అవేంటంటే వెన్ను లేదా డొక్కలో నొప్పి, కడుపు నిండిన భావన, మూత్రంలో రక్తం, అలాగే తలనొప్పి. ADPKD నియంత్రణ ఎలా చేయాలంటే రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి. వ్యాధి తొలిదశలో రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగాలి. కాఫీ తగ్గించాలి. కాఫీ వ్యాధి తీవ్రతను పెంచుతుంది. ఈస్ట్రోజన్ కలిగిన గర్భనిరోధక మాత్రలు మానివేయాలి. కిడ్నీ పనితీరు మెరుగ్గానే ఉన్నప్పటికీ తరచూ వైద్యులను కలిసి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. కిడ్నీలు 50% దెబ్బతినే వరకు ఆగకుండా ప్రారంభంలోనే చికిత్స మొదలు పెడితే కిడ్నీలు పూర్తిగా విఫలమయ్యే ప్రమాదం తగ్గుతుంది. కుటుంబ చరిత్రలో ADPKD ఉంటే అల్ట్రాసౌండ్, MRI పరీక్షలు చేయించుకోవాలి. ఫలితాల్లో సిస్టులు ఉన్నట్టు తేలితే వెంటనే చికిత్స మొదలు పెట్టాలి. టోల్డాప్టాన్ అనే ఔషధంతో వైద్యులు మూత్రపిండాల వైఫల్యాన్ని అరికట్టగలుగుతున్నారు. ధర ఎక్కువే అయినప్పటికీ ఈ ఔషధంతో డయాలసిస్ ని కొన్నాళ్ల పాటు వాయిదా వేయవచ్చు. ఈ వ్యాధి ఉన్న జంటలు గర్భానికి ముందే IEF ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ ద్వారా అండాలను పరీక్షించుకుని వ్యాధికి ఆస్కారం లేని అండాలతోనే గర్భం దాల్చాలి. ఓకే లిజనర్స్, విన్నారు కదండి. మరి రేపు ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ RJ కీర్తి.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్

0: తయారీలో ముందంచెలో ఉంది ఆంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ ఆంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ ఆంజనీ టైల్స్.
3: ఆహ్లాదం, ఆకర్షణీయం, ఆంజనీ టైల్స్ సొంతం.
4: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: వరి విత్తన సంరక్షణ. విత్తనము ఒక జైవిక పదార్థము. వరి విత్తనము ఒక జైవిక పదార్థము. అటువంటి వరిని రాబోయే పంట కాలం వరకు యోగ్యమైన స్థితిలో కాపాడుకోవడానికి చేసే ప్రక్రియలనే వరి సంరక్షణ అంటాము. రైతులు 95% పండించిన వరిని రాబోయే విత్తనాలకు దాచుకుంటారు. ఇక్కడ విత్తన సంరక్షణ మహిళల బాధ్యత. అందుకే మహిళలే విత్తన నిల్వ చేసే ప్రక్రియలో నాణ్యత ఎందుకు తగ్గుతుందో మరియు దీన్ని ఎలా నివారించాలో తప్పక తెలుసుకోవాలి. విత్తన నిల్వ చేసే కాలంలో వాటి నాణ్యత వాటిలోని తేమపైనే ఆధారపడుతుంది. విత్తనాలను నిల్వ చేసే ముందు వాటిని బాగా ఎండపెట్టకుంటే అవి వేడెక్కి తేమ వల్ల మెత్తబడిపోతాయి. దీనివల్ల విత్తనాలకు క్రిములు చేరి చీడపీడల బారిని పడతాయి. దీనివల్ల విత్తనాల నాణ్యత తగ్గిపోతుంది. తక్కువ నాణ్యత గల విత్తనాలను వాడటంతో వచ్చే పంట కాలంలో ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. మరియా గ్రామ మహిళా రైతులు వారి చేదు జీవితానుభవంతో విత్తన సంరక్షణకై బాగా పనికొచ్చే మెళకువలను కనుగొన్నారు. ఈ క్రియాశీల మహిళల నుండి మనము కొన్ని మెళకువలను తెలుసుకుందాము.
1: నాణ్యమైన కంకులను ఎంపిక చేసి వాటిని విడిగా కోస్తాం. తరువాత వాటిని నూర్చి వాటిని ఒక బల్లపై ఎండబెడతాం. తరువాత బల్లపై ఒక డబ్బాలో ఈ విత్తనాలను నిల్వ చేస్తాం. ఎండిన విత్తనాలను పళ్లతో కొరికి వాటి పొడిదనాన్ని పరీక్షిస్తాము. ముందుగా విత్తనాల డబ్బాలో క్రిములు మరియు వాటి గుడ్లు కానీ లేకుండా ఉండాలి. అందుకని దానిని కడిగి శుభ్రపరచి ఆరబెట్టుకుంటాము. మా గ్రామ మహిళలు ప్లాస్టిక్ బిందెలు, రేకు డబ్బాలు లేక డ్రమ్ములను విత్తనాల నిల్వకు వాడతారు. కొందరు పెయింట్ చేసిన మట్టి పాత్రలను కూడా విత్తనాల నిల్వకు విరివిగా వాడతారు. రాబోయే పంటకాలంలో తక్కువ విత్తనాలతో మంచి దిగుబడిని పొందడానికి వాటిని మెరుగైన స్థితిలో నిల్వ ఉంచాలి.
0: మరియా గ్రామంలోని కొందరు మహిళలు వారి మట్టి కుండలకు గాలి సోకకుండా లోపల వెలుపల వార్నిష్ లేక తారును పులుముతారు. ఇంకొంతమంది మహిళలు వారి కుండలకు వంట నూనెను పులుముతారు. మూతవైపు నుండే కాకుండా మట్టిలోని చిన్న రంధ్రాలతో కూడా అన్ని వైపుల నుండి గాలి ఆడి విత్తనాల యొక్క నాణ్యతను నాశనం చేస్తుందని వారికి తెలుసు.
2: విత్తనాల డబ్బాలో ఇంకా చోటు మిగులుంటే ఈ మహిళలు ఇంకో అద్భుతమైన పాత పద్ధతిని అనుసరిస్తారు. మండుతున్న కొవ్వొత్తిని ఒక డబ్బాలో ఉంచి దానికి మూత పెడతారు. అంటే ఈ ప్రక్రియ ద్వారా లోపల ఆక్సిజన్ ఉన్నంత వరకు కొవ్వొత్తి మండుతూనే ఉంటుంది. దానివల్ల లోపలున్న క్రిములన్నీ కూడా నశిస్తాయి.
0: విత్తనాలు బాగా ఎండాక డబ్బాలో పూర్తిగా పై వరకు విత్తనాలను నింపుతారు. డబ్బా నిండా విత్తనాలు లేకపోతే అటుకులు గాని పొడారిన ఇసుక గాని గాలి ఆడకుండా నింపుతారు.
1: సాధారణంగా మా పల్లెలో డబ్బాలో విత్తనాలు

చేసే ముందు అడుగున మరియు విత్తనాల పై భాగంలో ఎండిన బిష్కతలి ఆకులను పరుస్తాము. బిష్కతలి ఆకులే కాకుండా ఎండిన వేపాకు, పొగాకు లేదా నాఫ్తలిన్ బిళ్లలను డబ్బాలో వేసి గట్టిగా మూత పెడతాము. దీనివల్ల క్రిములను అదుపు చేయవచ్చు. డబ్బాను నేలపైన ఉంచితే విత్తనాలు అతి వేగంగా నేల నుండి తేమను పీల్చేసి విత్తనాల రంగు వెలసి బూజు పడతాయి. అందుకే వీటిని నేల నుండి ఎత్తులో పెడితే బూజు పట్టకుండా విత్తనాలు మంచి రంగుతో శుభ్రంగా కనబడతాయి. ఇంతకు మరియా గ్రామ మహిళల నుండి మనమేమి నేర్చుకున్నామంటే, మనము ఆరోగ్యమైన కంకులను ఎంచుకుని శుభ్రమైన మరియు ఏరిన విత్తనాలను మాత్రమే నిల్వ ఉంచాలి. విత్తనాలను నిల్వ చేసే ముందు డబ్బాను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. విత్తనాలను డబ్బా నిండుగా నింపాలి. విత్తనాలు నిండుగా లేకుంటే అందులో అటుకులు గాని పొడారిన ఇసుక గాని గాలి ఆడకుండా నింపేయాలి. డబ్బా మూతను పూర్తిగా గాలి ఆడనంత బిగుతుగా మూయాలి. బిష్కతలి, పొగాకు, వేప లేక నాప్తలిన్ వంటివి నిల్వ చేసి

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in.
2: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు?
3: చెప్పాలి కానీ టోల్ మీ అని పేరు ఉంచాలా తుడిపేయాలా?
2: తుడపకలే, చిన్నగా రాసుకో.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: குட் ஆஃப்டர்நூன் டு ஒன் அண்ட் ஆல் லிசனர்ஸ். మరి ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మీ ముందుకు వచ్చింది మండరి విష్ణు 90.4. ఈనాటి మన కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. పులి కడుపున పిల్లి పుడుతుందా? ఇది అసంభవమే కదా. ఏ జాతికి ఆ జాతి సంతానమే కలగటం సహజం. అయినా ఏ రెండు చెట్లు, ఏ రెండు జంతువులు ఒకే రకంగా ఉండవు. ఏ జీవి మరో జీవిని పోలి ఉండదు. పరిమాణంలో, రంగులో, నిర్మాణంలో, జీవన విధానంలో ఏవో తేడాలుంటాయి. వైవిధ్యం అంటే అదే. మరి సృష్టిలో కల్లా విచిత్రమైనదేంటి? వైవిధ్యం. ఎందుకని అంటే వైవిధ్యమే లేకుంటే మార్పు అనేదే లేదు. మార్పు లేకుంటే జీవ పరిణామమే లేదు. పరిణామం లేకుంటే మనం లేము కదా. ఇక వైవిధ్యాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఆర్జితంగా వచ్చినవి. ఉదాహరణకి ఏంటంటే కుడి చేతితో ఎక్కువ పనులు చేస్తూ ఉంటాం, అవునా? మరి ఆ చేతి సామర్థ్యం అధికంగా ఉంటుంది. ఇందుకు భిన్నంగా ఎడమ చేతి వాటం వారిని కూడా చూస్తూ ఉంటాం. ఇక రెండవది యాదృచ్ఛికంగా వంశపారపర్యంగా వచ్చేవి, అంటే చర్మం, జుట్టు, రంగుల్లో తేడాలు. ఇక కళ్ళల్లో నీలి కళ్ళు, గోధుమ రంగు కళ్ళు, నల్ల కళ్ళు, అలాగే ముక్కుల్లో తేడాలు. ఇలా రైతులకు ఎద్దుల్లో ఎన్నో వైవిధ్యాలు అనేవి కనపడుతూ ఉంటాయి. దాంట్లోనే పోట్ల గిత్తలుంటాయి. ఇంకా వాటిల్లోనే మందమతులు, చురుగ్గా పనిచేసేవి మరికొన్ని ఉంటాయి. ఇక కొమ్ములలో, తోకలలో, నడుంలో ఎన్నో తేడాలు ఉంటాయి. ఇక వైవిధ్యం విశ్వవ్యాప్తంగా ఉందని డార్విన్ గుర్తించడమే కాక పరిణామానికి మొదటి మెట్టుగా భావించాడు. ఇక మనుగడ కోసం సాగే పోరాటంలో అది అత్యంత కీలక పాత్ర వహిస్తుందని గ్రహించాడు. మరి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. డార్విన్ తన సిద్ధాంతాన్ని ప్రకృతి ఎన్నిక అని పిలిచేవాడు. ఇక జిరాఫీ పరిమాణాన్ని సాధారణంగా తీసుకుని ఒక్కసారి పరిశీలిద్దాం. జిరాఫీ పూర్వీకుల మెడలో వైవిధ్యం ఉండేది. కొన్ని పొట్టిగా, కొన్ని పొడవుగా, మరికొన్ని మధ్యస్థంగా ఉండేవనుకుందాం. పొడవు మెడగలవి మిగతా వాటి కంటే ఎక్కువ ఆకుల్ని అందుకుని తినగలం. కనుక ఆహారం కోసం జరిగే పోటీలో పొడవు మెడగల జంతువులే ముందు వరుసలో ఉంటాయి. అవే బలిష్టంగా ఉండి ఎక్కువ సంతానోత్పత్తిని కూడా పొందగలుగుతాయి. ఇక ఆ విధంగా పొడవు మెడ అనే ఉపయోగకరమైన వైవిధ్యం ప్రకృతిచే ఎన్నుకోబడింది. ఆ లాభదాయక లక్షణం తర్వాత తరాలకు సంక్రమించి క్రమేణా పొడవు మెడ కలిగిన జిరాఫీ జాతి అనేది పుట్టిందనమాట. ఇక పాముల పరిణామం కూడా ఉంది. మొదట్లో పాములకు కాళ్ళుండేవి. కాళ్లలో వైవిధ్యం ఉండేది. ఏ పాములకు బలహీనంగా క్షీణ దశలో చలనాంగాలు ఉండేవో అవే త్వరితగతిని ఎక్కువగా రక్షణ పొందేవి. అవే ప్రకృతిచే ఎన్నుకోబడి భవిష్యత్ సంతతిలో క్రమంగా చలనాంగాలు లేని పాములుగా పుట్టాయన్నమాట. ఇక జీవన సంఘర్షంలో కొన్ని వైవిధ్యాలు ఉపయోగకరంగా ఉంటాయి. పరిసరాల్లోని మార్పులకు అనుగుణంగా మరికొన్ని ఉంటాయి. ఇంకా శత్రువుల నుండి రక్షణకు, ఆహార సంపాదనకు అవసరమైన అవయవాలను అభివృద్ధి చెందిస్తూ ఉంటాయి. అలాంటి జీవులే మనుగడ కోసం సాగే పోరాటంలో విజయాన్ని పొందుతూ ఉంటాయన్నమాట. అందుకు భిన్నమైనవి మరి ఓడిపోవడమే కదా. కనుక పరిణామ క్రియలో ఏ వైవిధ్యాలు అనుకూలంగా ఉంటాయో వాటిని ప్రకృతి ఎన్నుకుంటుంది, వాటిని ప్రోత్సహిస్తుంది కూడా. ఇక వ్యతికరమైన వాటిని తొలగించి వేస్తుంది. అలా ఎన్నుకోబడిన వైవిధ్యాలు సంతానానికి విధిగా సంక్రమించాలి. లేకపోతే పరిణామం కొడిగట్టిపోతుంది. అంటే మొదట ప్రారంభమైన వైవిధ్యం అనువంశికంగా ప్రాప్తిస్తూ మెట్టుమెట్టుగా అభివృద్ధి అనేది చెందుతుంది. చివరికి గుణాత్మక మార్పు చెంది పూర్వీకుల నుండి విడివాడి నూతన జాతి అనేది రూపొందుతుంది. పరిణామం అలా ముందుకు సాగుతుంది.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, strilalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku. 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. డార్విన్ సిద్ధాంతానికి అద్దం పట్టే ఉదాహరణలు ఎన్నో ప్రకృతిలో చూపబడ్డాయి. అవునా? పచ్చ పచ్చని చిలుకలు, ఆకుపచ్చని ఆకుల చాటును దాగి ఉంటూ ఉంటాయి. ఇక గడ్డి బీళ్లలో ఉండే బిడతలనేవి పచ్చగాను, నేలపై ఉండేవి బూడిద రంగులోనూ ఉంటాయి. మరి పాడుపడ్డ గోడల మీద బల్లులు తేలిక వర్ణం కలిగి ఉండి తాము ఆహారంగా తీసుకునే పురుగుల కంటపడకుండా ఉంటాయి. ఇక ఇదే విషయం ప్రకృతిలో ఏ విధంగా జరుగుతుందో ప్రయోగాత్మకంగా కొందరు పరిశోధనలు జరిపారు. ఇంగ్లాండ్లో బిస్టల్ బెట్యులేరియా అనే ఒక రకం సీతాకోక చిలుకలు ఉండేవి. 1850 వరకు వాటిలో 99 తెల్లవిగా, 1% మాత్రం నల్లవిగా ఉండేవి. అప్పటికే ఇంగ్లాండ్ పారిశ్రామికంగా ఇంకా బాగా అభివృద్ధి చెందలేదు. అయితే బొగ్గు పొగలేని కారణంగా పరిసరాలు తెల్లగా ఆహ్లాదకరంగా ఉండేవి. ఇక 1895 వచ్చింది. మాంచెస్టర్ లాంటి నగరాలు యంత్రాలతో ముంచెత్తబడ్డాయి.

అయితే ఇంగ్లాండ్ పారిశ్రామికంగా పురోగమించింది. బొగ్గు పొగ వాతావరణంలో దట్టంగా పేరుకుని పరిసరాలనేవి నల్లబడ్డాయి. అది ఆశ్చర్యం కాదు, కానీ సీతాకోకచిలుకల రంగులో తేడా రావడమే బహు చిత్రంగా ఉంది. ఇప్పుడు 90% నల్లవిగా 10% తెల్లవిగా మారాయి. ఇదే పద్ధతి ప్రపంచంలోని అనేక పారిశ్రామిక ప్రాంతాల్లో గమనించారన్నమాట. ఇదెలా జరిగింది? పరిసరాలకు అనుగుణంగా అవి తమ రంగును మార్చుకున్నాయా, లేక బొగ్గు పొగ గోడలను అంటుకుని గోడలు నల్లబడినట్లు అవి కూడా నల్లబడ్డాయా? అంటే 1956లో ఒక శాస్త్రజ్ఞుడు ఈ విషయాన్ని కనుక్కోవడానికి ఒక ప్రయోగాన్ని జరిపాడు. ఒక పారిశ్రామిక వాడను మరొక పల్లె ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. సహజంగానే పారిశ్రామిక ప్రాంతం నల్లగా, పల్లె ప్రాంతం లేత వర్ణంగా ఉంటాయి, అవునా? నల్లని తెల్లని సీతాకోక చిలుకలను లెక్క కట్టి రెండు ప్రాంతాల్లోనూ వదిలాడు. పగటి వేళల్లో దొరికినంత వరకు పక్షులు వాటిని తినివేశాయి. కొంతకాలం తర్వాత పక్షులు తినివేయగా మిగిలిన సీతాకోక చిలుకల్ని పట్టుకుని లెక్క కట్టాడు. అప్పుడు నల్లగా ఉండే పారిశ్రామిక ప్రాంతంలో తెల్లనివి, లేత వర్ణంగా ఉండే పల్లె ప్రాంతాల్లో నల్లనివి ఎక్కువగా పక్షుల పాలిట పడ్డాయని తెలిసింది. ఇక డార్విన్ ప్రకృతి ఎన్నిక సిద్ధాంతానికి తిరుగులేని తార్కాణంగా నిల్చున్న ఈ ప్రయోగం జనాదరణను పొందింది. సీతాకోక చిలుకలు పరిసరాలకు అనుగుణంగా రంగును మార్చుకోలేదు. వాటిల్లో తెలుపు నలుపు అనే వైవిధ్యం ఉందన్నమాట. అంటే పరిసరాలకు అనుగుణంగా ఉన్న రంగు వాటికి రక్షణ ఇస్తుంది. అలాంటి ఉపయోగకరమైన వైవిధ్యాన్ని ప్రకృతి ఎన్నుకుంటుంది. అందువల్లే ఇంగ్లాండ్లో తెల్లని సీతాకోక చిలుకల స్థానంలోనే నల్లనివి ఎక్కువయ్యాయి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
1: ఫ్రెండ్స్, మరి ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. లామార్క్కు, డార్విన్కు ముఖ్యమైన భేదం ఎక్కడుంది? లామార్క్ వాదన ప్రకారం ప్రతి జీవి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటుంది. అందుకు అవరోధంగా పరిసరాలు అనేవి నిలుస్తాయి, అవునా? ఇక పరిసరాల్లోని మార్పులకు అనుగుణంగా జీవుల శరీరాన్ని మార్చుకుంటాయి. ఈ ఆర్జిత లక్షణాలు అనువంశికంగా ప్రాప్తించి కొత్త జాతులు అనేవి ఉద్భవించాయి. ఇది లామార్క్ చెప్పింది. ఇక డార్విన్ చెప్పేదేమంటే, జీవుల్లో వైవిధ్యాలు అనేవి సహజంగానే ఉంటాయి. మనుగడ కోసం సాగే పోరాటంలో ఉపయోగకరమైన వైవిధ్యాలు గల జీవుల్ని ప్రకృతి ఎన్నిక చేస్తుంది. ఆ వైవిధ్యాలే తరతరాలకు సంక్రమించి చివరకు కొత్త జాతుల్ని ఏర్పరుస్తాయి. ఇక వృక్షాలు, జంతువుల్లో వైవిధ్యాలు ఉన్నాయి అని అంటున్నాం, బానే ఉంది. మరి ఈ వైవిధ్యాలు అనేవి ఎలా వచ్చాయి? ఇవి వంశానుగతంగా ఎలా సంక్రమిస్తాయి? ఈ ప్రశ్నలకు డార్విన్ జవాబు అనేది చెప్పలేకపోయాడు. ఇక జీవ పరిణామ పరిశోధన సశేషంగా మిగిలిపోయింది. ఇక విజ్ఞాన శాస్త్రం చీకటి నుండి వెలుగుకు నిరంతరం పయనించే బాటసారి, దానికి అంతమంటూ ఏమీ లేదు. డార్విన్ శ్రమ కొనసాగింపబడింది. ఇక శక్తివంతమైన సూక్ష్మదర్శిలు అనేవి తయారయ్యాయి. జీవకణం యొక్క అంతర్నిర్మాణం బహిర్గతమైంది, అవునా? ఇక జీవ రహస్యాలు అనేకం వెలువడ్డాయి. అలాగే జీవుల మధ్య పోలికలు, తేడాలకు కారణాలు కనుగొనేందుకు కూడా ఒక మార్గం అనేది ఏర్పడింది. ఇప్పుడు జీవకణ నిర్మాణం గురించి తెలుసుకుందాం. జీవకణం అత్యంత సూక్ష్మమైంది, అవునా? ఇంటికి ఇటుక వలె సమస్త జంతు వృక్షములు కణాలతో నిర్మింపబడి ఉంటాయి. అంటే ప్రాణుల పరిణామం బట్టి జీవ కణాల సంఖ్య అనేది ఉంటుంది. ఇక బ్యాక్టీరియా, అమీబా లాంటి జీవులు ఒకే కణాన్ని కలిగి ఉంటాయి. ఒంటెలు, ఏనుగులు, మనుషులు లక్షల కోట్లాది కణాలు కలిగి ఉంటాయి. ఇక జీవకణ నిర్మాణం బహు క్లిష్టంగా ఉంటుంది. ప్రతి కణానికి మధ్య ఒక చిన్నని గుండ్రని భాగం ఉంటుంది, దానినే న్యూక్లియస్ అని అంటారు. అయితే దాని చుట్టూ ఉండే కణ పదార్థాన్ని సైటోప్లాజం అని అంటారు. ఈ రెండింటిని ప్రోటోప్లాజం అని పిలుస్తారన్నమాట. ఈ జీవ కార్యాలన్నింటికి మూలం ఇదే. ఈ ప్రోటోప్లాజం లేని జీవమే లేదు. ఇక న్యూక్లియస్ లోపల జతలు జతలుగా క్రోమోసోమ్లు అనే అతి ముఖ్యమైన పదార్థాలు అనేవి ఉంటాయి. ఈ క్రోమోసోముల సంఖ్య, పరిణామము, రూపురేఖలు నిర్దిష్టంగా ఉంటాయి. ఒక్కో జాతిలో ఒక్కో సంఖ్య ఉంటుంది. ఉదాహరణకు మానవుల్లో 46, మొక్కజొన్నలో 20 క్రోమోసోములు అనేవి ఉంటాయన్నమాట. ఈ క్రోమోసోముల్లో మరలా జీన్స్ అనేవి ఉంటాయి. ఇవి అత్యంత సూక్ష్మమైనవి. ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో అమరు ఉంటాయి. వంశపారపర్య లక్షణాలను నిర్ణయించేవి కూడా ఇవే. ఇక చర్మం రంగు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ముక్కు కోటేరు లాంటిదైనా, చప్పిడిదైనా, ఏ జాతిలో వైవిధ్యం ఉన్నా అన్నిటికీ మూలం ఈ జీన్స్లోనే ఉంది. ఇక కోతికి కోతిపిల్ల పుట్టడానికి, మనిషికి మనిషే పుట్టడానికి, జాతుల్లో పోలికలకు కారణం కూడా ఈ జీన్స్ అనమాట. ఇక జీవ కణంలో ఉండే ముఖ్య పదార్థం న్యూక్లిక్ యాసిడ్. ఇది రెండు రకాలు, ఒకటి రైబో న్యూక్లిక్ యాసిడ్, రెండోది డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. ఈ ఆర్ఎన్ఏ, డిఎన్ఏ అనేవి జీవకణంలో ఉండే ముఖ్య పదార్థంలోని న్యూక్లిక్ యాసిడ్స్ అనమాట. ఇక ఈ డిఎన్ఏ అనేది అన్ని జీవుల్లోనూ ఉంటుంది. క్రోమోసోముల్లోని జీన్స్ డిఎన్ఏ అణువుల వల్లే ఏర్పడుతుంది. ఇక జీన్స్లో లక్షలాది అణువులు అనేవి ఉంటాయి. ఈ అణువుల్లోని మూల పదార్థాలు

0: కార్బన్, నత్రజని, ఫాస్ఫరస్, ఆక్సిజన్ మరియు హైడ్రోజన్లు. అణువుల వరుస అమరికలను బట్టి రకరకాల జీన్స్ అనేవి తయారవుతాయి. లిజనర్స్, మరింత వరకు ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మనకి తెలియని అనేక విషయాల గురించి తెలుసుకుంటాం కదా. మరికొన్ని విషయాలతో తిరిగి ప్రసారమయ్యే విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్కారాలతో రెడీ విష్ణు 90.4.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రో స్కాన్ క్యాంప్
1: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ ఎండిడిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెప్టాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్ ఉచితం.
0: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983420009.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: హలో లిజనర్స్, వెల్కమ్ టు అది సంగతి విత్ మీ ఆర్జే జ్వాల. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ యువర్ ఆర్జే జ్వాల. లిజనర్స్, ఈనాటి అది సంగతి కార్యక్రమంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మీ ముందుకైతే వచ్చాను. మరి ఆలస్యం చేయకుండా వాటి గురించి తెలుసుకునే ముందు లెట్స్ హ్యావ్ ఎ షార్ట్ బ్రేక్.

0: రామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. లిజనర్స్, ఈనాటి అది సంగతి కార్యక్రమంలో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. మొదటిగా అయితే వెదురు ఒక లోహంగా మారిందంట, అదేంటో తెలుసుకుందాం. సంతృప్తి పనికిరాదు, ఇది చాలు అనుకుంటే కొత్తది ఏదీ రాదు. ల్యాండ్లైన్ చాలు అనుకుంటే సెల్ ఫోన్ వచ్చేదా, అలాగే సైకిల్ చాలు అనుకుంటే మోటార్ సైకిల్ వచ్చేదా. వెదురు కుర్చీలు, మంచాలు, సోఫాలు చాలు అనుకుంటే ఇప్పుడు వెదురే ఒక లోహంగా మారేదా? అవును, వెదురు ఇప్పుడు లోహంగానే మారిపోయిందనొచ్చు. దీన్ని ఎన్నో రకాలుగా వాడుతున్నారు. వెదురు నారతో తువ్వాళ్ళు, సాక్సులు తయారు చేస్తున్నారు. ఈత దుస్తుల్లోనూ, లైనింగ్గానూ వాడుతున్నారు. ఎందుకంటే ఎక్కువ నీరు పీల్చవు కాబట్టి. ప్రముఖ కంపెనీ అయిన ఎస్ఎస్ ఏకంగా నోట్బుక్ బాడీకి మెటల్ షీల్డ్కి బదులుగా వెదురునే ఉపయోగిస్తోంది. అంతేకాదు, ప్రపంచంలోనే తొలిసారిగా వెదురుతో స్మార్ట్ ఫోన్ని తయారు చేసింది యూకేకి చెందిన క్రియేటివ్ సంస్థ. ఈ ఫోన్ త్వరలోనే మార్కెట్లోకి వస్తుంది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అయిన గుచ్చి ఒక హ్యాండ్ బ్యాగ్ని కూడా తయారు చేసింది. మన దేశంలో దీని ఖరీదు సుమారు 2 లక్షలు. నేషనల్ మిషన్ ఆన్ బ్యాంబో అప్లికేషన్స్ మన దేశంలో వెదురు వాడకాన్ని చాన్నాళ్లుగా ప్రోత్సహిస్తోంది. వివిధ రాష్ట్రాల్లోని ఔత్సాహిక కళాకారులతో కలిసి ఎన్నో ఆవిష్కరణలు చేస్తోంది. వీళ్ళు బ్యాంబో మ్యాట్ బోర్డులను కూడా తయారు చేశారు, అలాగే టైల్స్ను కూడా రూపొందించారు. సిక్కిం, అండమాన్, నికోబార్ ప్రాంతాల్లో అయితే ఏకంగా వెదురు షీట్లతో ఇళ్లనే నిర్మించారు. ఇవి భూకంపాలను తట్టుకుంటాయి. ఈ ఇళ్లపై 3 అడుగుల ఎత్తు మంచు పేరుకుపోయినా, అలాగే గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చినా తట్టుకుంటాయి. భాగస్వాములతో కలిసి సియాచిన్లో భారత సైన్యం కోసం కొన్ని ఇళ్లు కూడా నిర్మించాం. ఇవి పూర్తిగా వెదురుతో తయారు చేసినవే అని చెబుతున్నారు ఎస్ఎంబీఏకి చెందిన అసీం నయ్యర్. ఢిల్లీలో ఉన్న ఎస్ఎంబీఏ కార్యాలయం కూడా మొత్తం వెదురుతో నిర్మితమైంది. బ్యాండెడ్, సోలార్ కుక్కర్, సోలార్ స్టవ్, సోలార్ లైట్లు ఇలాంటి వాటిని వెదురుతోనే తయారు చేశారు. మన దేశంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వెదురుతో తయారైన సామాగ్రిని ఉపయోగించి ఇళ్లను నిర్మించుకోవడం ఎంతో లాభదాయకం, అలాగే సౌకర్యం అంటున్నారు ముంబైకి చెందిన ఒక డిజైనర్. ఢిల్లీకి చెందిన మరొక డిజైనర్ రేవతి కామత్ గారు అయితే ఏకంగా ఒక ఇంటినే నిర్మించారు. అహ్మదాబాద్కి చెందిన ఒక సంస్థ కూడా వెదురుతో ఎన్నో రకాల పరికరాలను తయారు చేస్తోంది. ఇంటికి అవసరమైన హ్యాండిల్స్ నుంచి లైట్ల వరకు అన్నిటినీ రూపొందిస్తోంది. అందుకే వెదురు ఒక లోహంగా అయినది అని చెబుతున్నాను. దీనితో తయారు చేయలేనిది అంటూ ఏమీ ఉండదు. త్వరలో వెదురు లోహంగా మారడం అనడంలో ఆశ్చర్యం లేదు. ఈ కొత్త వెదురు లోకం కోసం ఔత్సాహికులు ఎంతో కాలంగా కలలు కంటున్నారు. ఆ కళలు నిజమయ్యే రోజు కోసం అందరం ఎదురు చూద్దాం. లిజనర్స్, మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందే బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. లిజనర్స్, ఇప్పుడు మనం 3D ప్రింటింగ్ తో జీవరాశుల బొమ్మలు కూడా తయారు చేస్తున్నారంట. మరి ఏంటో తెలుసుకుందాం. 3D ప్రింటింగ్ టెక్నాలజీ అయితే సృష్టికి ప్రతి సృష్టిలా దేన్నైనా అచ్చుగుద్దినట్లు తయారు చేసేస్తుంది. ఈ టెక్నాలజీ సెల్ఫీ స్కల్ప్చర్స్ పేరిట మన బొమ్మల్ని రూపొందిస్తే చూసి మురిసిపోయాం. అదే సాంకేతికత ఇప్పుడు మన ప్రియమైన మూగ నేస్తాల బొమ్మలను టచ్ చేసింది. మనతో వాటి అనుబంధం మరింత బలోపేతం చేసేలా, అవి బతికి ఉన్నప్పుడు వాటి బొమ్మలను సరదాగా చూసుకునేలా, అలాగే అవి లేనప్పుడు గుర్తుగా చూసుకునేలా వాటిని తయారు చేస్తుంది. చూడగానే అచ్చుగుద్దినట్లు నిజమైన వాటిలా కనిపించే తరహాలో ఈ బొమ్మలో ప్రత్యేకత. శునక ప్రియులకు ఈ ప్రయత్నం తెగ నచ్చేయడంతో ఇప్పటికే ఎన్నో కుక్కలకు వాళ్ళ ఇళ్లలో ఈ విగ్రహాలు కూడా వెలిసాయంట. 3D ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా మన టామీ బొమ్మను చేసేందుకు ఆన్లైన్లో రకరకాల వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. మై 3D సెల్ఫీ తదితర వెబ్సైట్లు ఈ సేవలను అందిస్తున్నాయి. మనం దీనికి చేయవలసిందల్లా కుక్కకు సంబంధించిన ఫుల్ ఫోటో రెండు పక్కల నుంచి ముందు వైపు నుంచి తీసిన ఫోటోలను ఆయా వెబ్సైట్లో వాళ్లకు పంపడమే. మనం ఏమైనా ప్రత్యేక ఫోజులో బొమ్మను కావాలనుకుంటే ఆ ఫోజులో ఉన్న ఫోటోను పంపాలి. రెండు అంగుళాల నుంచి నిజమైన కుక్కంత బొమ్మ దాకా మనం ఎంపిక చేసిన దాన్ని బట్టి వీళ్ళు తయారు చేస్తారు. ఈ బొమ్మను రూపొందించేందుకు జిప్సం లాంటివి కూడా వాడుతారు. కుక్క రంగు, అది పెట్టుకున్న బెల్టు, తోక, చెవులు ఉండే విధానం, ఇలా అన్ని అచ్చుబుద్దినట్లుగా ఫోటోలో ఉన్నట్టే 3D ప్రింటింగ్ బొమ్మలు కూడా ఉంటాయి. ఒక కుక్కలనే కాదు, కుందేళ్లు, తాబేళ్లు, రామచిలుకలు, పిల్లులు, మన పెంపుడు జంతువుల వాటి ఫోటోలు పంపితే చాలు, అలా బొమ్మలు రూపొందించేయచ్చు. షోకేస్లో పెట్టుకోవడానికే కాదు, ప్రేమైన వారికి కానుకగా ఇవ్వడానికి ఇవి ఎంతో బాగుంటాయి. మరి మీ పప్పీకి

డూప్లికేట్లను ఎప్పుడు తయారు చేస్తున్నారు? లిజనర్స్, ఇదండి ఈనాటి అదే సంగతిలో నా టాపిక్. మళ్ళీ వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. మరి అప్పటిదాకా వినండి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 మస్త్ టైం పాస్. మరీ రోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే పల్లవి అయితే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి, మంచి మంచి సాంగ్స్ వినాలి అనుకుంటే మీ డైల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తుండండి, ఈ లోపల ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తా. అండ్ ల్యాండ్ స్టేడియం రేడియో విష్ణు 90.4.
2: తో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ళ వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ళ నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
3: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్, భీమవరం.
2: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. ఓకే లిజనర్స్, మరి మన ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో హలో
4: హలో నమస్తే, శుభ సాయంత్రం మేడం.
1: శుభ సాయంత్రం.

0: సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా ఉచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ వర్ష మేడం. బాగున్నారు మేడం?
0: నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? మరి
1: చాలా బాగున్నాం మేడం. పెద్దవారి దీవెనలు, దేవుడి దయ.
0: ఓకే అండి, మరి ఈరోజు ఒక క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకుంటున్నాను, మరి అడగమంటారా?
1: అడగండి మేడం, మామూలు ఉండేదే కదా మాకు. అయితే
0: మీరు చెప్పేస్తారండి దీని ఆన్సర్, చాలా ఈజీగానే ఉంటుంది అనుకుంటున్నాను
1: మేడం. అంత పొగడపడలేదులే మేడం, ఏదో ఏదో దేవుడిదే వల్ల వీలైతే చెప్తాం. చెప్పండి, అడగండి మేడం.
0: తల మీద కిరీటం ఉంటుంది కానీ రాజు కాదు, ఒంటి మీద తొడుగులు ఉంటాయి కానీ సైనికుడు కాదు, ఏంటది?
1: ఇంకోసారి రిపీట్ మేడం.
0: ఓకే అండి, తల మీద కిరీటం ఉంటుంది కానీ రాజు కాదు, ఒంటి నిండా తొడుగులు ఉంటాయి కానీ సైనికుడు కాదు, ఏంటది
1: మేడం? అది చిన్న చిన్న క్లూ లాగా అడుగుతున్నాను మేడం.
0: చిన్న క్లూ
1: నేను అడుగుతున్నాను, మీరు ఎస్ఆర్ ను లైట్ కానండి. నేను మీరేమనపాకండి, నేను అడుగుతున్నాను. నేను అది తినే ఫ్రూట్ ఫ్రూట్ అని అనుకుంటున్నాను మేడం.
0: అంతే అని నేను కూడా అనుకుంటున్నానండి. మరి అదే అని నేను కూడా అనుకుంటున్నాను. మరి
1: మేడం అది ఇంకోటి ఏంటంటే, మామూలుగా క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాను, రైట్ ఓ రాంగ్ మీరే చెప్పాలి లాస్ట్లో.
0: సరే అండి, తప్పకుండా.
1: నేనైతే దానికి పైనాపిల్ అనుకుంటున్నాను మేడం.
0: పైనాపిల్ అంటారా? ఓకే అండి, మరి కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్లో చెప్తాను. మరి
1: ఓకే మేడం, ఏదైనా పర్లేదు, మనం విష్ణు ఎఫ్ఎంలో మాట్లాడటమే ఎంతో సంతోషం మాకు.
0: ఓకే అండి, మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు? మరి
1: చెప్తాను, ఒక సెకండ్. ఏదో పాట చూస్తున్నాను మేడం.
0: ఓకే అండి,
1: అల్లరి మూవీ సినిమాలో నుంచి.
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి,
1: అల్లరి మూవీ సినిమాలో నుంచి నా పాట పంచామృతం.
0: ఓకే అండి, తప్ప
1: ఆ పాట మేడం, మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం.
0: ఓకే అండి,
1: ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు, కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు, మా ఆత్మీయ మిత్రులు బండారు త్రిమూర్తులు గుప్తా గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్ గారు, గురుశంకర్ గారు, అనుల మోహన్ గారు, నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, తర్వాత పున్నా వెంకటేష్ గారు, తర్వాత బండారు శంకరయ్య గారు మేడం, ఇంకా చాలా మంది ఉన్నారు, సడన్ గా గుర్తు రావడం లేదు. మా విష్ణు యొక్క వింటున్న శ్రోతలందరి కోసం, నేను ఎవరైతే మర్చిపోయానో మా ఫ్రెండ్స్ అందరి కోసం ప్రత్యేకంగా అడుగుతున్నాను మేడం.
0: ఓకే,
1: అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ సెలవు మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
1: హలో హలో హలో,
0: నమస్తే అండి.
1: నమస్కారం మేడం, బాగున్నారు మేడం?
0: మేము బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కర్నూలు జిల్లా ఆస్పత్రి మండలం తంగరెడ్డి గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు కదా మేడం?
0: మేము బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? మరి
1: బాగున్నాం మేడం. మీకు విష్ణ స్టాఫ్ అందరికి కూడా నమస్కారాలు మేడం, ముఖ్యంగా విజయ మేడం గారికి కూడా.
0: ఓకే అండి, మరి రోజు క్వశ్చన్ అడిగాను, విన్నారా? మరి
1: విన్నాను మేడం, లాస్ట్ కి సమాధానం వింటాను మేడం.
0: ఓకే అండి,
1: సినిమా వచ్చి సీను వాసంతి లక్ష్మి మేడం సినిమా పేరు.
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి
1: పాడన శిలను కరిగించు గీతం అనే పాట ఉంటది మేడం.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం
1: మేడం. మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, ఇంటిని అందరి కోసం మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఇంచుమించు సరిసాటి అయిన మమగాన వాహినికి మంజుల మార్ధవ మానస గీతికి ఊపిరు నాడక స్వరములు దోచక తికమక పడి పడి పదములు తడపడి శృతి తప్పి మతి

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఎత్తి వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ నుంచి పాలెంపోలేని మాట్లాడుతున్నా మేడం. బాగున్నారు మేడం?
0: నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: నేను కూడా సూపర్గా ఉన్నాం మేడం.
0: ఓకే అండి, మరి ఈరోజు ఒక క్వశ్చన్ అయితే అడిగేశాను, విన్నారా? మరి
1: చెప్పండి మేడం.
0: తల మీద కిరీటం ఉంటుంది కానీ రాజు కాదు, ఒంటి నిండా తొడుగులు ఉంటాయి కానీ సైనికుడు కాదు, ఏంటది?
1: ఒంటి నిండా తొడుగులు ఉంటాయి సైనికుడు కాదు, తల మీద కిరీటం,
0: కిరీటం ఉంటుంది కానీ రాజు కాదు, ఏంటది?
1: కోడి పుంజు గాని లేకుంటే మొక్కజొన్న కంకిగా.
0: ఓకే అండి, మరి కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాను. మరి
1: ఈరోజు మేడం
0: చెప్పండి,
1: భార్గవ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత డైరెక్టర్ పి గోపాల్ గారి పుట్టినరోజు ఉంది మేడం.
0: ఓకే అండి,
1: ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన ఇలాగే మంచి డైరెక్టర్ గా మంచి మంచి సినిమాలు తీసి మంచి పేరు పొందాలని కోరుకుంటున్నాం మేడం. అలాగే మా ఫ్రెండ్ హనుమకొండ జిల్లా నాజీపేట మండలం తరాలపల్లి నుంచి జరిపోతల బుచ్చి

0: ముచ్చయ్య గారి కుమార్తె జరుపతల చైతన్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆమె ఇలాగే నిండు నూరేళ్ళు ఆయురారోగ్య అక్షయశ్వరాలతో పిల్లా పాపాలతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని నేను కోరుకుంటున్నా మేడం.
1: ఓకే అండి, మరి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
0: ఈరోజు మేడం బీబీ గోపాల్ గారి డైరెక్షన్ లో ముద్దుల మేనలుడు మూవీ నుంచి.
1: ఓకే అండి, ఆ మూవీ నుంచి
0: పండగ వచ్చానమ్మా ఎండి కొండలు ఎక్కినట్టు ఈరోజే, వేడుక అయినమ్మా వెన్నెలారా పోసినట్టు ఈరోజే. ఈ పాట వినిపించడం అలాగే అడ్వాన్స్ గా మన విష్ణు ఎఫ్ఎం ఉంటున్న శ్రోతలందరికీ మీకు ఆర్జలందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు మేడం.
1: ఓకే అండి, మీకు కూడా అడ్వాన్స్ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఓకే అండి, ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: పండగ చిన్నమ్మ వెండి కొండలు తినట్టు ఈరోజు
1: శుభమస్తు శ్రీ శుభమస్తు.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కార్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాది నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చందలూరుపాడు మేడం. నా పేరు బండారు శంకరయ్య.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను చాలా చాలా బాగున్నానండి. మరి ఈరోజు ఒక క్వశ్చన్ అయితే అడిగాను, విన్నారా? మరి
1: విన్నా మేడం.
0: మరి చెప్పండి ఆన్సర్ ఏంటో దానికి.
1: వంకాయ అనుకుంటున్నాను మేడం.
0: వంకాయ అంటారా? మరి కరెక్ట్ ఆన్సర్ లాస్ట్లో చెప్తానండి. మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: అడవి దొంగ సెకండ్ సినిమా.
0: ఓకే అండి, దాంట్లోంచి
1: తెల్ల గాలి కొట్టిందమ్మా ఒక దెబ్బ అనే సాంగ్ వినిపించండి మేడం. మా మిత్రులు ఉన్న ఒక ముగ్గురు, బండారు తిమ్మూర్తి గుప్తా గారికి, పాలెం పోలయ్య గారికి, ఎఫ్ఎం సర్దార్ బాయ్ గారికి, బుచ్చి తపలా మస్తాన్ బాయ్ గారికి, పోలయ్య గారికి, కర్నూలు బ్రహ్మయ్య గారికి, మా బావది సోమనాథ జనార్దన్ గారికి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: గాలి కొట్టిందమ్మ ఒక్క దెబ్బ
1: బయట గాలి కొట్టిందమ్మ పడుచు దెబ్బ నీపై కచ్చెంగు పక్కయ్యవా
0: గట్టిగా

తోక కట్టుకుంటే రామ చిల్లక, ఈడు వంట పట్టగానే ఇంత తళ్ళుక, కుంగు కాస్త పట్టగానే ఇంత బుల్లుక.

0: గాలి కొట్టిందమ్మ ఒక్క దెబ్బ
1: బయట గాలి కొట్టిందమ్మ పడుచు దెబ్బ
0: చల్ల గాలి కొట్టిందమ్మ ఒక్క దెబ్బ.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో హలో హలో హలో, నమస్తే అండి. హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కడప నుంచి కొండారెడ్డి మేడం.
0: కొండారెడ్డి గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాం మేడం.
0: ఓకే అండి, ఈరోజు ఒక క్వశ్చన్ అడిగాను, విన్నారా?
1: విన్నాను మేడం.
0: మరి చెప్పండి, ఆన్సర్ ఏమనుకుంటున్నారు దానికి?
1: నేనైతే నత్త కానీ లేదంటే ట్రాఫిక్ సిగ్నల్ కానీ అనుకుంటున్నాను మేడం.
0: నత్త కానీ ట్రాఫిక్ సిగ్నల్ కానీ?
1: అవును మేడం.
0: ఓకే అండి, మరి కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాను. మరి
1: ఓకే మేడం,
0: మరి చెప్పండి, ఈరోజు ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: గండికోట రహస్యం నుంచి నవ్వేను నాలో జాజీ మళ్ళీ అనే పాట కావాలి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో
0: హలో, నమస్తే అండి.
1: శుభ సాయంత్రం అండి.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: దిస్ కాల్ ఇస్ నౌ బీయింగ్ రికార్డెడ్.
0: హలో హలో
1: హలో,
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హిమావంత్ నుంచి. హిమావంత్ కుమార్.
0: హిమావంత్ కుమార్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా. మీరు ఎలా ఉన్నారు?
0: మేము చాలా బాగున్నామండి.
1: నందినేనా?
0: పల్లవి అండి. ఈరోజు
1: పల్లవి అప్పే పేర్లు అన్ని మూడు వస్తుండే మొరారి సినిమా లాగా. నందిని, అర్చిత, పల్లవి, అమూల్య, తీర్థ, ఇంకా మహేష్ బాబు గుర్తొస్తాం. మీ పేరు చూస్తుంటే అని కూడా అంతేగా. మూడు సినిమా, మూడు అక్షరాలే సినిమా పేరు, సినిమాలు అన్ని
0: అలా అంటారా?
1: అంతేగా, మరి అలా అంటుందండి. ఖచ్చితంగా
0: ఓకే అండి. మరి ఈరోజు క్వశ్చన్ అడిగాను, విన్నారా? మరి
1: చెప్పమ్మా. ఏం లేదు.
0: తల మీద కిరీటం ఉంటుంది కానీ రాజు కాదు, ఒంటి నిండా తొడుగులుంటాయి కానీ సైనికుడు కాదు.
1: వంకాయ
0: అంటారా?
1: అమ్మ చిన్న మ్యాటర్ చెప్తాను.
0: ఓకే అండి.
1: కవితల రారాణి, కథానికల రీరాణి, నాటికల పూగోని, సోదర మనుషులు గెలుచుకున్న అదివేణి, మా సోదరి మహారాణి శోభారాణి. మా సోదరి శోభారాణి పుట్టినరోజు అమ్మ రేపు. వారికి ముందుగా అడ్వాన్స్ గా పుట్టినరోజు శుభాకం తెలియపరుచుకున్నాం తల్లి. అలాగే మీరు కూడా చెప్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం, రికార్డు కూడా చేసుకుంటాం.
0: ఓకే అండి, తప్పకుండా. మీ చెల్లెలు శోభారాణి గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండి.
1: మరి ఈరోజు పాట వేస్తారా? మరి
0: తప్పకుండా అండి, చెప్పండి. ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు? మరి
1: పుట్టినరోజు పాట ఏ చేసినా పర్లేదు, మా చాయిస్ మీది, వాయిస్ మాది.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం.
1: ఓకే సార్, ఇప్పుడు ఏంటాను.
0: ఓకే అండి, మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజ్నర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో
1: హలో
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే అమ్మ. బండారు త్రిమూర్తులు గొప్ప పెద్దావరం తూర్పు గోదావరి నుంచి మాట్లాడుతున్నాను. శుభ సాయంత్రం అమ్మ. పల్లవి జిట్టు తల్లి.
0: శుభ సాయంత్రం అండి. త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా. మీరు ఎలా ఉన్నారా?
0: నేను చాలా చాలా బాగున్నానండి.
1: అక్కడ భీమవరం వాతావరణం ఎలా ఉంది?
0: మబ్బుగాను ఎండగాను ఉంది. మరి మీకెలా ఉంది అక్కడ?
1: మాకు అప్పుడప్పుడు ఎండ కాస్తుంది, ఎక్కువ మబ్బుగానే ఉందండి.
0: అవునండి. మరి ఈరోజు క్వశ్చన్ విన్నాను.
1: విన్నానమ్మా నేను. దానికి ఆన్సర్ ఫస్ట్ కాలర్ మస్తర్ భాష గారు చెప్పినట్టుగా నేను కూడా పైనాపిల్కే ఓట్ వేసేస్తున్నాను.
0: పైనాపిల్కే ఓట్ అంటారా?
1: అనపండేనండి. ఎందుకంటే మీరన్న లక్షణాలు ఆఫ్రూట్ గా ఉంటాయండి.
0: ఓకే అండి. మరి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు? మరి
1: ఈవేళ ప్రముఖ దర్శకులు భగ్గిడి గోపాల్, బి గోపాల్ గారు పుట్టినరోజు అండి.
0: ఓకే అండి.
1: వారి పుట్టిన స్వభావం తెలియపరుస్తున్నాను. భగ్గిడి గోపాల్ గారు, బి గోపాల్ గారు అయితే సమర్థమహారెడ్డి, ఇంద్ర, నరసింహరాయుడు ఇలాంటి సినిమాలు తీసినటువంటి, యాక్షన్ సినిమాలు తీసినటువంటి డైరెక్టర్ గారు అండి ఆయన.
0: ఓకే అండి.
1: 1987 ప్రతిద్వారి సినిమా ద్వారా మన తెలుగుదారి పరిచయమయ్యారు. వారు కూడా కృష్ణా జిల్లాలో పుట్టే తెలుగువారే. కాకపోతే మన బోయపాటి సీన్ గారు అంతకు ముందు బీబీ వెంకట్ గారు రాకముందు యాక్షన్ సినిమా తీయడంలో బి గోపాల్ గారు అధ్యవేశం చేయండి. ఆయనే ఇలాంటి సినిమాలు తీసుకువారు. ఆయనే ఆదర్శం అండి మా బోయపాటి శ్రీరే గారికి. అంతకు ముందు వీ వినాయక్ గారికి కూడా, వి వినాయక్ గారికి, వీరిద్దరు కూడా బి గోపాల్ గారి సినిమాలు చూసి నేర్చుకుని ఇలా చేశారు. వారి ఇద్దరికి కూడా చెప్పడం జరిగింది ఆల్రెడీ.
0: అవునండి.
1: అవునండి. అందుకే చెప్తున్నాను. అంతే కాకుండా బి గోపాల్ గారు అంటే మీకు తెలిసినా ఇంకో విషయం చెప్పాలి.
0: చెప్పండి.
1: ప్రజెంట్ హీరో అయినటువంటి వేణు తొట్టెంపూడి వేణు ఫైన్ వర్క్ గట్ర సినిమాలు నటించారు. వేణు గారి సొంత మామయ్య అండి వారు. హీరో హీరో వేణు గారికి మామయ్య అవుతాయి. సొంత మామయ్య మేనమామ.
0: ఓకే అండి.
1: వారి పుట్టినోత్సవం తెలియపోతున్నానండి.
0: ఓకే అండి. మరి ఈరోజు ఏ సమయం అనుకుంటున్నారు? మరి
1: ఈవేళ నా అభిమాన నటీమణుల్లో ఒక నటీమణి శ్రీవిద్య గారు జయించండి ఈవేళ.
0: ఓకే అండి.
1: ఆమెకు నివాళిగా పాండి. ఎక్కడ అతి చేయకుండా చాలా చక్కగా, చాలా స్వాభావికంగా నటిస్తారు చాలా సినిమాల్లో వారు. ప్రముఖ దర్శకుడు దర్శక రత్న డాక్టర్ దాసు నారాయణరావు గారు 1973 తీసినటువంటి తాతామనవుడి చిత్రంలో జాయింట్.

0: నాము కూడా రంగమే రాలేదనే నృత్య గీతం ద్వారా మన తెలుగుతారు పరిచయం అయ్యారండి వారు. నేను హృదయపూర్వకంగా శ్రీవిద్య గారికి నివాళి తెలియపరుస్తూ వారు నటించే సినిమాలో పాట అడుగుతున్నాను అమ్మ మిమ్మల్ని.
1: ఓకే అండి, తప్పకుండా.
0: తూర్పు పాడతారు ఈ చిత్రంలో శ్రీ సుశీల కోవేల శాంత పాడిన పాట, గీత రచన డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు, సంగీతం ఫస్ట్ లేట్ రమేష్ నాయుడు గారు. తూర్పు పడమరా ఎదురెదురు ఎదురెదురు ఆ పాట ప్రసారం చేయండి. ఈ పాట మా అత్తయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారి కోసం, పొట్టేటి జగన్నాథరావు మాస్టర్ గారి కోసం, బండారు చక్రయ్య గారి కోసం, మత్తన్ పాస్టర్ గారి కోసం, నల్లమిల్లి వెంకటరెడ్డి గారి కోసం, మా తమ్ముడు శ్రీకుళం భాస్కర్ రావు గారి కోసం, బైపల్లి నాగేశ్వరరావు గారి కోసం, మంచు శాస్త్రిరావు గారి కోసం, పిన్నమ్మ గారు, బాబాయ్ గారు, మరి అవి అందరి కోసం ప్రసారం చేయమని మనసారా మా జిట్టు తల్లి పల్లవి గారిని కోరుకుంటూ, అయితే ఇదే పాటలో మా మీ మేడం గారు, మా బంగారు తల్లి అయినటువంటి విజయ మేడం గారి కోసం కూడా ప్రసారం చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటానమ్మా.
1: ఓకే అండి, మీరు కోరుకున్నట్టే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో మేడం, శుభ సాయంత్రం మేడం గారు.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుంచి మేడం లక్ష్మయ్య మాట్లాడుతున్నా.
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, అందరం మంచిగా ఉన్నాం మేడం, మీరు కూడా మంచిగా కోరుకుంటున్నాం మేడం.
0: ఓకే అండి. మరి ఈరోజు క్వశ్చన్ అయితే అడిగాను,
1: విన్నాను. అది పండే మేడం, పండు.
0: ఏంటండి?
1: యాపిల్, అదే పైనాపిల్ పండు.
0: పైనాపిల్ అంటారా?
1: అదే మేడం, పువ్వు పైన కిటర్ లాగా ఉంటది, రౌండ్ గా జగ్గ లాగా ఉంటది మేడం.
0: మరి కరెక్ట్ ఆన్సర్ అయితే ఇంకొంచెం సేపట్లో చెప్పేస్తాను. మరి
1: మేడం, నాకు కృష్ణా సినిమా రక్త సంబంధం.
0: ఓకే అండి. ఆ మూవీ నుంచి
1: పేచిగారి అబ్బాయితో మేడం.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిజనర్స్, మరి మన లైఫ్ టైం అయితే ఎండింగ్కి వచ్చేసింది. ఈరోజు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం వచ్చేసి పైనాపిల్ అండి. మన కాలర్స్ ముగ్గురు కరెక్ట్గా ఆన్సర్ అయితే చెప్పేశారు. ఓకే లిజనర్స్, ఈరోజు మన కాలర్స్తో మంచిగా మాట్లాడేసాం, మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం. మళ్ళీ తిరిగి రేపు ప్రసారమయ్యే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ లెన్ స్టేట్ న్యూ రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్బాల్ కోర్ట్,
1: జిమ్,

0: ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

0: మరియు నవజాత శిశు వైద్యులు. మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: வீரையா.
1: அதிர்ப்பாடி பார்ட்டி பார்ட்டி பார்ட்டி பார்ட்டி.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. రవితేజ, డింపుల్ హయాతి కలిసి ఇప్పటికే రెండు చిత్రాల్లో మెరిశారు. ముచ్చటగా మూడోసారి ఈ జోడీ సందడి చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాజరాజ చోరా, స్వాగ్ వంటి సినిమాలు ఫేమ్. హసిత్ గోలీ డైరెక్షన్లో రవితేజ ఓ చిత్రం చేయనున్నారు. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీవిష్ణు మరో హీరో. ఇందులోనే రవితేజకు జోడీగా డింపుల్ హయాతి నటించనున్నట్లు సమాచారం. ఆమె ఎంపిక దాదాపు ఖరారైనట్లు తెలిసింది. ఇది వరకు కిలాడి, భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాలో ఈ జోడీ కలిసి సందడి చేసింది. మరి రవితేజ సరసన డింపుల్ హయాతి నటిస్తే శ్రీవిష్ణుకి జోడీగా ఎవరినది తేలాల్సి ఉంది. ఈ సినిమా కోసం అగ్ర కథానాయిక పూజ హెగ్డేని చిత్ర బృందం సంప్రదించినట్లు సమాచారం. ఆమె ఓకే అంటే ఈ కలయిక మరింత ఆసక్తికరంగా మారనుంది. వచ్చే నెలలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. హీరో శర్వానంద్ ప్రస్తుతం బోగీని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆగస్ట్ నుంచి శ్రీను వైట్ల సినిమా కోసం రంగంలోకి దిగనున్నారు. అయితే ఈలోగానే ఆయన తదుపరి చిత్రానికి సంబంధించి చర్చలు మొదలైపోయాయి. నాగబంధం సినిమాతో డైరెక్టర్గా మారిన అభిషేక్ నామాతో ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కించనున్నారని సమాచారం. చారిత్రక అంశాలతో ముడిపడిన యాక్షన్ డ్రామాగా ఉంటుందని, మహాభారతంలోని ఒక ముఖ్య ఘట్టం ఆధారంగా దీన్ని ముస్తాబు చేయనున్నారని తెలిసింది. ఇందులో శర్వాతో పాటు మరో హీరో కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
2: ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. రామ్ పోతినేని హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న తొలి సినిమా ఇప్పటికే పట్టాలెక్కింది. దీన్ని ర్యాపో సినిమాటిక్స్ బ్యానర్ పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ముస్తాబవుతున్న ఈ చిత్రం కోసం విలన్ గా బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ని రంగంలోకి దింపుతుంది చిత్ర బృందం. ఇప్పటికే దీనికి సంబంధించి ఆయనతో చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే ఆయన ఈ మూవీ సెట్స్ లోకి అడుగు పెట్టనున్నారని సమాచారం. రామ్ ఇందులో వీరా అనే పాత్రలో విభిన్నమైన గెటప్ లో కనిపించనున్నారు. ఇది ఆయన కెరియర్ లోనే సవాల్తో కూడిన పాత్రగా కనిపిస్తోంది. రవితేజ సోదరుడి కుమారుడు మాధవ్ కథానాయకుడుగా పరిచయం అవుతున్న మారెమ్మ 10 సెప్టెంబర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం బుధవారం వెల్లడించింది. మంచాల నాగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. మాధవ్ సరసన దీపాబాలు నటిస్తున్నారు. మయూర్ రెడ్డి బండారు ప్రొడ్యూసర్. గ్రామీణ నేపథ్యంలో స్థానిక సంస్కృతి సాంప్రదాయాలు బలమైన భావోద్వేగాల మేలవింపుగా రూపొందుతున్న యాక్షన్ డ్రామా సినిమా ఇదని, మాధవ్ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో సందడి చేస్తారని చిత్రవర్గాలు తెలిపాయి. వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, విఎస్ రూపాలక్ష్మి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసే ఓ అందమైన కథతో ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న సమ్మర్ హాలిడేస్ చిత్రంలో సుశీలమ్మ పాత్రను జయసుధ పోషిస్తున్నారు. ప్రేమానురాగాలు పంచే అమ్మమ్మగా ఆవిడ పాత్ర ప్రేక్షకులను హత్తుకుంటుందని డైరెక్టర్ శ్రీధర్ చెప్పారు. మాస్టర్ రోహన్, రాజీవ్ కనకాల, మాస్టర్ అరుణ్, బేబీ ఖుషి, వాసుకి, హర్షిణి, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. సమ్మర్ హాలిడేస్ చిత్రానికి సంగీతం అందిస్తుంది సింజిత్ ఎర్రవెల్లి. కొన్నాళ్లుగా విభిన్నమైన కథలతో ప్రయాణం చేస్తున్నారు అల్లరి నరేష్. మళ్లీ తన శైలి కామెడీ సినిమాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా చేస్తున్న సినిమానే రంభా ఊర్వశి మేనక. చంద్రమోహన్ చింత డైరెక్షన్ వహిస్తున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్ తో కలిసి రాజేష్ దండ, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 4 ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. మరి ఈ సినిమాలో పాటలు సందడైతే షురు అయ్యింది. నా కంటి మీద కునికే అంటూ మొదలయ్యే పాటని బుధవారం విడుదల చేశారు చిత్ర బృందం. చైతన్ భరద్వాజ్ స్వరకల్పనలో ఈ గీతాన్ని భాస్కర్ భట్ల రవికుమార్ రచించగా ధనుంజయ్ సీపాన ఆలపించారు. అల్లరి నరేష్ సురభి జంటపై చిత్రీకరించిన ఈ పాట పచ్చని పల్లె అందాల నేపథ్యంలో సాగుతుంది. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. సూపర్ హీరో చిత్రం లోకా చాప్టర్ 1 చంద్ర. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించి యాక్షన్ సన్నివేశాల్లో సినీ ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంది కళ్యాణి ప్రియదర్శన్. గతేడాది ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన కళ్యాణి ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆమె ఖాతాలో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించనున్న ప్రళయ్ సినిమా కూడా ఉందని హిందీ చిత్రసీమలో ఎప్పటినుంచో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా కళ్యాణి గురించి మరో ఆసక్తికరమైన కబురు వినిపించింది. ఈ చిత్రంలో ఆమె ఉత్కంఠ భరితమైన యాక్షన్ సన్నివేశాలతో పాటు హై యాక్టెన్ స్టంట్స్ చేయబోతున్నారని తెలిసింది. జాంబీ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాకి జయ్ మెహతా డైరెక్షన్ వహించనున్నారని ఇటీవల ప్రముఖ నిర్మాత హన్సల్ మెహతా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాని వచ్చే నెలలో సెట్స్ పైకి తీసుకెళ్లనుందంట చిత్ర బృందం. దీపావళికి మొదటి షెడ్యూల్ పూర్తి చేసి రణ్వీర్ కొంచెం విరామం తీసుకోనున్నట్లు సమాచారం. తదుపరి కళ్యాణి లోకా 2తో పాటు జీని మార్షల్ సహా పలు చిత్రాల్లో కనిపించనున్నారు. మరి విన్నారు కదా లిజనర్స్, ఇది ఈరోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ అజ్జే సౌమ్య.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ ఎండిడిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రోస్కాన్ ఉచితం.
1: ఓపి కన్సల్టేషన్ ఉచితం.
0: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983420009.

0: హాయ్ హలో లిస్నర్స్, మీరు వింటున్నారు 2.4 ది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ అజయ్ జాహ్నవి. వెల్కమ్ టు తీన్ మార్. సో ఈరోజు మంచి మంచి తెలుగు హిందీ తమిళ సాంగ్స్ మీ ముందుకు వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ వినే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్.

0: అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామా ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదిరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: After a short break, we'll come back to Thinmar. Listeners, ముందుగా హరీష్ శంకర్ గారి డైరెక్షన్ లో దుబ్బాడ జగన్నాథ మూవీ నుంచి సీటమ్మా సాంగ్ కి బాలాజీ గారు లిరిక్స్ అందించగా విజయ ప్రకాష్ గారు ఆలపించారు. మరి ఆ సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుంది. ఎంజాయ్.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే

0: విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: తిమ్మల్లో నెక్స్ట్ వినబోతున్న సాంగ్ అయన్ ముఖర్జీ గారి డైరెక్షన్ లో బ్రహ్మస్వామి విలోంచి అజిత్ సింగర్ ఆలపించిన దేవదేవ సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుంది. ఎంజాయ్.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ ఎండిడిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్ ఉచితం.
0: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009.
2: సో లిసనర్స్, ఇప్పుడు మీకోసం ఒక మంచి తమిళ సంగతి పిల్ల అవుతుంది. లెట్స్ ఎంజాయ్.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో

0: சர்ஜரி, பிரெயின் அண்ட் ஸ்பைன் சர்ஜன் டாக்டர் என் மாதுரி, MBBS, MS, MCH சர்ஜிக்கல் ஆங்காலஜி, FI, MAS கேன்சர் சர்ஜன்,
1: விநாயகா மல்டி ஸ்பெஷாலிட்டி ஹாஸ்பிட்டல், JP ரோட், பீமவரம்.
2: తిన్మాన్లో నెక్స్ట్ వినబోతున్న సాంగ్ శివ కొట్టార్ గారి డైరెక్షన్ లో ఆచార్య మూవీ లోంచి నీలాంబరి సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ అందించగా అనురాగ్ కులకర్ణి గారు ఆలపించారు. మరి ఆ సాంగ్ అయితే ఎప్పుడు ప్లే అవుతుంది? లెట్స్ ఎంజాయ్.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం.

0: పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సినిమాలో నెక్స్ట్ ప్లే అవబోతున్న సాంగ్ లక్ష్మణ్ ఉండికర్ గారి డైరెక్షన్ లో జరా హట్కే జరా బస్కే మూవీలోంచి శిల్పారావు గారు ఆలపించిన తేరే వస్తే సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుంది. లెట్స్ టర్న్ ఎంజాయ్.
2: நினைச்சுண்டமா வெட்டி கலிச்சு போட்டுடுவேன்.

0: టైగర్ కాహుకు. అర్థమైందా రాజా?
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: లిసనర్స్, ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ తమిళ సంగతి. Let's return enjoy.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: కార్యక్రమంలో నెక్స్ట్ వినబోతున్న సాంగ్, లాహర్ గారి డైరెక్షన్ లో శ్యామ్ శంకర్ మూవీ నుంచి అనురాగ్ కులకర్ణి గారు ఆరపించిన ప్రణవాలయ సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుంది. లిస్ట్ ఎంజాయ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: తిన్మాలో నెక్స్ట్ వినబోతున్న సాంగ్ కరణ్ జోహార్ గారి డైరెక్షన్ లో ఏదిల్ హై ముష్కిల్ మూవీలోంచి అజిత్ సింగ్ గారు ఆలపించిన చెన్నమెరయ్య సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుంది. లిస్టెన్ అండ్ ఎంజాయ్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: మోదీ హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయి కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా హై.
3: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
4: లిస్నర్స్ ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ తమిళ సంగీత ప్లే అవుతుంది, లిసన్ అండ్ ఎంజాయ్.

మార్ కార్యక్రమంలో నెక్స్ట్ వినబోతున్న సాంగ్ వెంకీ అడ్వర్ గారి డైరెక్షన్ లో సర్ మూవీలోంచి మాస్టర్ మాస్టర్ సాంగ్ కి రామజోగే శాస్త్రి గారు లిరిక్స్ అందించగా అనురాగ్ కులకర్ణి గారు ఆలపించారు. మరి ఆ సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుంది. లిస్టన్ అండ్ ఎంజాయ్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: ఓకే లిజనర్స్, ఇదాన్ని ఈ రోజు తీన్మాన్ కార్యక్రమం. మరి తిరుగు ప్రసారమై తీన్మాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అజయ్ జాహ్నవి.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.